శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 15వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం, జూన్ నెల 5వ తేదీ, శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 4 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ప్రపంచంలో కొద్దిపాటి సంపద వచ్చినా, చిన్నపాటి హోదా లభించినా, కొంత పేరు ప్రతిష్ట దక్కినా చాలామంది తమను తాము ఎంతో గొప్పవారిగా భావిస్తున్నారు. తమ విజయాలే అన్నీ అన్నట్టు ప్రవర్తిస్తూ తమ చుట్టూ ఉన్నవారి భావాలను పట్టించుకోకుండా అహంకారంతో నడుచుకుంటున్నారు. కానీ ఇస్లాం మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన గొప్పతనం అధికారం, సంపద, పేరు, ప్రతిష్టలలో కాదు, వినయంలో, కృతజ్ఞతతో, దయలో మరియు బాధ్యతలో ఉంది అని. ఈ సత్యాన్ని అత్యంత అందంగా చూపించే ప్రవక్తలలో సులైమాన్ అలైహిస్సలాం ఒకరు. అల్లాహ్ ఖురాన్లో సులైమాన్ అలైహిస్సలాం గురించి గొప్పగా ప్రస్తావించారు. ఆయన సాధారణ రాజు కాదు. అల్లాహ్ ఆయనకు విశాలమైన రాజ్యాన్ని, అపారమైన జ్ఞానాన్ని, గాలి మీద నియంత్రణను, పక్షుల భాషలను అర్థం చేసుకునే శక్తిని,

0: జిన్నులపై అధికారాన్ని ప్రసాదించాడు. మనుషులు, జిన్నులు, పక్షులతో కూడిన ఆయన సైన్యం ఎంతో క్రమబద్ధంగా ప్రయాణించేది. ప్రపంచంలో ఎవరికీ దక్కని మహత్తర అనుగ్రహాలు ఆయనను లభించాయి. అయినప్పటికీ ఆయన హృదయంలో అహంకారానికి స్థానం లేదు. ఒకరోజు ఆయన సైన్యం రెండు కొండల మధ్య దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న చీమ తన తోటి చీమలను హెచ్చరిస్తూ ఇలా అంది, ఓ చీమలారా, మీ నివాసాలలోకి వెళ్ళండి. సులైమాన్ మరియు అతని సైన్యం తెలియకుండానే మిమ్మల్ని తొక్కివేయవచ్చు. ఈ మాటలను సులైమాన్ అలైహిస్సలాం విన్నారు. ఆయనకు ఏమాత్రం కోపం రాలేదు. నేను మహారాజును, ఒక చిన్న చీమ నాకు ఇలా చెప్పే ధైర్యం ఎలా చేసింది అని ఆయన అనుకోలేదు. బదులుగా ఇంకా చిరునవ్వు చిందించారు. వెంటనే అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుతూ తనకు మరియు తన తల్లిదండ్రులకు ప్రసాదించిన అనుగ్రహాలను విధేయతగా ఉండే సద్బుద్ధిని ఇవ్వమని ప్రార్థించారు. ఇదే నిజమైన ఆయన ఘనత. ఎంతటి శక్తి ఉన్నా చిన్న జీవి మాటలను కూడా గౌరవించడం గొప్ప నాయకుడి లక్షణం. అధికారం ఉన్నవాడు అణుకువగా ఉండడం, బలవంతుడు దయతో నడుచుకోవడం, విజయవంతుడు అల్లాహ్ను మరువకపోవడం, ఇవే ఇస్లాం బోధించే ఉన్నతమైన విలువలు. ఈ సంఘటన మనకు అనేక పాఠాలను నేర్పుతుంది. మొదటిగా, మనకు లభించిన ప్రతిదీ అల్లాహ్ అనుగ్రహమే అని గుర్తుంచుకోవాలి. మన ప్రతిభ, జ్ఞానం, సంపద, హోదా అన్నీ అల్లాహ్ ఇచ్చిన వరాలు. రెండవది, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా ఇతరులను తక్కువ చూడకూడదు. మూడవది, ఇతరుల మాటలను శ్రద్ధగా వినాలి. చిన్నవారి మాటలలో కూడా గొప్ప జ్ఞానం ఉండవచ్చు. నాలుగవది, విజయం వచ్చినప్పుడు అహంకారం కాకుండా కృతజ్ఞత చూపాలి. నేటి సమాజంలో మనుషులు చిన్న విషయానికే కోపడుతున్నారు. కొద్దిపాటి అధికారం వచ్చినా ఇతరులను అవమానిస్తుంటారు. కానీ సులైమాన్ అలైహిస్సలాం నిజమైన గాథ మనకు చెబుతున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. హోదా అనేది తాత్కాలికం, కానీ వినయం, దయ, మంచి వ్యక్తిత్వం శాశ్వతం. చీమంత చిన్న ప్రాణిని కూడా గౌరవించిన సులైమాన్ అలైహిస్సలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. కాబట్టి మనం ఎంత ఎత్తున ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎంత శక్తి ఉన్నా దయతో నడుచుకోవాలి. ఎంత విజయం వచ్చినా అల్లాహ్ను మనకు చేసిన సహాయాన్ని మరవకూడదు. ప్రతి అనుగ్రహానికి అల్హమ్దులిల్లా అని కృతజ్ఞత తెలపాలి. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి ఎండి ఆరిఫ బేగం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashwani, the news read by Ajay Kumar. Prime Minister Narendra Modi will visit Gujarat and Daman today. He will dedicate and lay the foundation stone of multiple development projects worth over 18,800 crore rupees in Surat across the road, power and industrial sectors. Mr. Modi will also inaugurate a 200-bedded ESIC hospital in Surat, providing modern secondary healthcare across key specialities. The Prime Minister will also inaugurate several important initiatives of the Government of Gujarat, including modern power distribution rates, advanced effluent disposal and treatment infrastructure at Dahej Petroleum. In the evening, Prime Minister Modi will travel to Daman and lay the foundation stone of development projects worth around 2,970 crore rupees. These projects span various sectors including healthcare, civil aviation, tourism, infrastructure, connectivity and public welfare. Prime Minister Narendra Modi has called upon athletes participating in World Yogasan Championship to become global ambassadors of the Ayush Ministry's Yoga 365 campaign when they return to their home countries. Speaking at the opening ceremony of the championship in Ahmedabad, Mr. Modi said Ministry of Ayush has launched a Yoga 365 campaign to encourage year-round engagement with yoga and promote healthy lifestyle across communities. The Prime Minister urged athletes from across the world to help spread awareness about yoga beyond the championship.
3: जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा यह ट्रेनर्स स्पोर्ट्स साइंटिस्ट रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा
2: Prime Minister Narendra Modi yesterday held talks with acting President of Venezuela, Delcy Rodriguez, in New Delhi. The two leaders reviewed the full spectrum of bilateral relations and explored new avenues of cooperation in energy, trade, investment, healthcare, and automobiles, among others. In a social media post, Mr. Modi said they had extensive discussions on expanding cooperation in energy, critical minerals, technology, agriculture, health, and people-to-people ties. The Appointments Committee of the Cabinet has approved a one-year extension for Tarun Kapoor, a retired 1987 batch IS officer, as advisor to the Prime Minister Narendra Modi. The Department of Personnel and Training informed that Mr. Kapoor's extended tenure in the Prime Minister's office takes effect on 10th of this month for a period of 1 year. The Appointments Committee of the Cabinet has approved the appointment of Neelkanth Mishra as Executive Director, World Bank Headquarters, Washington, D.C. for a tenure of 3 years. The Department of Personnel and Training informed that the tenure of Parmeswaran Iyer has also been extended till the new incumbent assumes charge. The Reserve Bank of India, RBI, will announce its bimonthly monetary policy today. RBI Governor Sanjay Malhotra will announce the decisions taken by the Monetary Policy Committee, MPC, this morning. Former Lok Sabha Secretary General and constitutional expert Subhashi Kashyap passed away in New Delhi yesterday following a prolonged illness. He was 97. Dr. Kashyap was part of the high-level committee headed by former President Ramnath Kovind to prepare a legal framework on simultaneous elections. Author of over 100 books, he served as a Secretary General of Lok Sabha from 1983 to 1990. In his condolence message, Prime Minister Narendra Modi said that Dr. Kashyap was one of India's foremost constitutional scholars whose contributions to parliamentary and constitutional discourse enriched the society. World Environment Day is being celebrated across the globe today. It has been observed on 5th June every year since 1973 as part of the United Nations Environment Programme to build awareness to save life on Earth. The day is observed to raise global awareness to take positive environmental action to protect nature and the planet Earth. On the occasion of World Environment Day, Union Minister for Environment, Forest and Climate Change Bhupendra Yadav and Minister of State Kirti Vardhan Singh will participate in a tree plantation program. India will take on arch rivals Pakistan in the semi-final of the Men's Under-18 Asia Cup Hockey Tournament at Kakamegara Hockey Stadium in Japan today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దేవీ భక్తి కీర్తనలు నాట్య కళ వింటారు ముందుగా దేవీ భక్తి కీర్తనలు

0: మీరు ఇంతవరకు దేవి భక్తి కీర్తనలు విన్నారు. కార్యక్రమం తర్వాత నాట్య కళ.
1: జాగ్ ముసల్

మన రాష్ట్ర రైతాంగానికి ఈ వారంలో వరిలో చేసుకోవాల్సినటువంటి వ్యవసాయ పనులేంటో గుంటూరు లామ్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వరి పంటను కనుక మనం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో రానున్న సార్వాలో సుమారు 17 లక్షల హెక్టార్లలో వరి సాగుకు అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం వలన వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల నీటి లభ్యత ఆధారంగా వరి సాగు చేసుకోవాలి. జూన్ మాసంలో దీర్ఘకాలిక రకాలు అంటే 140 నుండి 150 రోజుల కాల పరిమితి కలిగినటువంటి రకాలు వెద పద్ధతిలో కానీ మామూలు పద్ధతిలో కానీ సాగు చేసుకోవాలి. నీరు లభ్యత తక్కువగా ఉన్నప్పుడు 140 రోజుల్లోపు ఉన్న రకాలను ఎంపిక చేసుకోవాలి. జూన్ మొదటి వారం నుండి జూలై 15 వరకు నారుమళ్ళు పోసుకోవాలి. సార్వాలో సాగు చేసే రకాల కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోకుండా దోమను ఎండాకు తెగుళ్లను తట్టుకోగలిగినవి ఉండాలి. అంతేకాకుండా మంచి గింజ నాణ్యత కలిగి ఎక్కువ దిగుబడినిచ్చే రకాలై ఉండాలి. పచ్చి బియ్యానికి అనువుగా ఉండి నాణ్యత గల బియ్యం అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి రకాల సాగు రైతుకు ఎంతైనా ఉపయుక్తంగా ఉంటుంది. సార్వాలో తినడానికి అనువైనటువంటి మిక్కిలి సన్నగింజ రకాలు అంటే 1000 గింజల బరువు 15 గ్రాముల కన్నా తక్కువగా ఉన్నటువంటి రకాలు, మధ్యస్థ గింజ రకాలు 1000 గింజల బరువు 18 నుంచి 20 గ్రాముల వరకు ఉన్నటువంటి రకాలను సాగు చేసుకోవటం మంచిది. సాధారణ పరిస్థితుల్లో వివిధ వాతావరణ మండలాలకు అనువైనటువంటి వంగడాలు వాటి లక్షణాలను రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఉన్నత శ్రేణి గిరిజన మండలం అంటే అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు వేసుకోవాల్సినటువంటి రకాలు ఏంటంటే మార్టేరు సాంబా అంటే MTU 12-24, మార్టేరు మషూరి అంటే MTU 12-62, శ్రీకాకుళం సన్నాలు అంటే RGL 25-37, MTU 13-18, MTU 12-82, ఈ రకాలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇక ఉత్తర కోస్తా మండలం అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఉండేటువంటి రైతులు మార్టేరు మషూరి అంటే MTU 12-62, మార్టేరు సాంబా అంటే MTU 12-24, MCM 103, BPT 28-46, శ్రీకాకుళం సన్నాలు అంటే RGL 25-37, MTU రైసు 13-18, స్వర్ణ అంటే MTU 70-29, ఇంద్ర అంటే MTU 10-61, MTU 13-10, MTU 12-32, MTU 12-75, NLR 32-38, MTU 12-82, MCM 125, UTR 181, ఈ రకాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి. ఇంకా గోదావరి మండలం విషయానికి వస్తే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలు గోదావరి మండలాల కిందకు వస్తాయి. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి రైతులు సాంబా మషూరి, మార్టేరు సాంబా అంటే MTU 12-24 అనే రకం, ఇంకా మార్టేరు మషూరి అంటే MTU 12-62 అనే రకం, MTU 12-81, MCM 103, MTU రైసు 13-18, స్వర్ణ అంటే MTU 70-29, ఇంద్ర MTU 10-61, బాడవా మషూరి PLA 11-00, MTU రైస్ 13-10, MTU రైస్ 12-32, MTU రైస్ 12-75, MCM 125, ఈ రకాలన్నీ కూడా వేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి. ఇక కృష్ణా మండలం అంటే కృష్ణా జిల్లా, బాపట్ల, NTR, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల రైతులు మార్టేరు మషూరి అంటే MTU 12-62, సాంబా మషూరి అంటే BPT 52-04, బావుపురి సన్నాలు అంటే BPT 22-70, మార్టేరు సాంబా అంటే MTU 12-24, తేజ BPT 25-95, బాపట్ల మషూరి BPT 22-95, ఇంకా భవతి దీన్ని BPT 27-82, BPT 28-46, MCM 103, MTU రైస్ 13-18, స్వర్ణ అంటే MTU 70-29, ఇంద్ర MTU 10-61, పాండురంగ MCM 100, MCM 125, JMP 132, UTR 181, పల్నాడు జిల్లాల్లో మెరక ప్రాంతాల్లో మార్టేరు సాంబా MTU 12-24, MTU 12-71, MTU 12-82, ఈ రకాలన్నీ కూడా వేసుకోవచ్చు.
ఇక దక్షిణ మండలం అంటే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లా, వైఎస్ఆర్, కడప ఈ జిల్లాలన్నింటిలో ఉండేటటువంటి రైతులు సాంబా మషూరి అంటే బీపీటీ 5204, నెల్లూరు మషూరి అంటే ఎన్ఎల్ఆర్ 34449, నెల్లూరు సుగంధ అంటే ఎన్ఎల్ఆర్ 40054, నెల్లూరు ధాన్య రాశి అంటే ఎన్ఎల్ఆర్ 33054, మార్టే సాంబా అంటే ఎంటీయు 1224, ఎంటీయు 1271, ఎంసీఎం రైస్ 103, ఎన్ఎల్ఆర్ 32-38, పార్థివ ఎన్ఎల్ఆర్ 40-01, దీన్ని నెల్లూరు సిరి అంటారు, ఈ రకం ఎంటీయు 1282. ఈ రకాలన్నీ కూడా ఈ దక్షిణ మండలంలో ఉండేటటువంటి రైతులు వేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి. ఇక అత్యల్ప వర్షపాత మండలం అంటే నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉండేటటువంటి రైతులు సాంబా మషూరి, నంద్యాల సోన అంటే ఎన్డీఎల్ఆర్ 7, మార్టేర్ సాంబా ఎంటీయు 1224, ఎంటీయు 1271, ఎంసీఎం రైస్ 103, ఎంటీయు 1282. ఈ రకాలన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంకా ముంబురు తట్టుకునే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటివంటే ఎంటీయు రైస్ 1232, బాడబా మషూరి అంటే పిఎల్ఏ 1100 అంటారు ఈ రకం, అమరా అంటే ఎంటీయు 1064, భీమ అంటే ఎంటీయు 1140, క్షీర ఎంటీయు 1172, వర్ష ఎంటీయు 1223. ఈ రకాలన్నీ కూడా ముంపు ఉన్నటువంటి ప్రాంతాల్లో వేసుకోవటానికి అనుకూలమైనటువంటి రకాలు. చౌడును తట్టుకునే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అవేంటివంటే ఎంసీఎం రైస్ 103, ఇంద్ర అంటే ఎంటీయు 1061, పాండురంగ అంటే ఎంసీఎం 100, ఎంసీఎం 125. ఈ రకాలన్నీ కూడా చౌడు ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతులు వేసుకోవటానికి అనుకూలంగా ఉన్నటువంటి రకాలు. ఇక ముదురు నారు నాటడానికి అనుకూలమైనటువంటి రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇంద్ర ఇది ఎంటీయు 1061 అంటారు, శ్రీకాకుళం సన్నాలు అంటే ఆర్జీఎల్ 2537, అమర అంటే ఎంటీయు 1064 అనే రకం, స్వర్ణ ఎంటీయు 7029 అనే రకం, ఎంటీయు 1318, బీపీటీ 2846. ఈ రకాలన్నీ కూడా ముదురు నారు నాటుకోవటానికి అనుకూలమైనటువంటి రకాలు. ఇంకా వెదజల్లే పద్ధతికి అనుకూలమైనటువంటి రకాలను కనుక మనం చూసుకున్నట్లయితే మార్టేర్ సాంబా ఎంటీయు 1224, మార్టేర్ మషూరి ఎంటీయు 1262, ఎంటీయు 1318, భవతి బీపీటీ 2782 అంటారు ఈ రకాన్ని, ఇంకా తేజ బీపీటీ 2595, బీపీటీ 2846, భావపూరి సన్నాలు అంటే బీపీటీ 2270, భీమ అంటే ఎంటీయు 1140 అనే రకం, పాండురంగ ఎంసీఎం 100, ఎంసీఎం రైస్ 103, ఎంసీఎం 125. ఈ రకాలన్నీ కూడా వెదజల్లే పద్ధతికి కూడా అనుకూలమైనటువంటి రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక కొన్ని మెరక ప్రాంతాల్లో అంటే ఉదాహరణకి వరి అపరాలు, వరి సాగు చేసే ప్రాంతాల్లో దక్షిణ మండలంలో 120 రోజుల కాలపరిమితి కలిగి ఎగుమతికి అనువైనటువంటి పొడుగు సన్న రకాలు ఏంటంటే ఎంటీయు 1293, ఎంటీయు 1290 వంటి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి. ఈ విధంగా వరి పంటను సాగు చేసేటటువంటి రైతులు ఇప్పుడు ఈ రకాలను ఎంపిక చేసుకొని ఆయా ప్రాంతాలకు అంటే ఆయా మండలాలకు సంబంధించినటువంటి రకాలను ఎంపిక చేసుకొని కనుక సాగు చేసుకున్నట్లయితే ఈ ఖరీఫ్లో వేసుకునేటటువంటి వరిలో మంచి దిగుబడిని తీసుకోవటానికి వీలవుతుందని తెలియజేస్తున్నారు.

ఈనాటి పొలం పొలం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కి వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీ సిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయటానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సి సిటీ వాళ్లే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తున్నాం.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను, ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని యుఎన్ఈపి అని.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
4: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్టేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకో నరేంద్రదత్త సేమవాలః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య గుజరాతస్య దమనక్షేత్రస్య భ్రమణం కరిష్యతి. సహ సూరత్ నగరె రాజమార్గస్య విద్యుదుత్పాదన ప్రకల్పస్య ఔద్యమిక క్షేత్రస్య చ కృతే అష్టశతాధిక అష్టాదశ సహస్ర కోటి రూప్యకాణాం బహువిధ వికాస పరియోజనానాం సమర్పణం శిలాన్యాసం చ కరిష్యతి. శ్రీ మోదీ సూరత్ నగరె 200 శయ్యాయుక్తం ESIC ఇతి చికిత్సాలయం అపి ఉద్ఘాటయిష్యతి. యత్ విశిష్ట క్షేత్రేషు ఆధునిక మాధ్యమిక స్వాస్థ్య సేవాః ప్రదాస్యతి. ప్రధానమంత్రి గుజరాత్ సర్వకారస్య అనేకేషాం మహత్వపూర్ణానాం ఉపక్రమాణాం ఉద్ఘాటనమపి కరిష్యతి. యేషు ఆధునిక విద్యుత్ వితరణ ఉన్నయనం, ఉన్నత అపశిష్ట వ్యయనం, పెట్రోలియం చేత్యాదీని అంతర్భవంతి. సాయంకాలే ప్రధానమంత్రి మోదీ దమననగరం గత్వా ప్రాయః 70+ 900+ 2000 కోటి రూప్యకాణాం వికాస పరియోజన

0: देशस्य आर्थिक वृद्धि च सुकरा भविष्यति। भारतीय रिजर्व बैंक इत्येतत् द्वैमासिक्याः मौद्रिक नीत्याः घोषणां करिष्यति। आरबीआई इत्यस्य प्रमुखः संजय मल्होत्रा अद्य प्रातः मौद्रिक नीति समित्या कृतानां निर्णयानां उद्घोषणं करिष्यति। एसबीआई रिसर्च रिपोर्ट इत्यस्य अनुसारं वर्धमान मुद्रास्फीतिः, क्रूड मूल्यानि, अवमूल्यन रूप्यकाणि, संभाव्य दुर्बलं वर्षाकालम् इत्यादीनां समस्यानां निवारणार्थं रेपो इत्यस्य मितौ वृद्धि समुचितोपायः न भविष्यति। तद्विहाय आरबीआई अल्पकालिकलाभांशमितिसाधनानि, द्रव्यता उपायाञ्च उपयुज्य विपण्याः विकृति परिहर्तुं, वित्तीयस्थिरतां च समर्थयितुं शक्नोति। एसबीआई इत्यनेन संसूचितं यत् भारतं सापेक्षक रूपेण प्रबलं समष्टि आर्थिक मूल्यं निरन्तरं अनुभवति, तथा च वर्तमान मुद्रास्फीति प्रतिसन्धि बहुधा बाह्य कारणानां, विशेषतः पश्चिम एशियायाः भू राजनैतिक समस्यया अशोधित मूल्यानां वर्धनेन च प्रेरिता अस्ति। लोकसभायाः पूर्वमहासचिवः संवैधानिक विशेषज्ञः च सुभाष सी कश्यपः दीर्घकालं यावत् अस्वस्थतायाः अनन्तरं गतदिने राजधान्यां नवदिल्ल्यां निधनम् उपगतः। असौ 97 वर्षीयः आसीत्। एकं राष्ट्रम् एक निर्वाचनम् इति विधे निर्माणाय संघटितायाः उच्चस्तरीय समित्याः सदस्यः अपि आसीत् डॉक्टर कश्यपः। अधिक पुस्तकानां लेखकः सः गतशताब्दस्य 83 तमाब्दात् 90 तमशताब्दं यावत् लोकसभायाः महासचिवरूपेण कार्यं कृतवान्। प्रवर्तन निदेशालयेन मिजोरम राज्यस्य चम्पाई क्षेत्रे 9 परिसरेषु अन्वेषणं कृतम्। एतत् अन्वेषणं धनशोधनसम्बद्धस्य प्रकरणस्य सन्दर्भे वर्तते, यत्र 70 अधिक 900 कोटि रूप्यकाणाम् अपराधस्य आयः सम्मिलितः अस्ति। प्रवर्तन निदेशालयेन उक्तं यत् अन्वेषणेन ज्ञातं यत् बर्मा देशस्य नागरिकाः जोखावथर चम्पाई नगरयोः माध्यमेन सीमा शुल्कं विना तीआउ नद्याः पारं भारते शुष्कवृक्षाणां तस्करणं विधाय सीमायां स्थानीय सुगमकर्ताभ्य च वस्तुवाहनानि समर्पयन्ति स्म। विदेशमंत्री डॉक्टर जयशंकरः यः नवदिल्ल्यां वेनेजुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिना डेल्सी रोड्रीज इत्यनेन सह अमिलत्। द्वावेव नेतारो भारत वेनेजुएला देशयो संबंध विषये चर्चां कृतवन्तौ। ऊर्जा व्यापार निवेश स्वास्थ्य सेवा वाहन च इत्यादीनि क्षेत्राणि अधिकृत्य सहयोगं वर्धयितुं नूतनान् अवसरान् च अन्विष्यताम् इति वार्ताः।
1: ఉదయం 7:15కు ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీమల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిస్థితులు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ జి నియంత గారి ప్రసంగం వింటారు. ఉదయరేఖల తర్వాత గాంధీ మార్గం కార్యక్రమంలో చివరిగా ప్రకృతితో జీవిద్దాం, పర్యావరణ ప్రగతికి అడుగులు వేద్దాం శ్రీ ఎస్ఎల్ఎన్ రాజుగారు అందించిన వివరాలు వింటారు. 8:00కు ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 8:35కు చిత్రగీతాలు, 9:00కు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ రామవరపు సుబ్బారావు గారి వీణావాద్యం వింటారు. 9:30కు నమస్తే అమరావతి, 10:00కు ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు కార్యక్రమం వింటారు. అనంతరం చిత్రగీతాలు వింటారు. 11:00కు గుర్తు చేసుకుందాం, 11:30కు చిత్రగీతాలు, 12:10కు లాహిరి లాహిర్లో, 12:40కు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది సూర్యబాబు గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు. అనంతరం గోపరాజు వెంకట సుబ్బారావు గారి కీర్తనలు వింటారు. 1:10కు చిత్రగీతాలు, 1:30కు వనితావాణి కార్యక్రమంలో వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సకల, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. 2:30కు

చిత్రగీతాలు, 3 గంటలకు టీన్ టైం, 4 గంటలకు యువలయ, 5 గంటలకు చిత్రగీతాలు వింటారు. 6:30 పల్లె సీమల్లో రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధం నాటకం నుంచి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కోరంపల్లి వెంకటేశ్వరరావు, హార్మోనియం శ్రీ అల్లాది యేసుదాసు. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 పంట సీమల్లో వివిధ పంటల్లో పురుగుల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు, డాక్టర్ ఎస్ దయాకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో తర్వాత జానపద గీతం వింటారు. చివరిగా అవిసె గింజల గురించిన ప్రయోజనాల గురించి విశేషాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ. 8:00 సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమంలో ప్రకృతి స్ఫూర్తితో పర్యావరణాన్ని కాపాడుకుందాం, భవిష్యత్తును రక్షించుకుందాం. ప్రొఫెసర్ ఎంఎన్వి ప్రసాద్, డీన్ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, వారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 11:48 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
4: హర్ బడా స్పోర్ట్ అప్నే సాథ్ ఏక్ పూరా ఇకోసిస్టమ్ లేకర్ ఆతా. జైసే జైసే యోగాసనా స్పోర్ట్స్ కా విస్తార్ హోగా, వైసే వైసే ఇస్సే జుడీ నయీ సంభావనాయే భీ బడేగి. యే ఖిలాడియో కే లియే నయీ కెరియర్ ఆపర్చునిటీస్ లేకర్ ఆయేగా.
3: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60 పైగా దేశాల నుంచి 400 ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేసేందుకు ఒక మైలురాయని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఉతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశానికి అంకితం చేస్తారు. గుజరాత్ మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన ఋతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ది, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
5: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, to the India-UK Vision 2035 and all the five pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
3: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను

0: ఆరేళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్ లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్ లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. దేశంలో జమిలి ఎన్నికలపై చట్టపరమైన ముసాదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్ గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈరోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్ లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వన్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 32వ శ్లోకం.

పార్థ: ఓ అర్జున, యా తమసా, ఏ బుద్ధి తమోగుణం చేత ఆవృత ఆవరింపబడినదై అధర్మం, అనగా శాస్త్ర నిషిద్ధమైన పనిని ధర్మం ఇతి ధర్మము అని, చ మరియు సర్వార్థాన్ తెలుసుకోదగిన విషయాలన్నిటినీ, విపరీతాన్ అంటే విరుద్ధంగాను లేదా తలక్రిందులుగా, మన్యతే గ్రహిస్తుందో, సా బుద్ధిహి అటువంటి బుద్ధి తామసి, తమోగుణ ప్రధానమైనది.

ఓ అర్జున, కొన్ని బుద్ధులకు ఏది శాస్త్ర నిషిద్ధమో అదే శాస్త్ర విహితమని తోస్తూ ఉంటుంది. వాటికి పెద్దలు ఏ విషయం చెప్పినా అవన్నీ తలక్రిందులుగాను విరుద్ధంగాను మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఆ బుద్ధులను తమో గుణం పూర్తిగా ఆవరించి ఉంటుంది. ఇలాంటి బుద్ధే తామస బుద్ధి. ఘోరాతి ఘోరమైన నేరాలు చేసే అంతర్జాతీయ నేరగాళ్లంతా మేధావంతులుగాను విద్యావంతులుగాను ఉండడం మనకు తెలుసు. అయినా సరే వారు ఎన్నో దుర్మార్గపు పనులు ఎలా చేయగలుగుతున్నారంటే వారిది తామసిక బుద్ధి కావడం వలనే.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయ రేకుల కార్యక్రమంలో వినండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిస్థితులు అనే అంశం గురించి శ్రీ జి నియంత గారి ప్రసంగం వింటారు.
2: సాధారణంగా ప్రజలు వారి వారి అవసరాలు అవకాశాలకు అనుగుణంగా గ్రామాల్లోనూ పట్టణాలలోనూ నగరాల్లోనూ నివసిస్తారు. పట్టణాలలో అనేక అవకాశాలు సదుపాయాలు ఎక్కువగా ఉంటాయి. ఉపాధి విద్యా అవకాశాలు, వైద్యము, వ్యాపారం, రవాణా, మరెన్నో విధాలుగా కమ్యూనికేషన్స్ ఉంటాయి. అందుచేత ప్రజలు పట్టణాలను ఎంచుకుంటారు. ప్రతి సంవత్సరం పట్టణాల జనాభా అనూహ్యంగా పెరిగిపోతూ ఉంటుంది. వారి అవసరాలకు తగ్గట్టుగా సదుపాయాలు సమకూర్చడంలో స్థానిక ప్రభుత్వాలు తనమలకలై ఉన్నాయి. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నీరు, రోడ్లు, ఆవాసాలు అందించడం కష్టసాధ్యమవుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో పట్టణాలలో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయే అన్నారు. పర్యావరణ సమస్యలలో ముఖ్యమైనది గాలి కాలుష్యం. నీటి కాలుష్యంతో పాటు వివిధ రీతులుగా చెత్త పేరుకుపోవడం, మురికి నీటి పారుదల సమస్యలు అందరికీ నిత్యం అధికంగా కంటికి కనిపిస్తూనే ఉంది. గృహ సముదాయాలు, వ్యాపార కూడళ్ళు, పరిశ్రమలు పట్టణానికి అనుకూలంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణాల్లోని పర్యావరణ సమస్యలు పరిష్కారానికి తీసుకోవలసిన ప్రణాళికల గురించి తెలుసుకోవడం అవసరం. పట్టణాలలో శానిటేషన్ పెద్ద సమస్య. జనాభాలో 46 కోట్ల మంది ఎటువంటి శానిటేషన్ సదుపాయాలు లేవు. 15 కోట్ల మందికి వ్యక్తిగత లెట్రిన్ సదుపాయాలు లేవు. ఇంకా 42 కోట్ల మందికి చెట్లు, పొదలు, కాలవలు, చెరువుగట్లే బహిర్భూమిగా వినియోగించుతున్నారు. 44% గృహాల నుంచి వెలువడే వేస్ట్ వాటర్, ఎటువంటి ట్రీట్మెంట్ సదుపాయాలు లేవు. ఇట్టి పరిస్థితుల్లో ప్రజారోగ్యం ఎటువంటి స్థితిలో ఉంటుందో ఊహించగలం. శానిటేషన్ పరిస్థితులు సరిగా ఉండకపోతే ప్రజల మానసిక స్థితిపై ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రజల సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద అధిక ప్రభావం పడుతుంది. యాంగ్జైటీ, రిస్క్, యువతీ యువకుల్లో లైంగిక సమస్యలు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మీద ప్రభావం కనిపిస్తుంది. సరైన శానిటరీ కండిషన్స్ లేకపోతే డయేరియా, కలరా, డిసెంట్రీ, టైఫాయిడ్, ఇంట్రస్టైనల్ ఇన్ఫెక్షన్, పోలియో మొదలైన రోగాలు తీవ్ర రూపం దాలుస్తాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటుంది. మరణాలు కూడా ప్రతి ఏటా పెరుగుతూ వస్తాయి. స్వచ్ఛమైన మంచినీటి సదుపాయాలు లేకపోతే అనేక మంది రోగాల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. పట్టణాల్లో చెత్త సేకరణ పెద్ద సమస్యగా మారుతోంది. విజయవాడ విశాఖపట్నం వంటి పట్టణాలలో ప్రతిరోజు సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి సగటున 300 నుంచి 400 గ్రాముల వరకు చెత్త వేస్తారని ఒక అధ్యయనం చెబుతోంది. గ్రామాల్లో 100 గ్రాములు, నగరాల్లో 500 గ్రాములుగా ఉంటోందని స్టడీస్ చెబుతున్నాయి. ఇది పట్టణాల్లో ప్రతిరోజు 1000 టన్నుల్లో ఉంటోంది. ప్రతి పట్టణంలోనూ వ్యర్థాలు సేకరించడం చాలా కష్టతరమైన పనని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా అంచనాలకు తగ్గట్టుగా పనిచేయలేకుండా ఉన్నామని, తలకు మించిన భారంగా మారుతోందని అంటున్నారు. చెత్త ముఖ్యంగా గృహ సముదాయాలు, కన్స్ట్రక్షన్, వ్యాపార కూడళ్ళు, పారిశ్రామిక వాడల నుంచి ఉద్భవిస్తుంది. ఇందులో తడి, పొడి చెత్తతో పాటు హానికర కెమికల్స్ కూడా ఉంటాయి. నిర్మాణ రంగం నుంచి బిల్డింగులు పగలగొట్టిన మెటీరియల్స్ అధికంగా ఉంటాయి. ఈ రకంగా చెత్త అనేక పదార్థాల మిశ్రమము. దీన్ని మున్సిపల్ చెత్తగా భావిస్తారు. ఈ చెత్తనంతటినీ సాధారణంగా ఊరికి దూరంగా ల్యాండ్ ఫిల్స్లో వేస్తున్నారు. ల్యాండ్ ఫిల్స్ అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తున్నాయి. ల్యాండ్ ఫిల్స్కు దగ్గరలో నివసించే ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉంటోంది. ఇట్టి పరిస్థితుల్లో ఉపశమనం కల్పించడానికి స్థానిక సంస్థలు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తూ కలెక్షన్ పాయింట్కు చేరుస్తున్నారు. అక్కడ ముందుగానే చెత్తను పలు విభాగాలుగా విభజిస్తున్నారు. అందులో రీసైకిల్డ్ పార్ట్స్, రీయూజబుల్ పార్ట్స్ సెపరేట్ చేస్తున్నారు. దీనికి మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. వ్యర్థాల నుంచి ఎనర్జీ గివింగ్ పెలెట్స్గా తయారు చేస్తున్నారు. కొంత భాగం చెత్తను ఎరువుగా రూపొందిస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రాలు నిర్మిస్తున్నారు. ప్రమాదం కలగజేసే చెత్తని జాగ్రత్తగా ఇన్సులేట్ చేస్తున్నారు. వాటి నుంచి హానికర వాయువులు వెలువడకుండా జాగ్రత్త పడుతున్నారు. హాస్పిటల్ చెత్తను విడిగా సేకరిస్తారు. వీలైనంత వరకు వాణిజ్య సముదాయాలు, ఇండస్ట్రియల్ ప్రాంతాల్లోని పొడి చెత్తను రీసైక్లింగ్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పట్నాల్లో మరో ముఖ్యమైన వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, సీయేజ్ మేనేజ్మెంట్. నీటి వాడకం లేకుండా లైఫే లేదు. ప్రతి వ్యక్తి, కుటుంబం, వ్యాపార సంస్థలు, ఇండస్ట్రీస్ నీటిని వారి అవసరాలకు విపరీతంగా ఉపయోగిస్తారు. ఒకసారి నీటిని వినియోగిస్తే అది కలుషితం అయిపోతుంది, మురికిగా మారిపోతుంది, మనం తిరిగి రావడానికి పనికిరాదు. ఇలాంటి మురికి నీటిని ట్రీట్ చేసి మంచినీటి తటాకాల్లో వదలాలి. మన ఇంటి నుంచి బయటకు వచ్చే నీటిలో వంటింటి ఆహార పదార్థాలు, స్నానాల గది, లిట్రిన్ నుంచి వచ్చే శానిటరీ వాటర్, ఫీకల్ మ్యాటర్ మొదలైనవి ఉంటాయి. ఇవే కాకుండా పెరటిదొడ్డులోని వర్షపు నీరు కూడా గృహాల నుంచి వచ్చే నీటిలో అన్నీ కలిసిమెలిసి ఉంటాయి. ఇదే విధంగా రెస్టారెంట్లు, హోటల్సు మురికి నీటిని బయటకు వదులుతాయి. పట్నాల్లో మురికి నీటి పారుదల ఒక పెద్ద సమస్యగా మారింది. డ్రైన్ల నిర్వహణ అనుకున్నంత సులువుగా లేవు. వీటికి తోడు వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వాడల నుంచి వచ్చే నీటిలో కెమికల్స్, హెవీ మెటల్స్ ఉంటాయి. ఇవి అన్నీ కలిసి నీటిని మరింత కలుషితం చేస్తున్నాయి. నీటిని ఎక్కడికక్కడే కొంత భాగం శుభ్రం చేసి, ట్రీట్ చేసి బయటకు వదలాలి. ఇలా చేయడం వలన నీటి కాలుష్యాన్ని మనం తగ్గించగలం. దీనికి మున్సిపాలిటీలు అధిక పద్ధతుల్లో అనేక ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థ జలాలను ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా బయటకు రావాలి. ట్రీట్మెంట్ ప్లాంట్లు సక్రమంగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు చూడాలి. భూగర్భ జలాలు కలుషితం కాకుండా జాగ్రత్త పడాలి. వేస్ట్ వాటర్ను ముఖ్యంగా 4 రకాలుగా ట్రీట్ చేయవచ్చు. అవి ఫిజికల్గాను, బయోలాజికల్గాను, కెమికల్గాను మరియు స్లడ్జ్ రూపంలో ఇలా ట్రీట్ చేసిన వాటరు డిసిన్ఫెక్ట్గాను, సేఫ్గాను ఉంటుంది. ఇలాంటి నీటి ప్రాంతాలలో నివసించే మానవులు, జంతువులు రోగాలను బారి పడకుండా ఉంటాయి. బయోలాజికల్ మెథడ్స్లో నీటిని శుభ్రం చేయడానికి బ్యాక్టీరియాను, మైక్రోబ్స్ను ఉపయోగిస్తారు. ఈ విధంగా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. వ్యర్థ జలాలు నీటిని స్లడ్జ్ మెథడ్లో శుద్ధి చేయడానికి మైక్రో ఆర్గానిజంను ఉపయోగిస్తారు. ఇది నీటిలో ఆక్సిజన్ డిమాండ్ పెంచుతుంది. పొల్యూటెడ్ వాటర్ ఏ విధంగానూ ఉపయోగించలేము. ఈ నీటిని ఉపయోగించడం రోగాల బారిన పడడమే. పట్నాల్లో మరో పెద్ద సమస్య రెయిన్ వాటర్. దీనే స్టార్మ్ వాటర్ అని కూడా అంటారు. వర్షాకాలంలో, అకాల సమయంలో పడే వర్షపు నీరు పట్నాల్ని, నగరాల్ని అతి స్వల్పకాలంలో ముంచెత్తుతాయి. రెయిన్ వాటర్ డ్రెయిన్లు పొంగి పొల్లుతాయి. అందులో గృహాల నుంచి వచ్చే వేస్ట్ వాటర్, శానిటరీ వాటర్, రెస్టారెంట్లు, హోటల్స్, పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా కలిసిపోతుంది. ఇలాంటి నీరు మంచినీటి సరస్సుల్లో కలిస్తే ప్రమాదమే. పట్నాలను వేధించే మరొక ప్రధాన సమస్య ప్లాస్టిక్ పొల్యూషన్. అందులోనూ ముఖ్యంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్. ఇవి పరిసరాలను, డ్రెయిన్లను క్లాట్ చేస్తాయి. ల్యాండ్ ఫిల్స్లో అధికంగా కనిపించేది ప్లాస్టిక్ సంచులే. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అనే నినాదం ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీను ప్లాస్టిక్ ఉపయోగంపై సర్వే నిర్వహించాలని కోరింది. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 2024 సంవత్సరంలో మొత్తంగా 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయిందని తెలిసింది. ప్రతి వ్యక్తి సరాసరిన ఒక సంవత్సర కాలంలో 34 కిలోల ప్లాస్టిక్ జనరేట్ చేస్తాడని తెలిసింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్లో కలెక్ట్ చేసిన దానిలో కేవలం 5% మాత్రమే రీయూజ్ చేస్తున్నారని తెలిసింది. లక్షలాది టన్నుల ప్లాస్టిక్ను సముద్రంలో పారవేయడం వల్ల మెరైన్ ఆక్వాటిక్ లైఫ్కి ప్రమాదం ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెలిబుచ్చుతోంది. ప్లాస్టిక్ ఉపయోగాలపై ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. దీన్ని పట్టణాలలోనూ నగరాల్లోనూ ప్రజలు ప్రభుత్వాలు ముందుకు రావలసిన ఆశాభావం వ్యక్తం చేసింది. ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా ప్రమాదకరమని గుర్తించాలి, పర్యావరణానికి అధిక చేటు కలిగిస్తుందని తెలుసుకోవాలి. పట్టణాల్లో రోజు రోజుకు పెరిగిపోతున్న నిర్మాణాలు ధ్వని కాలుష్యాన్ని పెంచుతూ పోతోందని గుర్తించాలి. పారిశ్రామిక వాడల్లో ఎక్కువ శబ్దం చేసే యంత్రాలు శబ్ద కాలుష్యాన్ని మరింత పెంచుతూ ఆందోళన స్థితికి తీసుకుపోతున్నాయి. రవాణా రంగం శబ్ద కాలుష్యంతో పాటు గాలి కాలుష్యాన్ని కూడా అధికం చేస్తోంది. పట్టణాలలో పిల్లలతో పాటు వృద్ధులు అనేక రకాల శ్వాసకోశ వ్యాధులతో బాధపడడం మనం ప్రతి ఇంటిలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ట్రాఫిక్ ఐలెండ్స్లో చిక్కుకొని లంగ్ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారని గుర్తించాలి. వీలైనంత వరకు ప్రైవేట్ వెహికల్స్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం మంచిదని గుర్తించాలి. పట్టణాలలో పచ్చని చెట్లు ఉద్యానవనాలు కరుమురుగైపోతున్నాయి. ఇది గ్లోబల్ వార్మింగ్కి క్లైమేట్ చేంజ్కి దారితీస్తోందని గుర్తించాలి. పెరుగుతున్న పట్టణాల్లోని నిర్మాణాలతో హీట్ పాకెట్స్ ఏర్పడుతున్నాయి. ఇవి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని గ్రహించాలి. మన ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణాల్లో పర్యావరణ సమస్యలకు ఒక పరిష్కారంగా నిలుస్తోందని గ్రహించాలి. పట్టణాల్లో పర్యావరణ సమస్యలు ప్రజలు స్వచ్ఛందంగా గుర్తించి వాటిని అర్థం చేసుకుని కాలుష్యరహితంగా తీర్చిదిద్ది స్వచ్ఛ భారత్ మిషన్ భావిస్తోంది. దీనికి వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ ట్రీట్మెంట్, ప్లాస్టిక్ యూజ్పై అవగాహన పెంపొందించుకోవాలి. పర్యావరణాన్ని మనమే సంరక్షించుకోవాలి. ఇందుకు పట్టణాల్లోని ప్రజలు ఆదర్శంగా నిలవాలి.
1: ఇంతవరకు మీరు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిస్థితులు అనే అంశం గురించి శ్రీ జి నియంత గారి ప్రసంగం విన్నారు.
0: ఉదయరేకుల కార్యక్రమంలో తర్వాత వినండి.
3: కార్యక్రమంలో తరువాత ప్రకృతితో జీవిద్దాం, పర్యావరణ ప్రగతికి అడుగులు వేద్దాం ఎస్ఎల్ఎన్ రాజుగారు అందించే వివరాలు వింటారు.

0: ఇప్పటి వరకు మనిషి కనిపెట్టిన ఏ గ్రహానికి లేని ప్రత్యేకత భూమికి ఉంది. అదే జీవం. రకరకాల సూక్ష్మజీవులు, క్రిములు, జంతువులు, పక్షులు, చెట్లతో భూమి అలరారుతోంది. నీరు, గాలి పోషకాలను తగుపాలలో అందిస్తూ భూమి ఈ జీవం మనుగడకు ఎంతగానో సహకరిస్తుంది. దానినే జీవావరణ వ్యవస్థ అంటారు. కానీ భూమి పరిణామం మాత్రం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మారలేదు, మారదు కూడా. అందుకే భూమాత, ప్రకృతిమాత అంటారు. పురాతన నాగరికతలలో ప్రకృతిని దైవంగా భావించేవారు. నదులను, చెట్లను, జంతువులను పూజించేవారు, జాగ్రత్తగా కాపాడుకునేవారు. ఆ ఆచారాలను ఇప్పటికీ మనం గమనించవచ్చు. నదులకు హారతులివ్వటం, గోవులను పూజించటం ఇప్పటికీ మన సంప్రదాయంలో భాగంగానే ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రకృతితో జీవనం సాగించేవారు కాబట్టే వారు శారీరకంగా, మానసికంగా అంత దృఢంగా ఉండేవారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అది ఒక నిరంతర ప్రవాహం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషికి రాజ్యాకాంక్ష, దురాశ పెరిగిపోయాయి. దాంతో ప్రకృతి వనరులను దోచుకోవడం పెరిగిపోయింది. దానికి పరాకాష్ట 19వ శతాబ్దం మధ్యలో మొదలైన పారిశ్రామీకరణ, అంటే యంత్రాల వినియోగం. దీనితో మొదలైన ముడి చమురు, బొగ్గు వినియోగం పర్యావరణాన్ని, ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీసింది. 1952లో బొగ్గు అధికంగా వినియోగించటం వలన లండన్ని దట్టంగా కమ్మేసిన నల్లటి పొగమంచు వాతావరణ కాలుష్య ప్రభావానికి తొలి సూచిక. అలా మొదలైన ఈ కాలుష్య రక్కసి ఉగ్రరూపం ధరించి మన అందమైన ప్రకృతిని కబళించటం మొదలుపెట్టింది. అడవులు తరిగిపోతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి, భూమి వేడెక్కిపోతుంది, మంచు కరిగిపోతుంది, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. చివరికి మన భూమిని, మనని సూర్యుని అల్ట్రావైరస్ రేస్ నుండి కాపాడే ఓజోన్ పొరకు భారీ రంధ్రం ఏర్పడింది. ఈ మార్పులు జీవుల జీవన విధానాన్ని, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో జీవజాతులు అంతరించిపోయాయి. మరెన్నో అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్నాయి. సుమారు 500 నుండి 1000 జీవజాతులు ప్రతి సంవత్సరం అంతరించిపోతున్నాయని ఒక అంచనా. ఇది కేవలం మనిషి దురాశ వల్లనే జరుగుతున్న విధ్వంసం. గాంధీజీ చెప్పినట్టు ప్రకృతి మనుషులందరి అవసరాలను తీర్చగలదు, కానీ దురాశను మాత్రం తీర్చలేదు. పెరుగుతున్న దురాశను మోయలేక విలవిల్లాడుతోంది. ఇన్ని 100ల కోట్ల సంవత్సరాలుగా ఎంతో చెత్తను రీసైకిల్ చేస్తూ నిరంతర ఉత్తేజంతో ఉన్న మన ప్రకృతి నేడు జీవులన్నిటిలోకి తెలివైన మనిషి దురాశను మాత్రం రీసైకిల్ చేయలేకపోతుంది. అందుకే ఆ దుష్పరిణామాలను అందరం ఈ రోజున అనుభవిస్తున్నాం. ప్రకృతి ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ప్రకృతిలో ఉన్న కోట్లాది చెట్లు ప్రతి సంవత్సరం ఆకులు రాలుస్తూ కొత్త చిగురులు తొడుగుతూనే ఉంటాయి. ఇలా ప్రకృతి ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. ఆకురాలే కాలంలో ఈ చెట్లు వదిలివేసే 100,000,000,000 టన్నుల జీవ వ్యర్థాలు ఏ రోజు ప్రకృతికి భారం కాలేదు. ఏ పునర్వినియోగ కేంద్రాల సహాయం లేకుండానే అత్యంత సహజంగా మనం కనిపెట్టలేనంతగా తిరిగి ప్రకృతిలో కలిసిపోతున్నాయి. ప్రకృతికి ఎప్పుడూ పండుగే, ఎప్పుడూ ఆనందమే, ఎప్పుడూ కొత్తదనమే. ఇదే ప్రకృతిలోని పరమార్థం. అందుకే ప్రకృతి మనందరికీ దిశానిర్దేశం కావాలి. దైవంలా పూజించే మన ప్రకృతిని మనం కలుషితం చేయకూడదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ ఆధునిక కాలంలో కనుక మనం చూసినట్టయితే మనుషులు రకరకాల సౌకర్యాలు, సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. కానీ ఒక్కసారి కాలప్రవాహంలో 1,000 సంవత్సరాలు వెనక్కి వెళితే అసలు మనిషి తన ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాడో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుల్లో ఎప్పుడు వర్షం కురుస్తుందో, పిడుగుపడుతుందో, గ్రహణం వస్తుందో చెప్పగలిగే పరిజ్ఞానం రూపొందించుకున్నాడు. కానీ ఆదిమానవుడికి వర్షం కురిసినా, పిడుగుపడినా, గ్రహణం వచ్చినా అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక భయపడిపోయేవాడు. నిజమే కదా, అర్థం చేసుకోలేకపోవటం అజ్ఞానమే భయాలకు మూల కారణం. కానీ మనిషి ఆ భయాలను ఛేదించాడు. తన చుట్టూ జరుగుతున్న వాటిని చూస్తూ, అర్థం చేసుకుంటూ, తిరిగి చేస్తూ, తనకు అన్వయించుకుంటూ, సవరించుకుంటూ ముందు చూపుతో కొనసాగాడు. దీనికి కారణం మనిషికి ప్రకృతి ప్రసాదించిన ఆలోచన అనే గొప్ప వరం. మనిషి ఆలోచన అనే ఆయుధానికి నిరంతరం పదును పెడుతూ అజ్ఞానమనే చీకటిని ఛేదిస్తూ విజ్ఞానమనే వెలుగును సృష్టించుకున్నాడు. విశ్వరహస్యాలను ఛేదిస్తూ విజ్ఞాన శాస్త్రం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ మానవ జీవితాన్ని సుఖమయం చేస్తున్నాయి. శాస్త్ర విజ్ఞానంతో మనిషి ప్రకృతిని అర్థం చేసుకోవాలి, ప్రకృతిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రకృతిని పరిరక్షించాలి. కానీ మనం మొదటి రెండిటికే ప్రాధాన్యతనిచ్చి చివరి విషయాన్ని మర్చిపోతున్నాం. ఫలితంగా ఈనాడు ఎన్నో ఉపద్రవాలు మానవాళిని నలుదిక్కులో చుట్టుముడుతున్నాయి. ముందు చూపు లేని మానవ చేష్టలు భూగోళపు వినాశనానికి కారణమవుతున్నాయి. ప్రకృతి మనకు దైవంతో సమానం. ఎందుకంటే మనకు ప్రాణవాయువైన గాలిని నీటిని ఈ ప్రకృతి మనకిస్తుంది. అందుకే పురాతన కాలం నుండి మనిషి చెట్లను నదులను జంతువులను పూజించేవాడు. ప్రకృతి మనకు తల్లి లాంటిది. మనకు తినే ఆహారం, ఉండే నివాసాలు, మన సౌకర్యాల కోసం వనరులు అన్నిటినీ ప్రకృతి సమకూరుస్తుంది. అంతేకాక మనిషి పక్షిని చూసి ఎగరటం నేర్చుకున్నాడు, చేపను చూసి పడవను తయారు చేసుకున్నాడు, ప్రకృతి నుండి వ్యవసాయం నేర్చుకున్నాడు. ప్రకృతి మనిషి వేలు పట్టుకు నడిపిస్తూ అతను దినదినాభివృద్ధి చెందేందుకు సహాయపడుతుంది. అలా ప్రకృతి మనిషికి తొలిగురువైంది. ప్రకృతి మనిషికి స్నేహితుడు. అలాంటి ప్రకృతికి తిరిగి మనం ఏమిస్తున్నాం? గౌరవాన్న, కాలుష్యాన్న? ఒక్కసారి ఆలోచించుకోండి. సాక్షాత్తు కైలాసం నుండి దిగివచ్చిన గంగమ్మ తల్లి అంటూ పూజించుకునే గంగానదికి నిరంతర ప్రవాహంతో తనకు తానుగా కూలుకునే శక్తి ఉంది. అయినప్పటికీ మలమూత్రాలతో, పరిశ్రమల వ్యర్థాలతో, కాలుష్య కారకాలతో జీవకళను కోల్పోయి ఇవాళ ఎటువంటి దుస్థితి కలిగిందో చూస్తున్నాం. ఆలోచించండి. ఈరోజు మానవుడు వినిమయతత్వంతో, విచ్చలవిడితనంతో ప్రకృతిని నిర్దాక్షిణ్యంగా దోర్చుకుంటున్నాడు. దానిని తిరిగి వ్యర్థాలతో, కాలుష్యాలతో నింపేస్తున్నాడు. తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నా సునిశిత పరిశీలన, తార్కిక ఆలోచన అవసరం. ప్రకృతిని చూసి స్పందించే మనసున్న మనుషులుగా మారగలిగేటట్లు దోహదం చేయాలి.
1: ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఏసీలు, ఇవన్నీ మన జీవితంలో భాగమైన వస్తువులు. ఇవి లేకుండా మనం బ్రతకడం కూడా కష్టం. మన నిత్య జీవితంలో అవి ఒక అంతర్భాగం అయిపోయాయి. సమాచార సాంకేతిక రంగం అభివృద్ధి చెందడం మొదలయ్యాక ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఈరోజు మనం ఈ వస్తువులు అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు లేని ప్రపంచాన్ని ఊహించలేం. కానీ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పాతబడిపోతాయో, వాటి జీవిత కాలం ముగిసిపోతుందో, అప్పుడు అవి మనకు భారంగా మారతాయి. వెంటనే వాటిని విసిరివేసి కొత్త వాటిని కొనుగోలు చేస్తాం. ఇలా వదిలివేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమవుతాయో మీకు తెలుసా? ఇన్నాళ్ళు మనకి పనికి వచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఇకపై మనకు ఉపయోగపడవు అని తెలిసాక ఈ ప్రపంచానికి అవి ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలుగా మారుతున్నాయి. ఈ వేస్ట్ ఒక సాధారణ వేస్ట్ కాదు. ఇందులో సీసం, పాదరసం, క్యాడ్మియం, క్రోమియం, ప్లాస్టిక్ లాంటి ఎన్నో విష పదార్థాలు ఉన్నాయి. ఇవి మనుషులకి, పర్యావరణానికి ఎంతో హానికరమైనవి. అంతేకాక ఈ వేస్ట్లలో బంగారం, వెండి, ఇత్తడి లాంటి అమూల్యమైన లోహాలు కూడా ఉంటాయి. ఒకవైపు ప్రపంచంలో విద్యుత్ పరికరాలను ఎక్కువగా వినియోగించే దేశంగా మన దేశం పురోగతి చెందుతోంది. కానీ మరోవైపు చూశామంటే అంతే మేరకు మన దేశంలో ఈ వేస్ట్ పెరుగుతూ వస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం ఈ వేస్ట్లో 90% వరకు అశాస్త్రీయ పద్ధతిలో అసంపూర్తిగా రీసైకిల్ చేయబడుతుంది. దీని వలన పర్యావరణానికి, ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది. అధునాతన పద్ధతుల్లో శాస్త్రీయంగా రీసైకిల్ చేసినప్పుడు, సురక్షిత పద్ధతుల్లో నిల్వ చేసినప్పుడు ఈ వేస్ట్ అంత ప్రమాదకరమేమీ కాదు. కానీ కాలం చెల్లిన పద్ధతుల్లో సరైన రక్షణ ఏర్పాట్లు లేకుండా రీసైకిల్ చేసినప్పుడు వాటిల్లో ఉండే భార పదార్థాలు అంటే హెవీ మెటల్స్, ప్లాస్టిక్, గాజు మొదలైనవి గాలిలో, భూమిలో, నీటిలో కలిసిపోయి ప్రకృతిని, పర్యావరణాన్ని దశాబ్దాల పాటు కలుషితం చేస్తాయి. సీసం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. పాదరసం నీటి ద్వారా మిథిలేటెడ్ మెక్యూరీగా మారి చేపల ద్వారా ఆహార చక్రం అంటే ఫుడ్ చైన్లోకి ప్రవేశిస్తుంది. ఇది నాడీ వ్యవస్థ, మరీ ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. క్యాడ్మియం కిడ్నీలను దెబ్బతీస్తే బెరీలియం క్యాన్సర్ని కలగజేస్తుంది. ఇలా ఎన్నో రకాల దుష్పరిణామాలకు ఈ వేస్ట్ కారణమవుతుంది. అంతేకాక భూగర్భ జలాలు కలుషితం అవటం, మట్టి ఆమ్లీకరణ చెందటం అంటే ఎసిడిఫికేషన్ ఆఫ్ సాయిల్, విషవాయువులు గాలిలోకి విడుదల చేయటం లాంటి ఎన్నో పరిణామాలకు ఇది కారణమవుతుంది. పేదరికం,
0: నిరక్షరాస్యత, నిరుద్యోగం లాంటి కారణాల వలన ప్రజలు సరైన రక్షణ చర్యలు లేకుండానే వీటిని రీసైకిల్ చేస్తున్నారు. దీని వలన తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.
1: అందుకే ఈ వేస్ట్ సేకరించే వారు 80% మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు.
0: అందుకే శాస్త్రీయ సురక్షిత పద్ధతుల్లో ఈ వేస్ట్ని రీసైకిల్ చేయాలి.
1: అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలను తక్కువగా కొనుగోలు చేయాలి.
0: వాటి మన్నికను, సామర్థ్యాన్ని పెంపొందించాలి. పాడైన వాటిని పారేయకుండా బాగు చేయించాలి.
1: గుర్తింపు పొందిన రిటైలర్ వర్ధనే రీసైకిల్ చేయించాలి.
0: ఈ వేస్ట్ దుష్ప్రభావాల మీద అవగాహన కలిగించాలి.
1: ఇంట్లో పనికిరాని ఏ వస్తువునైనా వెంటనే డస్ట్బిన్లో వేయటం మనకు అలవాటు.
0: ఇదే చాలా అనర్థాలకి మూల కారణం.
1: కాబట్టి మనం ప్రకృతికి చేయగలిగే కనీస సహాయం ఏంటంటే, ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను, అంటే మీ ఇంట్లో పనికిరాకుండా పోయిన పాత ఛార్జర్లు, పనికిరాని మొబైల్ ఫోన్లు, పడేసిన బ్యాటరీలు, రిమోట్లు, పాత టీవీలు, రేడియోలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ బొమ్మలు మొదలగు వాటిని తడి చెత్తతో కలపకుండా వేరొక ప్రత్యేకమైన బిన్లో వేసి వాటిని మీ సమీపంలో ఉన్న రీసైకిల్ యూనిట్స్ కానీ, చెత్త ఏరుకునే ర్యాక్ పికర్స్ కానీ అందించడం అత్యంత అవసరం.
0: అలా పర్యావరణ పరిరక్షణలో మన వంతు కృషి మనం చేద్దాం.

0: మీరింతవరకు ప్రకృతితో జీవిద్దాం, పర్యావరణ ప్రగతికి అడుగులు వేద్దాం ఎస్ఎల్ఎన్ రాజుగారు అందించిన వివరాలు విన్నారు.
1: ఉదయరేకుల కార్యక్రమంలో గాంధీ మార్గం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు గాంధీ మార్గం.

బాపూజీ సత్యాగ్రహం గురించి తన రచనలో ఈ విధంగా వ్రాసుకున్నారు. సత్యాగ్రహం అంటే సత్యశక్తి లేక ఆత్మశక్తి. అసలు నిజం తెలియదు గనుక శిక్షించడం తప్పు కావచ్చు. అందుకని హింసాయుత రాక్షస శక్తిని వాడేందుకు అది అంగీకరించదు. ఛాందస ప్రవృత్తిగా సఫ్రాజెట్ నాన్ కన్ఫార్మిస్ట్ ఇంగ్లీషు ఉద్యమాలు మౌన ప్రతిఘటనను అవలంబించాయి. ఆశయ సిద్ధికి శస్త్రప్రయోగం ఇందులో నిషిద్ధం కాదు. ఒకప్పుడు ఈ ప్రతిఘటన నిషిద్ధం కాదు. ధర్మవిరుద్ధమైన శాసనాలు చట్టాలు వీటిని ఉల్లంఘించడమే సివిల్ ఉల్లంఘన. బానిసరాజ్య శాసనాలకు వ్యతిరేకంగా ధోరో మహాశయుడు దీనిని ప్రతిపాదించి ఒక పెద్ద గ్రంథాన్ని రచించి అహింస కూడా అవసరమే అన్నాడు. ధోరో పన్నులు చెల్లించవద్దు అని మాత్రమే అన్నాడు. 1919లో నాగరిక అవిధేయత సివిల్ డిస్ ఒబీడియన్స్ ఉద్యమం సందర్భంగా అధర్మం అనిపించిన శాసనాలు అన్నింటినీ వ్యతిరేకించాం. అట్టి ధిక్కారానికి శిక్షలు కూడా సంతోషంగా అనుభవించాం. అది సత్యాగ్రహ ఉద్యమ విభాగం. సహాయ నిరాకరణోద్యమం కంటే కలుషితమైన ప్రతి ప్రభుత్వ చర్యకు సహాయం నిరాకరించడం. దీనిలో చిన్నపిల్లలతో సహా అందరూ అనుసరించవచ్చును. నాగరిక అవిధేయత ఉద్యమంలో చట్టాలను మన్నించి ఉల్లంఘన వలన వచ్చే శిక్షలను కూడా మన్నించడం ఉన్నది. కనుక అందరూ ఆ ఉద్యమాన్ని చేపట్టలేరు. దీనిని ఆఖరి ఆయుధంగా వాడాలి. సహాయ నిరాకరణ కూడా సత్యాగ్రహ ఉద్యమ విభాగం. అది సత్యమార్గాన్ని అనుసరిస్తుంది. సత్యాగ్రహ ఉద్యమానికి ధన సహాయం కానీ ఏ ఇతర సహాయం కానీ అక్కర్లేదు. హింస మాటే వద్దు. వ్యక్తులకు వర్గాలకు ఇది ఉపయుక్తం. రాజకీయ రంగంలో కానీ గృహరంగంలో కానీ దీనిని ప్రయోగించవచ్చు. అందరికీ ఉపయుక్తం గనక అపజయమన్నది లేదు. స్త్రీలు పిల్లలు అందరూ దీనిని ఆచరించవచ్చు. హింసతో ఎదుర్కోలేని బలహీనులకు ఇది పనికి వస్తుంది అనడం భ్రమ. బలహీనులు దీనిని తలపెట్టనేలేరు. పశు ప్రవృత్తిని మించినది మానవునిలో ఉన్నదని, దానిని పశుత్వాన్ని నిరోధించవచ్చునని నిజంగా నమ్మేవారే సత్యాగ్రహోద్యమకారులు. ట్రాన్స్ వాల్లో 1907 చట్ట ప్రకారం జరుపుబడే పరిపాలన మాకు సమ్మతం కాలేదు. ఆ చట్టం రద్దు కావాలి. రెండే దారులు ఉన్నాయి. దెబ్బకు దెబ్బతీసి ప్రతిఘటించడము లేక శిక్షలను అనుభవించి చట్టాన్ని చేసిన వారి మనసులో మార్పు వచ్చేదాకా ఓర్పుతో ఉండడము. అనుకున్నది అయ్యేందుకు చాలా కాలం పట్టింది. సత్యాగ్రహ విధానాలు సరిగా అర్థం చేసుకోకుండా ఓర్పు తగ్గినప్పుడు శిక్షలను అనుభవించే బదులు దెబ్బతీయడం వగైరా తప్పులు జరిగాయి. ప్రధానంగా పేదరికం ఓర్చుకోవడం మహాకష్టం. ఉన్నది తిని లేకుంటే మాడి ఉండడం ప్రజ్ఞులకు తప్ప అన్యులకు చేతకాదు. సరైన ఆత్మనిగ్రహం ఉంటే అలసత్వం ఉండదు. ప్రశిక్షణ ఉండాలి. ఆషామాషీగా వ్యవహరించకూడదు. అయినా ఈ ఉద్యమం జనసామాన్యానికి నచ్చింది. సత్యాగ్రహోద్యమకారులు తమకు తాము మాత్రమే కాదు ఇతరులకు కూడా పనికి వస్తారు. ఈ విద్య మహోన్నతమైనది. ప్రారంభిక శిక్షణ దీనితోనే ఆరంభం కావాలి. పిల్లలకు కూడా ఆత్మశక్తిని గురించి బోధ జరగాలి. దీనివలన జీవిత సంగ్రామంలో వారు తడబడరు. కోపాన్ని ద్వేషాన్ని ప్రేమతో జయించే అలవాటు వారికి అబ్బుతుంది. మీరా భజన్స్.

0: अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: समाचार प्रभात में आपका फिर स्वागत है। रिजर्व बैंक आज अपनी द्विमासिक मौद्रिक नीति की घोषणा करेगा। बैंक गवर्नर संजय मल्होत्रा आज सुबह 10 बजे मुंबई में मौद्रिक नीति की घोषणा करेंगे। 6 सदस्यीय समिति ने बुधवार को 3 दिवसीय विचार विमर्श शुरू किया था। हमारे संवाददाता ने बताया है कि अप्रैल में भारतीय रिजर्व बैंक ने अपनी प्रमुख नीतिगत दरों में कोई बदलाव नहीं किया था।
4: खुदरा मुद्रा स्फीति पर आधारित महंगाई सूचकांक 4% तक सीमित रखने का लक्ष्य भारत सरकार ने रिजर्व बैंक को दिया है। असाधारण परिस्थितियों में यह सूचकांक 2-6% के दायरे में रखने की भी छूट है। सोने एवं चांदी के आभूषण तथा खानपान सामानों की कीमतें बढ़ने के कारण अप्रैल में यह सूचकांक 3.48 पर था, जो कि दिए गए दायरे के अंदर है। इसी कारण विश्लेषकों का मानना है कि रिजर्व बैंक इस बार भी ब्याज दरों में कोई बदलाव नहीं करेगा। पश्चिम एशिया में उत्पन्न संकट का महंगाई तथा आर्थिक वृद्धि पर होने वाला परिणाम देखते हुए रिजर्व बैंक सतर्क दृष्टिकोण अपनाएगा, ऐसा भी कहा जा रहा। कुछ दिन पहले स्टेट बैंक ऑफ इंडिया के अध्यक्ष सीएस शेट्टी ने भी कहा था कि रिजर्व बैंक ब्याज दरों में बदलाव नहीं करता है तो आर्थिक वृद्धि की प्रक्रिया को स्थिर रखने में मदद मिलेगी। आकाशवाणी समाचार के लिए मुंबई से जीवन भावसार।
3: मंत्रिमंडल की नियुक्ति समिति ने प्रधानमंत्री नरेंद्र मोदी के सलाहकार के रूप में 1987 बैच के सेवानिवृत्त आईएएस अधिकारी तरुण कपूर का कार्यकाल 1 वर्ष बढ़ाने को मंजूरी दे दी है। श्री कपूर का विस्तारित कार्यकाल 10 जून से 1 वर्ष की अवधि के लिए प्रभावी होगा। रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन ने भारत के साथ रणनीतिक साझेदारी की सराहना की है। उन्होंने कहा कि भारत को रूस के साथ सहयोग कम करने के लिए मजबूर करने के पश्चिमी देशों के प्रयास व्यर्थ और वैश्विक स्थिरता के लिए हानिकारक हैं। प्रमुख वैश्विक समाचार एजेंसियों के प्रमुखों के साथ बातचीत में श्री पुतिन ने कहा कि अमरीका के साथ भारत की राजनयिक भागीदारी दोनों देशों के चिरस्थायी संबंधों पर कोई प्रभाव नहीं डालती। उन्होंने कहा कि रूस भारत को एक विश्वसनीय साझेदार मानता है। श्री पुतिन ने भारत के साथ रूस के रक्षा और सैन्य संबंधों की भी चर्चा की और ब्रह्मोस सुपरसोनिक क्रूज मिसाइलों के सह विकास और सह उत्पादन के बारे में भी बताया। श्री पुतिन ने कहा कि रूस ने भारत को 5वीं पीढ़ी के SU-57 लड़ाकू विमान के निर्माण में संयुक्त रूप से काम करने का प्रस्ताव दिया है। नेपाल के विदेश मंत्री शिशिर खानाल आज से 3 दिन की भारत यात्रा पर रहेंगे। श्री खानाल नई दिल्ली में विदेश मंत्री डॉ एस जयशंकर के साथ बैठक करेंगे। नेपाल के विदेश मंत्रालय ने बताया कि दोनों देश आपसी हित के मुद्दों पर चर्चा करेंगे। व्यापार समझौते पर चर्चा को आगे बढ़ाने के लिए अमरीकी व्यापार प्रतिनिधि के नेतृत्व में एक प्रतिनिधिमंडल ने भारत का अपना 4 दिन का दौरा पूरा किया है। एक रिपोर्ट।
5: वाणिज्य और उद्योग मंत्रालय ने कहा कि इस दौरान वस्तुओं के व्यापार, गैर टैरिफ उपायों, सीमा शुल्क और व्यापार सुविधा, आर्थिक सुरक्षा संरक्षण और पारस्परिक हित के अन्य क्षेत्रों सहित कई मुद्दों पर रचनात्मक और सकारात्मक चर्चा की गई। मंत्रालय ने बताया कि दोनों पक्षों ने द्विपक्षीय व्यापार और आर्थिक संबंधों को मजबूत करने वाले पारस्परिक रूप से लाभकारी समझौते को पूरा करने की अपनी प्रतिबद्धता की पुष्टि की। भारत और अमरीका ने 7 फरवरी को जारी एक संयुक्त वक्तव्य में व्यापार से संबंधित एक अंतरिम समझौते पर सहमति व्यक्त की। यह भारत अमरीका द्विपक्षीय व्यापार समझौते के प्रति दोनों देशों की प्रतिबद्धता को दर्शाता है। अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पायल शर्मा।
3: आज विश्व पर्यावरण दिवस है। पृथ्वी पर सभी जीवों के जीवन की उपयोगिता बनाए रखने और संरक्षण के लिए जागरूकता बढ़ाने हेतु संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रम के अंतर्गत ये दिवस मनाया जाता है। इसकी शुरुआत 5 जून 1973 को हुई थी।
6: विश्व पर्यावरण दिवस का उद्देश्य प्रकृति और पृथ्वी की रक्षा के लिए लोगों को जागरूक करना और सकारात्मक कदम उठाने के लिए प्रेरित करना है। विश्व पर्यावरण दिवस के अवसर पर केंद्रीय पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव और राज्य मंत्री कीर्तिवर्धन सिंह राष्ट्रीय राजधानी में मैदानगढ़ी स्थित नमो ऑक्सीजन पार्क में एक पेड़ माँ के नाम अभियान के तहत वृक्षारोपण कार्यक्रम में भाग लेंगे। इसके अलावा कई केंद्रीय मंत्री अपने अपने राज्यों में विश्व पर्यावरण दिवस से जुड़े कार्यक्रमों में हिस्सा लेंगे। यह दिवस पर्यावरण संरक्षण के प्रति जागरूकता बढ़ाने, लोगों को कार्यवाही के लिए प्रेरित करने और सतत विकास को बढ़ावा देने का अवसर है। विभिन्न अभियानों, कार्यक्रमों और पहलों के माध्यम से लोगों और समुदायों को पर्यावरण की रक्षा के लिए आगे आने तथा बेहतर और टिकाऊ भविष्य के निर्माण में योगदान देने के लिए प्रेरित किया जाता है। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
3: इस अवसर पर पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने देशवासियों से जलवायु और भविष्य के लिए प्रकृति से प्रेरणा लेते रहने का संकल्प दोहराने का आग्रह किया है। लोकसभा के पूर्व महासचिव और संविधान विशेषज्ञ सुभाष सी कश्यप का कल नई दिल्ली में लंबी बीमारी के बाद निधन हो गया। वे 97 वर्ष के थे। उन्होंने 100 से अधिक पुस्तकों के लेखन का काम पूरा किया। वे 1983 से 1990 तक लोकसभा के महासचिव रहे। उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी और लोकसभा अध्यक्ष ओम बिरला ने उनके निधन पर शोक व्यक्त किया है। गृहमंत्री अमित शाह ने राष्ट्रीय स्वयंसेवक संघ आरएसएस के दूसरे सर संघ चालक माधव सदाशिवराम गोलवलकर की पुण्यतिथि पर उन्हें श्रद्धांजलि अर्पित की है। श्री शाह ने कहा कि श्री गोलवलकर ने सांस्कृतिक राष्ट्रवाद को एक मजबूत वैचारिक आधार दिया। पुरुष अंडर 18 एशिया कप हॉकी टूर्नामेंट के सेमीफाइनल में आज भारत का सामना पाकिस्तान से होगा। ये मैच जापान के काकामिगहारा हॉकी स्टेडियम में भारतीय समयानुसार आज शाम 3:30 बजे से खेला जाएगा। महिला अंडर 18 एशिया कप में भारत ने ग्रुप चरण में बिना कोई मैच हारे सेमीफाइनल में प्रवेश किया है। मौसम विभाग ने आज दिल्ली, हरियाणा, चंडीगढ़, पंजाब, जम्मू और कश्मीर, लद्दाख, मध्य प्रदेश, ओडिशा, राजस्थान और उत्तर प्रदेश में गरज के साथ आंधी तूफान का ऑरेंज अलर्ट जारी किया है। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं आकर्षिता सिंह।
7: धन्यवाद जागृति। प्रधानमंत्री मोदी और वेनेजुएला की कार्यवाहक राष्ट्रपति की मुलाकात को आज प्रकाशित अखबारों ने प्रमुखता दी है। नवभारत टाइम्स की सुर्खी है, वेनेजुएला से बढ़ेगी कच्चे तेल की खरीद, ऊर्जा साझेदारी पर भी चर्चा। रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन का सेंट पीटर्सबर्ग में मीडिया को दिया बयान, अमर उजाला ने प्रथम पृष्ठ पर दिया है। भारत पर दबाव की कोशिश में अमरीका, लेकिन सभी जानते हैं मोदी पर दबाव बनाना नामुमकिन। दिल्ली के मालवीय नगर अग्निकांड पर दैनिक जागरण की खबर है, धुएं ने छीन ली सांसें पर आखिरी पल तक नहीं छोड़ा साथ। पंजाब केसरी की खबर है, मौत की इमारतों पर होगा एक्शन, उपराज्यपाल तरनजीत सिंह संधू ने नगर निगम को दिए कार्रवाई के निर्देश। जनसत्ता ने अपने संपादकीय पृष्ठ में हादसों की जवाबदेही का विश्लेषण दिया है, किसी भी हादसे का सबसे जरूरी सबक ये होना चाहिए कि भविष्य में ऐसे इंतजाम किए जाएं ताकि वैसी घटना दोबारा ना हो। दैनिक भास्कर ने बड़ा कदम शीर्षक से इको फ्रेंडली खबर दी है, सिर्फ एथेनॉल से चलने वाली देश की पहली कार लॉन्च, 5,000 पंप खुलेंगे, इससे प्रदूषण घटेगा और किसानों की आय भी बढ़ेगी। राजस्थान पत्रिका ने मॉनसून की दस्तक को मंगल प्रवेश बताते हुए लिखा है, बूंदों की बारात लेकर मॉनसून केरलम पहुंचा, 20 को राजस्थान में आगवानी। अब उत्तर भारत में तपिश के गिने चुने दिन, पत्र ने विश्व पर्यावरण दिवस पर लिखा है, कुछ भी पहले जैसा नहीं रहा, धरती संकेत दे रही है, क्या हम सुन रहे हैं, पहले मौसम बदलता था अब बिगड़ता है, प्रकृति से सिर्फ लिया कभी कुछ जमा नहीं किया, अब धरती दे रही चेतावनी।
3: और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और दमन की यात्रा पर रहेंगे। लगभग 21,800 करोड़ रुपए की कई विकास परियोजनाओं का शुभारंभ करेंगे। प्रधानमंत्री ने विश्व योगासन चैंपियनशिप के प्रतिभागियों से आयुष मंत्रालय के योग 365 अभियान के राजदूत बनने का आह्वान किया। रिजर्व बैंक आज अपनी द्विमासिक मौद्रिक नीति की घोषणा करेगा। लोकसभा के पूर्व महासचिव और संविधान विशेषज्ञ सुभाष सी कश्यप का कल नई दिल्ली में निधन। और पुरुष अंडर 18 एशिया कप हॉकी टूर्नामेंट के सेमीफाइनल में आज भारत का सामना पाकिस्तान से। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
8: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I'm Naresh Mago. The headlines. Prime Minister Narendra Modi to visit Gujarat and Daman today to launch multiple development projects worth around 21,800 crore rupees. Prime Minister calls upon athletes participating in World Yogasan Championship to become ambassadors of Ayush Ministry's Yog 365 campaign. Reserve Bank of India to announce its bi-monthly monetary policy today. Former Lok Sabha Secretary General and constitutional expert Subhash C. Kashyap passes away in New Delhi. Russian President Vladimir Putin says US pressure will not affect India-Russia ties, describes India as a reliable partner, and India to take on arch-rivals Pakistan in semi-final of Men's Under-18 Asia Cup Hockey Tournament in Japan today. Prime Minister Narendra Modi will visit Surat in Gujarat today to launch multiple development projects worth over 18,800 crore rupees in road, power and industrial sectors. Mr. Modi will first visit Hazira and will review the ongoing industrial and infrastructure projects before addressing a large public gathering in the afternoon. Later in the evening, the Prime Minister is scheduled to visit Daman to inaugurate and lay the foundation stones for various projects worth around 2,970 crore rupees in Daman. A report from our correspondent.
9: In a major boost to regional infrastructure, Prime Minister Narendra Modi will dedicate key packages of 8-lane Vadodara-Mumbai Expressway to the nation today, significantly enhancing connectivity between Gujarat and Maharashtra. The Prime Minister will also lay the foundation stone for the 4-laning of critical sections of National Highway 56 to improve access to tribal regions and Statue of Unity. Catering to public welfare, the Prime Minister will also inaugurate a modern 200-bedded ESIC hospital in Surat, equipped with round-the-clock emergency and trauma care. In addition to this, several critical utility and industrial infrastructure projects will also be launched today, including the transmission network expansion in Gujarat, advanced effluent disposal system at Dahej, and Sarigam GIDC modern power distribution upgrades in Valsad. Aparna Khund, Akashwani News, Ahmedabad.
8: Prime Minister Modi has called upon athletes participating in World Yogasan Championship to become global ambassadors of the Ayush Ministry's Yog 365 campaign when they return to their home countries. Speaking at the opening ceremony of the championship in Ahmedabad, Mr. Modi said the Ministry of Ayush has launched the Yog 365 campaign to encourage year-round engagement with yog and promote healthier lifestyles across communities.
10: भारत सरकार के आयुष मंत्रालय ने योगा 365 अभियान शुरू किया है. मैं इस वर्ल्ड योगासना चैंपियनशिप में भाग लेने वाले सभी खिलाड़ियों से भी आग्रह करूंगा, जब आप अपने अपने देशों में लौटे तो योग के इस संदेश को भी अपने साथ लेकर जाएं. आप सभी अपने अपने देशों में योगा 365 के एम्बेसडर्स बन सकते हैं. आपका अनुभव और योग के प्रति आपका विश्वास पूरे विश्व को इस संदेश से जोड़ सकता है.
8: The Prime Minister said the championship represented more than a sporting competition and offered an opportunity to spread the broader message of yog worldwide.
10: योगासन स्पोर्ट्स का एक और पक्ष है. हम जानते हैं कि हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
8: Reserve Bank of India, RBI, will announce its bi-monthly monetary policy today. RBI Governor Sanjay Malhotra will announce the decisions made by the Monetary Policy Committee at 10 a.m. in Mumbai. The six-member MPC started its three-day deliberations on Wednesday. In April, the Reserve Bank had kept its key policy rate unchanged. Here is more from our correspondent.
4: The government has set consumer price index based inflation target at 4% with upper tolerance of 6% and a lower tolerance level of 2% for the central bank. The CPI rose slightly to 3.48% in April, mainly due to higher prices of gold and silver jewelry as well as some kitchen items. As the CPI is within the tolerance level, economists are expecting that the key interest rate will be kept unchanged at 5.25%. It also says that the central bank will adopt a cautious approach in view of West Asia conflict posing challenges for the inflation as well as economic growth. Jeevan Bhavsar, Akashwani News, Mumbai.
8: Former Lok Sabha Secretary General and constitutional expert Subhash C. Kashyap passed away in New Delhi yesterday following a prolonged illness. Dr. Kashyap was part of the high-level committee headed by former President Ramnath Kovind to prepare a legal framework on simultaneous elections. Author of over 100 books, he served as the Secretary General of Lok Sabha from 1983 to 1990. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have expressed grief at the passing of Dr. Kashyap. The Appointments Committee of the Cabinet has approved a one-year extension for Tarun Kapoor, a retired 1987 batch IAS officer, as advisor to Prime Minister Narendra Modi. The Department of Personnel and Training has informed that Mr. Kapoor's extended tenure in the Prime Minister's office takes effect on the 10th of this month for a further period of 1 year. The Appointments Committee of the Cabinet has approved the appointment of Neelkanth Mishra as Executive Director, World Bank Headquarters, Washington, D.C. for a tenure of 3 years. The Department of Personnel and Training has informed that the tenure of Parameswaram Iyer has also been extended till the new incumbent assumes charge. The NDA alliance in Andhra Pradesh has decided to allot 3 of the 4 vacant Rajya Sabha seats to the Telugu Desam Party TDP and 1 seat to the Janasena Party. The decision was announced by Chief Minister N. Chandrababu Naidu after a meeting of NDA alliance partners held at its camp office in Amaravati the previous night. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Russian President Vladimir Putin has hailed Moscow's strategic partnership with New Delhi and asserted that Western attempts to force India into scaling back its cooperation with Russia are futile and damaging to global stability. In an interaction with the heads of leading global news agencies, Putin lauded India's economic growth and its independent foreign policy and said Russia is determined to expand its economic engagement with the country. The Russian president said that India's diplomatic engagement with the U.S. does not hinder or undermine its time-tested relationship with Russia. He said Russia considers India as a reliable partner and it sees no negative consequences from New Delhi's bilateral relations with any other country. The Russian president also said that Russia proposed to India to work jointly on manufacturing the fifth generation Su-57 fighter jet. Putin added that his country is ready to provide India with critical technologies for major defense platforms and weapons. World Environment Day is being celebrated across the globe today. It has been observed on the 5th of June every year since 1973 as part of the United Nations Environment Program to build awareness to save life on Earth. A report.
6: The day is observed to raise global awareness to take positive environmental action to protect nature and the planet Earth. On the occasion of World Environment Day, Union Minister for Environment, Forest and Climate Change, Bhupendra Yadav, and Minister of State, Kirti Vardhan Singh, will participate in a tree plantation program at Namo Oxygen Park at Maidan Gadi in the national capital under the Ek Ped Ma Ke Naam campaign. Several union ministers, chief ministers, ministers, MPs, MLAs will participate in World Environment Day events at the state level. The day raises awareness, mobilizes action, and promotes environmental sustainability. Through campaigns, events, and initiatives, the day inspires individuals and communities to make changes, fostering a sense of urgency and addressing environmental challenges for a sustainable future. Akshit Vaidyan, Akashwani News, Delhi.
8: External Affairs Minister Dr. S. Jaishankar has extended greetings to the citizens on World Environment Day. In a social media post, Dr. Jaishankar encouraged everyone to work towards a greener, cleaner, and more sustainable future. Union Environment, Forest and Climate Change Minister Bhupendra Yadav also urged the countrymen to renew their pledge to remain inspired by nature for the climate and future. Union Minister Dr. Jitendra Singh will inaugurate two-day lavender festival at Bhadarwa in Jammu and Kashmir tomorrow under the theme Lavender Goes Global. The fourth Lavender Festival is being held at Government Degree College, Bhadarwa in Doda district on June 6 and 7. The festival will witness enthusiastic participation of scientists, startups, aroma industries, entrepreneurs, policymakers, agribusiness stakeholders, students, progressive farmers and representatives of fragrance and wellness companies from across the country. A two-day national workshop on seafood exports will begin in Visakhapatnam today to discuss ways to increase India's seafood exports and strengthen the sector across the country. The workshop will focus on improving seafood exports through better infrastructure, value addition, certification, traceability and policy support. Discussions will also be held on increasing the participation of startups and small businesses in the export sector. The India Meteorological Department has issued an orange alert for thunder squall conditions today over Delhi, Haryana, Chandigarh, Punjab, Jammu and Kashmir, Ladakh, Madhya Pradesh, Odisha, Rajasthan and Uttar Pradesh. Heavy to very heavy rainfall is expected during the day in places over coastal Karnataka, Kerala and Mahe, north interior Karnataka and Tamil Nadu, Puducherry and Karaikal. Parts of northeast India, sub-Himalayan West Bengal, Sikkim, Andaman and Nicobar Islands, Tripura and Andhra Pradesh are also likely to experience rainfall today. According to the Met Department, Arunachal Pradesh is expected to witness thunderstorms and lightning today. Moving on to sports, India will take on arch rivals Pakistan in the semi-final of the Men's Under-18 Asia Cup Hockey Tournament at Kakamegahara Hockey Stadium in Japan today. In the Women's Under-18 Asia Cup, India progressed to the semi-finals after remaining unbeaten in the group stage and will face China today. And now for a look at today's newspapers, it's over to VC Pramod.
11: Thank you, Naresh. On its front page under the headline Push for India-Venezuela Ties, Hindustan Times carries a picture of Prime Minister Narendra Modi and Venezuela's acting president Delcy Rodriguez. The paper says the two leaders held talks on forging a long-term energy partnership and collaboration in pharmaceuticals and critical minerals. India-Venezuela vow deeper energy ties, writes the Tribune. As a court sent Lokesh Bajaj, owner of the hotel where 21 people were killed in a devastating fire, to police custody, the Delhi government said it would withdraw its bed and breakfast policy. Reports the Pioneer. A picture on its front page shows family members at the last rites of the victims of the fire under the headline, Eight Fires, One Broken Family. Still seething with anger at the Congress ditching it and switching over to the TVK immediately after the Tamil Nadu Assembly elections, the DMK announced its decision to boycott the INDIA block meeting slated for the 8th of June, says a top headline in the Statesman. Rebel Rita Brata's expulsion from TMC void, writes the Asian Age, quoting the West Bengal Assembly Speaker, adding that there are 61 MLAs in the rebel camp. And its editorial, titled Funding India's Climate Future, a $1 trillion question, the Hindu writes that India will require roughly $2.5 trillion by 2030 to meet its nationally determined contributions. Over the longer term, the cost of achieving net zero emissions by 2070 is estimated at $10.1 trillion, nearly three times India's current GDP. And finally, in what climbers are calling a miracle, 52-year-old Sherpa guide, who was presumed dead at Mount Everest after he vanished during descent on May 29th, was found alive 6 days after base camp, reports the Times of India under the headline, Sherpa survives 6-day Everest ordeal, sans food, oxygen. And with that, it's back to you, Naresh.
8: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to visit Gujarat and Daman today to launch multiple development projects worth around 21,800 crore rupees. Prime Minister calls upon athletes participating in World Yogasan Championship to become ambassadors of Ayush Ministry's Yog 365 campaign. Reserve Bank of India to announce its bi-monthly monetary policy today. Former Lok Sabha Secretary General and constitutional expert Subhash C. Kashyap passes away in New Delhi. Russian President Vladimir Putin says US pressure will not affect India-Russia ties, describes India as a reliable partner, and India to take on arch rivals Pakistan in semi-final of Men's Under-18 Asia Cup Hockey Tournament in Japan today. And with that, we end the morning news. Have a nice day.
12: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ.
13: అచ్యుతాపురం బ్రాండెక్స్లో కేంద్ర మంత్రి పర్యటన, సిరిసపల్లిలో బీడీఎల్ యూనిట్ శంకుస్థాపన, పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు, ఎంఎస్ఎంఈ పార్క్ పెన్షన్ల పంపిణీ తదితర అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ అన్నారు. అచ్యుతాపురం సెజ్లోని బ్రాండెక్స్ సంస్థను సందర్శించిన మంత్రి వస్త్ర ఉత్పత్తులు ఎగుమతుల ప్రక్రియను పరిశీలించారు. కార్మికులకు కల్పిస్తున్న వసతులను అభినందించారు. వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్స్ అని, ప్రతి కోటి పెట్టుబడికి 50 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. బ్రాండెక్స్ రాకతో గ్రామీణ మహిళలు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడుతున్నారని, మహిళా సాధికారత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇంట్లో మహిళ బలోపేతమైతే కుటుంబమంతా వృద్ధి చెందుతుందని, ఇదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మునగపాక మండలం సిరసపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ యూనిట్కు శంకుస్థాపన జరిగింది. 489 కోట్ల రూపాయలతో ఆధునిక తయారీ, అసెంబ్లీ, పరీక్షా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి లోకేష్ దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 2000 మందికి పరోక్షంగా, ఎంఎస్ఎంఈల ద్వారా మరో 2500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ బలోపేతమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జూన్5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో మొక్కల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ప్రాజెక్టులో భాగంగా డీపీఎంయూ సభ్యులు హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లతో కలెక్టర్ విజయకృష్ణన్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలపై సమీక్షించారు. గుంతల తవ్వకం కార్యక్రమం నిర్వహించి వృక్షారోపణ చేపడతామని తెలిపారు. కార్బన్ ఉద్గారాలను లెక్కించి తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సమస్యలు, రెవెన్యూ వివాదాల పరిష్కారంపై అధికారులు శ్రద్ద పెట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. చోడవరంలో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని శాసనసభ్యులు కెఎస్ఎన్ రాజుతో కలిసి ప్రారంభించారు. రీసర్వేలో విస్తీర్ణం తగ్గడం, పేర్లు తప్పుగా నమోదు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ రికార్డులను సరైన ధృవీకరణ చేసిన తర్వాతే భద్రపరచాలన్నారు. వీఆర్వోలు, సర్వేయర్లు క్షేత్రస్థాయికి వెళ్లి స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారం రోజుల్లో స్థలాలు చూపించాలని, జల్జీవన్ మిషన్, సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తే 90% సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరంలో 4.8 కోట్ల రూపాయలతో 32.43 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 35 కేంద్రాలలో శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. 100% అక్షరాస్యత కోసం అక్షర ఆంధ్ర 2వ దశలో 1,01,086 మందిని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక వాలంటీర్కు 10 మంది అభ్యాసకులతో 15 రోజుల్లో పూర్తి చేయాలని, 100 గంటలు తరగతులు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది 100,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని, జిల్లాను అక్షర అనకాపల్లిగా మార్చాలని పిలుపునిచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల సేవలో పథకం కింద జిల్లాలోని 13,661 కుటుంబాలకు 27.32 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు అందించామని కలెక్టర్ తెలిపారు. పెందుర్తిలో 960 మందికి 1.92 కోట్ల రూపాయలు, ఎలమంచిలో 4,352 మందికి 8.7 కోట్ల రూపాయలు, పాయకరావుపేటలో 8,349 మందికి 16.69 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత సైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 115 మంది విద్యార్థులకు 5,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. బాలికలే అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలని, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 2,52,328 మంది లబ్దిదారులకు 107.56 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కలెక్టర్ స్వయంగా నక్కపల్లిలో పంపిణీ చేశారు. ఉదయం 5 గంటల నుంచే 24 మండలాల్లో పంపిణీ ప్రారంభించామని, 100% పూర్తి చేయాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి యద్ల రామకృష్ణ, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
12: మీరు ఇంతవరకు అనకాపల్లి జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ వై రామకృష్ణ.
14: చిత్రగీతాలు వింటారు.
15: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట ఇష్క్ చిత్రానికి హరిహరన్ సైంధవి పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ రామవరపు సుబ్బారావు వీణావాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న కీర్తన జ్ఞానమొసగరాధ పూర్వకళ్యాణి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కీర్తన.

తర్వాత వినబోతున్న కీర్తన మాకేలర విచారణ, రవిచంద్రిక రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు.
1: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
2: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.
0: నమస్తే అమరావతిలో ముందుగా వినబోతున్న పాట విజేత చిత్రానికి జానకిరామ్ హరిహర ప్రియా పాడిన పాట. గీతరచన పి ఉదయభాస్కర్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, జీవ వైవిధ్య క్షీణత వంటి సవాళ్ల నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసర బాధ్యతగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, బాలయ వృక్షారోపణ కార్యక్రమాలు, మిషన్ లైఫ్ వంటి పర్యావరణ హిత కార్యక్రమాల అమలుపై మనతో మాట్లాడేందుకు చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్తే అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతతో పాటు ఈ ఇయర్ థీమ్ కి సంబంధించిన వివరాలు సార్.
2: వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రైమర్లీ ఇప్పుడు ప్రతిరోజు మనం యాజ్ అ కామన్ పర్సన్ మోస్ట్ ఆఫ్ అస్ మనం డే టు డే మనం ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తుంటాము, కానీ అల్టిమేట్లీ మనం ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటాము. బట్ మనం ఎప్పుడు ఎన్విరాన్మెంట్ కి ఆ గ్రాటిట్యూడ్ అయినా గుర్తించుకోవడం అయినా అది చేయము. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డే వల్ల మనము మన ఏం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో, ఆ ఎన్విరాన్మెంట్ నికి మనం అది అర్పించినట్టు, అట్ ద సేమ్ టైం మన తరఫు నుంచి ఏమేమి మనం యాక్షన్ తీసుకోవాలి, ఏమేమి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కాపాడుకోవడానికి, ఇదంతా కమెమరేట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ డే ఇది, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది. సో ఇయర్ థీమ్ ఫర్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026 ఈజ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫార్ క్లైమేట్ ఫార్ అవర్ ఫ్యూచర్. ఈ థీమ్ అయితే ఏమైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ప్రతి ఇయర్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ఆ ఇయర్ కి ఏమేమి నీడ్ ఉంటుందో, జనాలకి ఏమేమి మోటివేట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో, దాన్ని బట్టి వాళ్ళు ప్రతి ఇయర్ ఒక కొత్త కొత్త థీమ్ ఇస్తారు. సో ఈ ఇయర్ నేచర్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని క్లైమేట్ చేంజ్ కోసం మనం పాడాలి అండ్ ఎకోసిస్టమ్స్ ని రిస్టోర్ చేయాలి అనేది ఇయర్ థీమ్.
1: సార్, పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఎంత ముఖ్యమైనదని అంటారు?
2: ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లో నేచర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, సో నేచర్ లో ఫారెస్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేచర్ అంటే ఇప్పుడు బ్రాడర్ టర్మ్, దాంట్లో ఫారెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. సో ఇప్పుడు మనందరికి తెలిసినట్టు ఇప్పుడు ఒక చెట్టు, ఏ చెట్టు గ్రో అవ్వాలన్నా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ మూలకం కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి ట్రాప్ చేసి ఏదైనా చెట్టు యూజువల్లీ గ్రో అవుతుంది. ఆ పచ్చతనం అనేది వచ్చేదే దానివల్ల. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి సిక్వెస్టర్ చేయడం అంటే దాన్ని అక్కడి నుంచి ట్రాప్ చేసి ఒక సింక్ లాగా, కార్బన్ సింక్ లాగా యాక్ట్ చేస్తాయి ఆల్ ట్రీస్. మనకి ఇప్పుడు డిఫారెస్టేషన్ అవుతుంటే, మనం చెట్టుని నరుకుంటూ పోతే ఏమైతే కార్బన్ సిక్వెస్టేషన్ అవుతుందో, ఈ పర్యావరణంలో ఎక్కువ హీట్ కాకుండా,

0: గ్లోబల్ వార్మింగ్ ఆపడానికి ఏమైతే రోల్స్ ప్లే చేస్తున్నాయో ఫారెస్ట్, అది లేకుండా అవుతుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా చాలా వర్స్ అన్ అవుతుంది. అందుకే ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ సెంట్రల్ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్.
1: సరే, మనం చూస్తే కనుక ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి?
2: ఆంధ్రప్రదేశ్ లో జస్ట్ లైక్ ఫారెస్ట్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ, మెయిన్ ఛాలెంజ్ ఇస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, దీనివల్ల ఫారెస్ట్ గ్రోత్ అండ్ రీజనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్స్ట్రా హీట్ కంటెంట్ ఏమైతే ఉందో అట్మాస్ఫియర్ లో అది ఎక్కువ ఉంది, దీనివల్ల ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇంతకు ముందు ఎంత అయ్యేది దానికంటే ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి. దీని తర్వాత మనము రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఫారెస్ట్ మీద ఆధారపడి ఏమైతే కమ్యూనిటీస్ ఉన్నాయి లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమైతే అవుతున్నాయి వీటన్ని వల్ల రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏం చేస్తున్నామో అది అన్సస్టైనబుల్ మెజర్స్ అన్సస్టైనబుల్ లెవెల్ రీచ్ అయింది ఇప్పుడు, నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ కంట్రీ. ది సేమ్ టైమ్ ఎన్క్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చు, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా ఒక ఛాలెంజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ కి. సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్ కి.
1: సార్, ఇటీవల రాష్ట్రంలో చేపడుతూ ఉన్న భారీ వృక్షారోపణ కార్యక్రమాల లక్ష్యం ఏంటి?
2: ప్రైమరీ లక్ష్యం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఇంప్రూవ్ చేయడం. ఈ అన్ని కార్యక్రమంలో పబ్లిక్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తారో దానివల్ల బాగా సక్సెస్ అయితే ఆ మెసేజ్ ఏమైతే ఉంటుందో ఆ కన్జర్వేషన్ మెసేజ్ అది యాక్చువల్లీ రూటింగ్ బాగా అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్లీ బ్యూరోక్రసీ నుంచి అయినా ప్రభుత్వం తరఫు నుంచి అయినా మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దానికి పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మనం అల్టిమేట్లీ అది సక్సెస్ అవ్వదు. ఏ స్కీమ్ అయినా ఏ కార్యక్రమం అయినా ఇనిషియేటివ్ అయినా పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో ఈ పబ్లిక్ ని పిలిచి ఎన్వైరన్మెంట్ డే రోజు అందరికీ మనం మన ముక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ద్వారా నాటిస్తే వాళ్ళకి ఆ ఒక ఓనర్షిప్ వస్తుంది, ఇది మన ముక్క మనం దీన్ని కాపాడుకోవాలి, ఒక సెన్సిటివిటీ వస్తుంది ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్. అందుకే ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేస్తాం.
1: సార్, మన అందరికీ తెలిసింది మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఈ కార్యక్రమంలో మన అటవీ శాఖ పాత్ర ఏంటి?
2: మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎండెవర్ ఇనిషియేటివ్. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రైమర్లీ జనాలు ఏమైతే ఉన్నారో వాళ్ళది వే ఆఫ్ లైఫ్ ఏమైతే ఉందో దాన్ని మోర్ ఎన్వైరన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నది ప్రమోట్ చేయడం. ఇది బేసికలీ లైఫ్ స్టైల్ కాంపోనెంట్. అంటే మనం ప్రతిరోజు దీంట్లో చాలా పెద్దగా ఏం చేయాల్సి ఉండదు. డే టు డే లైఫ్ లో మీరు ఎంత నీళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, మీరు ఒక ఎలక్ట్రిసిటీని స్విచ్ ఆఫ్ చేయడము, మీరు ఎప్పుడైతే దాన్ని వాడరో ఒక కరెంట్ ట్యూబ్ లైట్ ని ఆఫ్ చేయడము, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ని ఆఫ్ చేయడము, ఇది కూడా మీ తరఫు నుంచి ఎన్వైరన్మెంట్ కి చూపిస్తున్న ఒక కన్సర్న్ అనొచ్చు. ఇది దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మిషన్ లైఫ్. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయడం స్కూల్స్ లో, కాలేజెస్ లో, లోకల్ కమ్యూనిటీస్ లో, దీనివల్ల ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ అనేది జనాల్లో పాటించేలాగా అవేర్నెస్ ఇవ్వడం, ఇదే మన మెయిన్ మోటో ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్.
1: సార్, అడవులలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయంటారు?
2: ప్లాస్టిక్ వేస్ట్ వల్ల చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కి, ప్రైమర్లీ వైల్డ్ లైఫ్ కి. ఇప్పుడు మనం ఏదైనా యూజువల్లీ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్తుంటామో, ఎకో టూరిజం లొకేషన్స్ యూజువల్లీ ఫారెస్ట్ ఏరియాస్ లో, అక్కడ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ యూజువల్లీ వచ్చి ఈ మందు బాటిల్ అవ్వచ్చు, ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్, బ్యాగ్స్ అవ్వచ్చు, వాళ్ళు తిన్నే ప్లేట్ అవ్వచ్చు, అలాగే యూజువల్లీ దాన్ని వేసి వెళ్ళిపోతారు. సో దీనివల్ల అక్కడున్న లోకల్ వైల్డ్ లైఫ్ అయితే ఏమైతే ఉంటాయో వాటికి అర్థం అవ్వదు ఇది తిన్నాలా తినకూడదు అనేది. సో దాన్ని కన్జ్యూమ్ చేస్తాయి, దానివల్ల అవి చనిపోతాయి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కొన్ని స్టడీస్ వేరే కంట్రీస్ లో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ వల్ల లాంగ్ టర్మ్ బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తున్నాయి. వైల్డ్ ఎనిమల్స్ ఎలా బిహేవ్ చేయాలో ఆ బిహేవియర్ కూడా మారుతుంది. సో ఇది మనం యూజువల్లీ కోతిల్లో చూడొచ్చు. మనం ఏ టూరిస్ట్ లొకేషన్ వెళ్ళినా యూజువల్లీ కోతిలు ఉంటాయి, దానికి ఆహారం మనం తింపిస్తూ దాంతోపాటు ప్లాస్టిక్ కూడా అవి సేవిస్తున్నాయి. సో అదొకటి. అట్ సేమ్ టైం ప్లాస్టిక్ వల్ల సాయిల్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది. ఈ ప్లాస్టిక్ ఏమైతే మనం ఫారెస్ట్ ఏరియాస్ లో వేస్తామో అక్కడ పక్కనున్న వాగ్ అయితే ఏదైనా కాలువ అయితే దాంట్లో వెళ్ళి కలుస్తాయి, కంటామినేషన్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో దీనివల్ల సీరియస్ డిసీజ్ రావచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది ప్లాస్టిక్ డిస్పోజల్ వల్ల ఇన్ఫ్లూయిడ్ ఫారెస్ట్ ఏరియాస్.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అడవులలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. సో ఎందుకు సార్ ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడటం ముఖ్యమంటారు?
2: సో ఇప్పుడు ఫారెస్ట్ లో ఫారెస్ట్ అంటే ఇట్స్ ప్లేస్ ఫర్ లైఫ్. ఫారెస్ట్ అంటే వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి. మ్యామల్స్, రెప్టైల్స్, అంఫీబియన్స్, కుక్క అవ్వచ్చు, ఏదైనా ఒక పామ్ అవ్వచ్చు, పులి అవ్వచ్చు, ఏనుగు అవ్వచ్చు, వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి యూజువల్లీ ఒక ఫారెస్ట్ లో. ఈ డైవర్సిటీ వల్ల ఆ రెసిలియన్స్ ఉంటుంది ఫారెస్ట్ కి. ఫారెస్ట్ కి ఏమైనా ఒక థ్రెట్ వచ్చినా ఆ తట్టుకోగలిగే రెసిలియన్స్ ఉంటుంది. ఆ రెసిలియన్స్ బయోడైవర్సిటీ వల్ల వచ్చేది. అండ్ ఈ బయోడైవర్సిటీ వల్ల వెరైటీ ఆఫ్ ఎకలాజికల్ ఫంక్షన్స్ అవ్వు. పాలినేషన్ అనొచ్చు, అంటే మనం అన్ని చేసి తీసుకోండి. ఇప్పుడు ఏమైతే మనం పంట పెంచుతామో అదంతా అది పాలినేట్ అయ్యేదే ఒక అడవిలో వాసి వాసించే ఒక అనేది అవ్వచ్చు. వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు. ఈ బయోడైవర్సిటీ వల్ల సీడ్ డిస్పర్సల్ అవుతుంది. ఆ ఒక బర్డ్ అవ్వచ్చు, సమ్ అదర్ మ్యామల్ అవ్వచ్చు, ఏదో ఒక పండు తిని దాంట్లో ఉన్న సీడ్ ని వేరే సదర్ ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దానివల్ల ఇంకా చెట్లు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. అట్మాస్ఫియర్ లో న్యూట్రియంట్ సైక్లింగ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ బయోడైవర్సిటీ అనేది. అట్ సేమ్ టైం ఈ బయోడైవర్సిటీ వల్ల కొన్ని కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, మెడిసినల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అందుకే ఆ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్.
1: సార్, వన్య ప్రాణుల సంరక్షణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
2: ప్రైమర్లీ ఏంటంటే, ఎప్పుడైనా ఏ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్ళినా, ఏదో ఒక సఫారీకి వెళ్ళినా, మీరు ఎప్పుడు వైల్డ్ లైఫ్ ని డిస్టర్బ్ చేయకండి. వాటికి ఫీడింగ్ అయితే ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ మీరు యూజువల్లీ జనాలకు అనిపిస్తుంది ఆ కేర్ అండ్ కన్సర్న్ వల్ల ఏదో ఒకటి తినిపిస్తాము అనేది. అది ఎప్పుడు మనం చేయకూడదు వైల్డ్ అనిమల్స్ కి. వాటి ఆహార వాటితే వెతుకుంటాయి. అండ్ మనం తినే ఆహారాలు, బిస్కెట్, కుక్కీస్, బ్రెడ్ ఎటువంటి ఏమి కూడా మనం వైల్డ్ అనిమల్స్ డిస్టర్బ్ చేయకూడదు. అండ్ దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడకూడదు. వాటికే ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, వాటి డిగ్నిటీని కూడా మనం అప్హోల్డ్ చేయాలి. రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూ గో టు ఎనీ టూరిస్ట్ లొకేషన్స్. దీనివల్ల చాలా వరకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
1: సార్, ఎకో టూరిజం మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంబంధం గురించి మీరు వివరిస్తారా?
2: సో ఎకో టూరిజం అంటే ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ట్రావెల్ ఇన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిచ్ ఏరియాస్. ఇదే ఎకో టూరిజం అంటే సింపుల్ కాన్సెప్ట్ లో. సో ఇది ప్రాపర్ గా మనం మేనేజ్ చేయగలిగితే, సక్సెస్ చేయగలిగితే ఎకో టూరిజం ని, అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రెండుకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. చాలా మంది ట్రైబల్స్ ఉంటారు, ఆదివాసులు ఉంటారు, వాళ్ళకి దానివల్ల ఇన్కమ్స్ ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఉంటుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి. అట్ సేమ్ టైం లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది, అండ్ బికాస్ ఆఫ్ విచ్ బ్రాడర్ స్టేట్ ఎకనామీ ఆర్ నేషనల్ ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అల్టిమేట్లీ ఎకో టూరిజం వల్ల బోత్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైబల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ లోకల్ ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది.
1: సార్, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ ఈ యొక్క అడవులపై వాటి ప్రభావాన్ని ఎలా చూపుతాయి?
2: క్లైమేట్ చేంజ్ అనేది ఏమైతే ఉందో అది ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ అక్రాస్ ద వరల్డ్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఏర్పడుతుంది దానివల్ల. ఇప్పుడు ఈ రైజింగ్ టెంపరేచర్ వల్ల అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ లో వస్తున్న మార్పు వల్ల ఈ డ్రాట్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చెట్లకి కరెక్ట్ టైంకి రెగ్యులర్ పీరియడ్ రెయిన్ పడట్లేదు. ఎందుకంటే ఈచ్ త్రీ స్పీసీస్ కి, ఈచ్ వైల్డ్ లైఫ్ కి ఇదే టైంలో వర్షం పడితేనే అది రీజనరేట్ అవుతుంది అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అది టైమ్లీ రెయిన్ఫాల్ రాకపోవడం వల్ల స్పీసీస్, మనం ఇప్పుడు ముందే మాట్లాడుకున్నప్పుడు ఆ బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇప్పుడు సైక్లోన్స్ అవ్వచ్చు, సడన్ గా చాలా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అవ్వడం అవ్వచ్చు, రెయిన్ఫాల్ రావడం అవ్వచ్చు, వీటి వల్ల కూడా ఫారెస్ట్ కి నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ సేమ్ టైం ఫారెస్ట్ ఫైర్ అనేది ఒకటి, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో ఫారెస్ట్ ఫైర్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి.
1: సార్, మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది అటవీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి. సార్, మరి ఈ యొక్క అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటి సార్?
2: దీంట్లో ప్రైమరీలీ ఎకో టూరిజం అనేది ఒక కాన్సెప్ట్. ఈ చర్యలు అంటే ఎకో టూరిజం ద్వారా చాలా మందికి ఒక సెన్సిటివిటీ వస్తుంది, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వస్తుంది. అండ్ దీంతో పాటు గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ తీసుకుంటున్నాము. అంటే కోస్టల్ ఆల్ అలాంగ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఒక 956 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. ఆ ఎంటైర్ కోస్ట్ లైన్ కి మనం ప్లాంటేషన్ చేయబోతున్నాము. అక్కడ సూటబుల్ అయ్యేంత ఇండిజినస్ స్పీసీస్ ని మనం ప్లాంట్ చేసి ఈ సైక్లోన్స్, సునామీస్,

0: వీటినంతా రాకుండా చూసుకోవడానికి, వచ్చిన వాటి వల్ల పక్కన్న సిటీస్ కి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం ఇమేడ్ చేస్తున్నాము. అండ్ అట్ సేమ్ టైం 50% గ్రీన్ కవర్ అనే ఎంటైర్ కంట్రీలోనే 50% గ్రీన్ కవర్ అచీవ్ చేయాలని ఏ స్టేట్ కూడా ఇంతవరకు టార్గెట్ పెట్టుకోలేదు. ఏ స్టేట్ లో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉందో అది నేచురల్లీ ఉంది, ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల కాదు. సో ఆంధ్రప్రదేశ్ అటు శాఖ ఆ డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది 50% గ్రీన్ కవర్ ఆంధ్రప్రదేశ్ లో రావాలని.
1: సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో మడ అడవులు, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కదా సార్, సో ఇవి తీర ప్రాంతాల రక్షణలో ఏ విధంగా సహాయపడతాయంటారు?
0: మ్యాంగ్రోవ్స్ వల్ల కోస్టల్ కమ్యూనిటీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లీహుడ్స్ దొరుకుతాయి, చాలా మంది ఫిషింగ్ చేస్తారు. ఈ మ్యాంగ్రోవ్స్ వల్ల లోకల్ ఫిష్ బర్డర్స్ కి చాలా బాగుంటుంది. ష్రింప్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్, క్రాబ్స్, వెరైటీ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఇవంతా మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ లో థ్రైవ్ అవుతుంది. సో ఈ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ వల్ల లోకల్ కమ్యూనిటీస్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, సో ఇన్కమ్స్ జనరేట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ కోస్టల్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాంగ్రోవ్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఏదైనా సిటీస్ అవ్వచ్చు, ఏమైనా టౌన్స్ అవ్వచ్చు, వాటికి మ్యాంగ్రోవ్స్ ఈ సైక్లోన్స్ సునామీస్ తో రక్షణ ఇస్తుంది. అండ్ అట్ సేమ్ టైం న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనేది అండ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్, చాలా వరకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ లో ఉన్నంత కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో ఇదంతా మా మ్యాంగ్రోవ్ మడ ఫారెస్ట్ లో చేసే కాంట్రిబ్యూషన్ అని చెప్పచ్చు.
1: సార్, సాంకేతికత పెరుగుతున్న ఈ రోజులలో డ్రోన్స్ కానివ్వండి, రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, సో ఇటువంటివి అటవీ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయి?
0: ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రీన్ కవర్ ఇంత గ్రీన్ కవర్ అవ్వాలనుకుంటున్నాము, ఇంత ఫారెస్ట్ ఉందని చెప్పగలుగుతున్నాము. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ 23% ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ ఫారెస్ట్ కవర్ 23% అనేది మనం ఎలా కనుక్కున్నామంటే రిమోట్ సెన్సింగ్ వల్లనే, సాటిలైట్స్ ద్వారా, వాటి వల్లనే మనం చెప్పగలుగుతున్నాము ఎంత ఫారెస్ట్ ఉంది, ఎక్కడ ఫారెస్ట్ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ మనం పెంచొచ్చు, ఎక్కడైతే ఫారెస్ట్ డిగ్రేడ్ అయ్యాయి, ఇదంతా మనం టెక్నాలజీ ద్వారా చెప్పగలము. సేమ్ టైం డ్రోన్స్ ని మనం ఎక్స్టెన్సివ్లీ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ కి, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే ఫారెస్ట్ ఏరియాలో దీన్ని మానిటర్ చేయడానికి, వీటన్ని దాంట్లో మనం టెక్నాలజీని ఎక్స్టెన్సివ్ గా వాడతాం.
1: సార్, అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఏంది సార్?
0: ఇప్పుడు ప్రైమరీలీ ఇదే మన మెయిన్ ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేయబోతున్నది, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంక్రీజింగ్ ద గ్రీన్ కవర్ టు 50% ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఏరియా. దీంతో పాటు ఈ కంటెక్స్ట్ లో మనం సీడ్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేయబోతున్నాము విత్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఆంధ్రబల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్. సో దీంట్లో మనం మోర్ దెన్ 2.5 crore సీడ్ బాల్స్ ని వేరియస్ ఓపెన్ ఏరియాస్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ లో వేసి దీని వల్ల రీజనరేషన్ ని ప్రమోట్ చేయడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే కి చాలా హ్యూజ్ నంబర్స్ లో మనం సీడ్ బాల్స్ ని ఫారెస్ట్ ఏరియాలో అండ్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్ లో వేయడం జరుగుతుంది.
1: సార్, హరిత ఆంధ్రప్రదేశ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఎలా సహకరించాలి?
0: హరిత ఆంధ్ర దానికి గ్రీన్ కవర్ ఫస్ట్ ఇంక్రీస్ టు 50% ఆఫ్ ద ఎంటైర్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టార్గెట్ అండ్ ఇనిషియేటివ్. సో దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వరకు ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. వేరే వేరే డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వేరే సదర్ డిపార్ట్మెంట్స్ కూడా దీనికి కోఆపరేట్ చేస్తున్నాయి అండ్ ఇంకా కోఆపరేట్ చేస్తారు కూడా. సో దీంట్లో గ్రీన్ కవర్ ని పెంచడం ఒక ఆస్పెక్ట్, ఎగ్జిస్టింగ్ గ్రీన్ కవర్ ని ప్రొటెక్ట్ చేయడం ఇంకో ఆస్పెక్ట్. సో ప్రజలు అట్లీస్ట్ వాళ్ళు వాలంటీర్ గా వచ్చి అటవీ శాఖ నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఏదో ఒక నర్సరీ నుంచి ఏదో ఒక మొక్క తీసుకొని వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫారమ్స్ లో వాళ్ళు నాటి దాన్ని వాళ్ళు కాపాడుకున్నా వాళ్ళ ద్వారా కూడా స్టేట్ కి ఇంక్రీజ్ అయ్యే గ్రీన్ కవర్ కి ఒక చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు మరియు యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి సార్?
0: విద్యార్థులు, యూత్ ఏమైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ ఇన్ ఎంటైర్ కంట్రీ, మీరే మన ఫ్యూచర్ కస్టోడియన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎనర్జీ, క్రియేటివిటీ అండ్ కమిట్మెంట్ వల్ల ఒక మీనింగ్ఫుల్ చేంజ్ ని మనం తీసుకురాగలము ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో. కన్సర్న్, డీప్ కన్సర్న్ చూపిస్తే ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ కి, అప్పుడే ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోగలము. జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోన్ ప్రొటెక్ట్ ఏం చేయలేము జనాల సపోర్ట్ లేకుండా. సో జనాల్లో ప్రైమరీ కాంట్రిబ్యూషన్ ప్లే చేసేదే మన యూత్. సో బిగిన్ విత్ సస్టైనబుల్ హ్యాబిట్స్, మీ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని వాళ్ళు డే టు డే లైఫ్ లో అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ వల్లే ఒక పెద్ద మార్పుని మనం తీసుకురాగలము.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోత

0: మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రాహుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో చిత్రగీతాలు వింటారు.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి.
4: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి.
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
3: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
5: భగవద్గీత పారాయణం,
6: శ్రీమద్ భగవద్

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట డ్యూయట్. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన రాజశ్రీ.

మీరు విన్న పాట జెంటిల్ మ్యాన్, చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్. ఐ చిత్రానికి సిద్ధ శ్రీరామ్, శరత్ పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు విన్న పాట ఇద్దరు చిత్రానికి ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన పాట, గీత రచన వేటూరి. వన్ అటు పాయింట్ మెగాస్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఫిలిం సాంగ్స్లో వినబోతున్న పాట జీన్స్ చిత్రం.

మీరు విన్న పాట నాని, చిత్రానికి హరిహరన్ హరిణి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో గుర్తు చేసుకుందాం శీర్షికన చిత్రగీతాలు వింటారు. వినబోతున్న పాట మెరుపు కలలు, చిత్రానికి సుజాత, మలేషియా వాసుదేవన్ పాడిన పాట, గీత రచన వేటూరి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో వినబోతున్న పాట నరసింహ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన పాట. గీత రచన ఏఎం రత్నం మరియు శివగణేష్.

0: Poya. Adiós, amigo.
1: Yes.
2: గుర్తు చేసుకున్నాంలో చివరిగా వినుముంటున్న పాట పరవశం. చిత్రానికి కార్తీక్, హరిణి పాడిన పాట, గీతరచన ఏఎం రత్నం మరియు శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat. Join Indian Navy.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.
4: చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట ప్రేమదేశం. చిత్రానికి ఏఆర్ రెహమాన్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: ప్రేమికుడు చిత్రానికి ఉన్నికృష్ణన్ పాడిన పాట, గీత రచన రాజశ్రీ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

చిత్రగీతాల్లో చివరగా వింటున్న పాట ప్రేమికుల రోజు. క్షమించాలి, ప్రియురాలు పిలిచింది. చిత్రానికి సాధన సర్గం పాడిన పాట. గీతరచన ఏఎం రత్నం మరియు శివగణేష్. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: at 3:30 p.m. IST. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. లాహిరి లాహిరిలో శీర్షికన చిత్రగీతాలు వింటారు.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థే.
4: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat. Join Indian Navy.
5: ఏమాయ చేసావే చిత్రానికి దేవన్, చిన్మయి పాండ్యపాట, గీతరచన అనంత శ్రీరామ్.

0: వినిపిస్తున్నారు 102.2 MHz ఆగస్ట్ 20 FM వింటున్నారు. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ రా కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2970 కోట్ల రూపాయలు విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
2: భారత సర్కార్ ఆయుష్ మంత్రాలయ యోగా 365 అభియాన్ శురు కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
1: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేట్ను 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
3: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
1: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ, పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15-30-40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టర్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్ధరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్ధత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్ధతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్ట్రపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో

శబ్దం. వన్ అటు పాయింట్ టూ మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు, గోపరాజు వెంకట సుబ్బారావు కీర్తనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ మల్లాది సూరిబాబు గానం చేసిన లలిత గీతాలు వింటారు.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

కార్యక్రమంలో తర్వాత శ్రీ గోపరాజు వెంకట సుబ్బారావు గారి కీర్తనలు వింటారు.

మీరింతవరకు గోపరాజు వెంకట సుబ్బారావు కీర్తనలు విన్నారు. 102.2 MHz వై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాలు వింటారు.

విన్న పాట రోబో చిత్రానికి ఏఆర్ రెహమాన్ సుజానే కిస్ పాడిన పాట. గీత రచన శుద్ధాల అశోక్ తేజ, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు. సమయం 1:02 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. వార్తల వివరాలు. విశాఖపట్నంలో 2 రోజుల జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజారపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధి, పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే మార్కెట్ విస్తరణ, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, విద్యుత్ ఖర్చులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. అనంతరం సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్కను నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ,
1: Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Ma Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయానికి అవసరమైన విద్యుత్తును 100% క్యాంపస్లోనే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు చేపట్టామని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, మురుగునీటి శుద్ధి, నీటి పునర్వినియోగం వంటి చర్యలను అమలు చేసి నెట్ జీరో క్యాంపస్గా తీర్చిదిద్దామని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో పాల్గొనేందుకు సైకిల్పై వెళ్లారు. విత్తన బంతుల ద్వారా మొక్కలను సులభంగా నాటవచ్చునని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వీటిని చల్లుతామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్, విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
0: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. పారామెడికల్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారామెడికల్, ఆప్తాల్మిక్ సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే జాతీయ అంధత్వ నియంత్రణ, దృష్టిలోపాల నివారణ కార్యక్రమాల అమలు పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన నేత్ర వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మంగినిపూడి బీచ్లో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగినిపూడి కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన పర్యావరణ

0: అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని సైకిళ్లు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, సామాజిక బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ డిజిటల్ బోర్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని తెలియజేస్తూ,
1: పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ముఖ్యంగా 15,000 చెట్లు ఈ రోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం కానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టరేట్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన స్కూల్స్ ని నెట్ జీరో చేయాలని ఈ రోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ ని మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
0: రానున్న గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పుష్కరాల ఏర్పాటుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పుష్కర ఘాట్లు అభివృద్ధి, ఆలయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, రవాణా వంటి సౌకర్యాలను ముందస్తుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. 2 తెలుగు రాష్ట్రాల సమన్వయంతో గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అవగాహన శిక్షణ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమని అన్నారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ, ఆకాశవాణి ప్రజాప్రసార సేవల 90 ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కలు పెంచడానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.
3: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో వినండి.
4: వనితవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం, ఈ అంశంపై చర్చా కార్యక్రమం వింటారు. చర్చలో పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సకల, అనుసంధానం శ్రీమతి మంజులూరి కృష్ణకుమారి. వినండి వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం చర్చా కార్యక్రమం.
5: మన దేశంలో విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళని ఆకర్షించేటటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అయితే మన దేశంలో కూడా ఒక 20-15 సంవత్సరాల్లో చాలా మార్పులను చూస్తున్నాం కుటుంబ వ్యవస్థలో. ఈ మార్పులు భవిష్యత్ తరాలైనటువంటి పిల్లల మీద ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది ముచ్చటించడానికి ఈరోజు మనం జి సకల గారు, తర్వాత నాసిక్ కేంద్రంలో వారు పనిచేస్తున్నారు సోషల్ వర్కర్ డాక్టర్ రాధికారెడ్డి గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ వరరుచి గారు, వారు ఉపాధ్యాయ వృత్తిలో చాలా అనుభవం ఉన్నటువంటి వారు, ఈ వీరిని కలుసుకుని ముచ్చటిద్దాం. నమస్కారం అండి.
6: నమస్కారం.
5: ఈ కుటుంబ వ్యవస్థలో మార్పులు అనేటటువంటివి వచ్చాయనే విషయాన్ని మీరు అంగీకరిస్తారా సకల గారు?
7: తప్పనిసరిగా అంగీకరించవలసిందేనండి. ఎదురుగా కనబడుతోంది కదా, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ, ఇప్పుడు వెస్ట్ కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి ఏ రోజుకి ఆ రోజే. పూర్వం ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక కుటుంబంలో ఏదైనా ఒక చిన్న సమస్య భార్యాభర్తల మధ్య వచ్చినా, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మిగతా మెంబర్స్కి ఎవరికైనా వచ్చినా కూడా ఇలా కాదమ్మా అలాగా అని చెప్పే వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడైతే వెస్ట్ కుటుంబాలు వచ్చేసాయో ఆ చెప్పే వ్యక్తులు ఉండడం లేదు. దానివల్ల చాలా చిన్న సలహాతో పోయే సమస్య పెద్దదైపోతుంది. తర్వాత ఈ వస్తున్న మార్పులతో ఈ భార్యాభర్తలు కూడా ప్రతిదీ భూతద్దంలో చూడడం ఎక్కువైపోయింది. భార్యను భర్తను చూడడం కానీ భర్తను భార్యను చూడడం, భూతద్దం చూసేసరికి పెళ్లి వరకు వాళ్ళు ఎంతో నచ్చుతారు, పెళ్ళైన తర్వాత అందులో లోపాలే కనిపిస్తాయి. అందుకని రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను.
5: వరరుచి గారు, మనం ఇదివరకటి రోజుల్లో అంటే మీరు పురుష

0: దృక్కోణం నుంచి గమనించినట్టయితే కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర మారి పురుషుడి పాత్రలో కూడా రావాల్సిన మార్పులు రాకపోవడం వల్ల కూడా ఈ రకమైనటువంటి కొన్ని వైరుధ్యాలు కానీ లేకపోతే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావడం కానీ జరుగుతుందంటారు.
1: తప్పకుండా మేడం, చేంజ్ ఇస్ ద లా ఆఫ్ లైఫ్ అన్నట్టు. ఇదివరకు ఒక్కళ్ళే సంపాదించేవాడు, ఇప్పుడు చాలామంది కుటుంబంలో ఆడ మగ ఇద్దరు సంపాదిస్తున్నారు. మరి మేల్ డామినేషన్ ఉంది అంటే కుదరదు, ఎందుకంటే ఆడవాళ్ళని కూడా మరి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా వినాలి. ఇదివరకు బ్రెడ్ విన్నరు మగవాడు కాబట్టి కుటుంబం అంతా అతని మాట వినేవాళ్ళు. ఇప్పుడు అందరూ పిల్లలతో సహా అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే జాయింట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తున్న రోజులు వస్తున్నాయి. మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భార్యాభర్తలే కాదు, ఈ రోజుల్లో పిల్లల్ని కూడా కన్సల్ట్ చేయాల్సి వచ్చిన రోజులు వస్తున్నాయి. ఏ టీవీ కొనాలన్నా, ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఇంట్లో ఇలాంటివి ఏవి చేయాలన్నా. కాబట్టి తప్పకుండా పురుషాహంకారం అనేది వంటిది రోజులు పోతున్నాయనే చెప్పాలి యాక్చువల్గా. అందువల్ల మగవాళ్ళు కూడా ఈ మేల్ డామినేషన్ని తగ్గించుకుంటున్నారు. ఇద్దరూ ఉన్నప్పుడు, భార్యాభర్త ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు, ఇదివరకు మనం చాలా కుటుంబాలు చూసేవాళ్ళం మగవాళ్ళు పని చేయకుండా ఆడవాళ్ళే వంట పని చేసి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇద్దరు షేర్ చేస్తున్నారు. అంటే ఆ దృక్పథంలో కూడా మార్పు వస్తున్నదని చెప్పాలి మేడం.
0: రాజకీయ గారు, ఈ సామాజికంగా వచ్చినటువంటి మార్పులు, కుటుంబంలో వస్తున్నటువంటి మార్పులు కుటుంబంలో ఉండే వ్యక్తుల యొక్క మానసిక పరిణామాలకి ఎలా దోహదం చేస్తున్నాయి? అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్లను మీరు గమనించుంటారు, సమాజంలో జనరల్గానే వస్తున్న మార్పుల్ని మీరు గమనించుంటారు.
2: అంటే సమాజంలో ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే పర్టికులర్గా, అంటే నేను యాజ్ లేడీ సైకియాట్రిస్ట్ ఎక్కువ మందిని ఆడవాళ్ళని ఎక్కువ పేషెంట్స్గా చూస్తూ ఉంటాం కదా. వీళ్ళలో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఇద్దరు వర్క్ చేసే వాళ్ళలో కానివ్వండి, ఆ తర్వాత ఆడవాళ్ళకి రోల్ అనేది, పాత్ర అనేది ఎక్కువ. ఎందుకు, కుటుంబ పరంగా ఆవిడ పిల్లల్ని పెంచడంలో కానీ ఇంట్లో అన్నిటినీ చూసుకోవడంలో కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ సేమ్ టైం తను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అంటే తను చేయవలసిన పనులు రోజులో తనకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది, దానివల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పని షేరింగ్లో మనం అంటున్నాం మగవాళ్ళు కూడా చాలా వరకు చేసుకుంటున్నారు అనేసి, అది ఇప్పుడిప్పుడు కాస్త కనిపిస్తుంది, కానీ అన్ని సోషియో ఎకనామిక్ క్లాసెస్లో ఉండటం లేదు. కొన్ని చోట్ల మాత్రమే అది జరుగుతుంది, ఏదైనా ఒక సిటీలో చెప్పండి అది జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు హడావడిగా పరిగెత్తాలి, చెరొక పని చేసుకోవడం, అన్ని హౌసెస్లో కుటుంబాల్లో మనం అది ఇంకా రావటం లేదు. కాబట్టి చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఏ రాత్రి పొద్దుట 4 గంటలకో లేచి వంట చేసి అన్ని క్యారేజీలు అన్నీ పెట్టుకుని మళ్ళీ వాళ్ళు వాళ్ళ జాబ్ మీద వెళ్లాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నింటిలో ఫిజికల్గా అంటే శారీరకంగా కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, అండ్ మానసికంగా కూడా చాలా ఒత్తిడి అవుతుంది. కానీ నిర్ణయాల విషయంలో కూడా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చే కొంది ఇండిపెండెంట్గా ఆలోచించడం, డెసిషన్స్ తీసుకోవడంలో వీళ్ళ దీన్ని వాళ్ళు చూపించడం జరుగుతుంది. అందులో కూడా చాలాసార్లు వచ్చే డిఫరెన్సెస్ మూలంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక టీవీ కొనడానికి అందరి అభిప్రాయం తీసుకుంటున్నట్టే చాలాసార్లు ఎవరో ఫ్యామిలీ హెడ్ అభిప్రాయమే జరగడం అలాగా. అంటే ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను, ప్రతి విషయంలో కూడాను అట్లాంటి వ్యత్యాసాల మూలంగా కానివ్వండి ఏదైనా ఒత్తిడి అనేది మాత్రం, స్ట్రెస్ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ అనేది మనం హ్యాపీగా ఏదైనా పని చేసినప్పుడు స్ట్రెస్ అనేది ఉండదు, అది ఎప్పుడైతే ఓవర్ బర్డెన్ అవుతుందో మనకు అది స్ట్రెస్గా మారే అవకాశం ఉంది.
0: అంటే సకల గారు, ఇప్పుడు ఈ మీరు ఇందాక అన్నట్టు సమష్టి కుటుంబంలో ఈ స్ట్రెస్ అనేటటువంటి, అంటే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మనం ఇద్దరు ఉద్యోగస్తులయ్యి అంటే తల్లిదండ్రులతో కలిసి ఉండి వీళ్ళ పిల్లల్ని ముఖ్యంగా అమ్మమ్మల మీదో నాయనమ్మల మీదో వాళ్ళ మీద వదిలిపెట్టి వెళ్ళేటటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఇది అది తల్లికి రిలీఫ్ ఇస్తుందా, పిల్లల్లో ఎలాంటి వాళ్ళకి అభద్రతా భావం లేకుండా చేయడానికి దోహదం చేస్తుందా?
3: సమిష్టి కుటుంబాల్లో ఏంటంటే అటు తల్లికి రిలీఫ్ వస్తుంది, పిల్లలకి రిలీఫ్ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం రెండోది కూడా బాధ్యతలు పెరుగుతాయి వీళ్ళకి. ఎందుకంటే వెస్ట్ కుటుంబాల్లో ఆ ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చేసేస్తుంటారు, ఎంత మ్యాక్సిమం వాళ్ళకి మనం ఫెసిలిటీస్ అవకాశాలు ఇవ్వగలమా అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదే సమిష్టి కుటుంబం వచ్చేసరికి అది విభజింపబడుతుంది, షేరింగ్ వస్తుంది, రెండు రకాలుగా ఉంటుంది. కానీ సమిష్టి కుటుంబంలో కష్టాల కన్నా కూడా సౌఖ్యాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈ ఒత్తిళ్ళు వాటిని అధిగమిస్తాం. రెండోది, భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు వస్తే పిల్లలకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో బయటపడడానికి వీలవుతుంది సమిష్టి కుటుంబంలో. రీసెంట్గా నాకు ఒక సమస్య గురించి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి 16 ఏళ్ళు, తనకు చెల్లెలు ఉంది. తండ్రి భారతదేశంలో ఉన్నాడు, తల్లి ఏమో ఇంగ్లాండ్లో ఉంది, పిల్లలిద్దరూ ఇంగ్లాండ్లో ఉంటున్నారు. కానీ అక్కడ తల్లి ఏమో ఇండియా రాదు, తండ్రి ఏమో ఆ దేశం వెళ్ళడు. పిల్లలు ఏమవుతారు? వీళ్ళకి ఇద్దరు ప్రేమ కావాలి, ఇద్దరు ఈ నుంచి ఇది కావాలి. కానీ ఏమవుతుంటే ఈ జెండర్ ఈక్వాలిటీ కానీ స్వేచ్ఛకు కానీ ఒక లిమిట్ పెట్టుకుని నిర్మాణీయతంగా వెళ్తే ఆ కుటుంబంలో పిల్లలు కూడా బాగా పైకి వస్తారు. స్త్రీ కూడా స్వేచ్ఛ అనుకుంటూ, ఒకప్పుడు నేను అంచబడ్డాను కదా అందుకని ఈ రోజున పురుషుడు ఎలా చేశాడో నేను కూడా అలాగే చేసేయాలి అనుకుంటే మటుకు చాలా కుటుంబాల్లో పిల్లలు సఫరింగ్ ఉంటుంది. అందుకని పిల్లల్ని ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా ప్రేమ అది అందించాల్సి, ఒకవేళ సింగిల్ పేరెంట్ పెంచడం వలసి వచ్చినా కూడా ఆ ప్రేమని ఆప్యాయతని ఇస్తూ, అమ్మ ఇతరులు చూసి నువ్వు ఇది లేదని అనుకోకు, నేనున్నాను నీకు. ఒకవేళ తండ్రి అయితే తల్లి పాత్ర కూడా నిర్వహించాలి, తల్లి అయితేనేమో తండ్రి పాత్ర కూడా నిర్వహించాలి. ఇదే మనకు సమిష్టి కుటుంబాలు ఏంటంటే ఇతర సభ్యులు చాలా వరకు దాన్ని మేనేజ్ చేసేస్తారు. అందుకని కానీ సమిష్టి కుటుంబాలు ఎక్కడో వేల మీద లెక్క పెట్టవలసిందే ఈ రోజుల్లో. అందుకని వెస్టి కుటుంబాల ప్రకారం మనం వెళ్ళాలి అనుకుంటే మటుకు ఈ జెండర్ ఈక్వాలిటీ, తర్వాత మన ఆలోచన దృక్పథంలో మార్పు తప్పనిసరిగా మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ ఉండాలి. పిల్లలు ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంది అనేది ముందు వీళ్ళిద్దరూ గుర్తించుకుని కొంచెం రాజీ మార్గం వైపు వెళ్ళాలి. కానీ నువ్వెంతంటే నువ్వు నేనెంత అనుకుంటూ ఇగోలను మట్టుకు తగ్గించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని నా అభిప్రాయం.
0: వరరుచి గారు, ఈ భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా సహజంగా చూస్తున్నాం, ప్రతి ఇంట్లోనూ ఎక్కడో ఒక చోట కేకలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఈ ప్రభావం పిల్లల మీద వాళ్ళ మానసిక ఒత్తిడి కానీ, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నల ఘర్షణల్ని అమ్మమ్మ తాతయ్యలతో షేర్ చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా?
1: తప్పకుండా మేడం. పిల్లలు ఎప్పుడు అబ్జర్వ్ చేసేది ముందు మదర్ని ఫాదర్ని, తర్వాత స్కూల్లో టీచర్ని. మదరు ఫాదర్ ఇంట్లో హ్యాపీగా ఉండకపోతే తప్పకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళ మీద బాగా ప్రభావితం చేస్తుంది. మనం చూస్తుంటాం చాలామంది ఫ్యామిలీస్లో ఫాదర్ డ్రింకర్ అయితే, గ్యాంబ్లర్ అయితే సరిగా ఉండకపోతే ఆ పిల్లలు సరైన దారికి రారు. అఫ్కోర్స్ మదర్ ఎంత పట్టించుకున్నా ఫాదర్ యొక్క బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళ మీద తప్పకుండా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు కనీసం పిల్లల కోసమైనా వాళ్ళ ఎదుట ఈ అంశాలని చాలా జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకోవటం ఈ పోట్లాడటం ఉండొచ్చు, కానీ అడ్జస్ట్ అయిపోయినట్టును నటించడమో కానీ వాళ్ళ మీదట వాళ్ళ ద్వారానే ఏదో సాల్వ్ చేసినట్టు చూపించాలి. లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చెప్తారు. వీళ్ళు మా అమ్మ ఇలాంటిది, మా నాన్న ఇలాంటిది, వాళ్ళ దగ్గర ఎక్కలేదు, బయట పిల్లలతో కూడా చెబుతుంటారు, స్టూడెంట్స్తో కూడా. వాళ్ళు బయట ఎవరితో తిరుగుతుంటే వాళ్ళందరూ చెప్తుంటారు. కొన్ని కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం ఫాదర్ డ్రింక్ చేస్తుంటాడు రాత్రి కూడా 8 గంటలకు కూర్చొని. అది సన్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది తప్పకుండా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను కూడా ఎందుకు తాగకూడదు అనుకుంటాడు. ఫాదర్ స్మోక్ చేస్తుంటాడు ఇంటో, నువ్వు సిగరెట్ తాగద్దురా అంటే వెంటనే ఆయనే క్వశ్చన్ చేస్తాడు, నువ్వు తాగట్లేదా అంటాడు. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ షీర్ హిపోక్రసీ టు ప్రీచ్ అదర్స్ విచ్ వీ డు నాట్ ప్రాక్టీస్ అవర్ సెల్స్. అందుకని చెప్పేది ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. కాబట్టి తల్లిదండ్రులు ముందు ఒక పద్ధతిలో డిసిప్లైన్డ్గా ఉంటేనే పిల్లలు కూడా దానిలోకి ఆ మార్గంలోకి రావడం జరుగుతుంది. లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
0: రాధికారెడ్డి గారు, మీ దగ్గరికి వచ్చినటువంటి పిల్లల్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఘర్షణ పడినటువంటి దానివల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళని మీరు గమనిస్తూ ఉంటారా?
2: పిల్లలు అంటే యాజ్ ఇట్ ఈస్గా పిల్లల్లో ఎప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు, ఇన్ జనరల్ రూల్ అది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ ప్రాబ్లం బికాజ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, ఐదర్ కుటుంబం కానివ్వండి అతనికి చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మూలంగా వచ్చే సమస్య తప్ప, యాజ్ ఇట్ ఈస్గా సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్ ఒక ప్రవర్తనలో బిహేవియర్లో కానీ ఒక లేకపోతే ఒక డిజార్డర్గా కానీ వచ్చేవేవి కూడాను బిలో 12 ఇయర్స్ యూజువల్గా చూడడం, ఇవన్నీ కూడాను చుట్టూ ఉన్న పరిస్థితుల మూలంగానే వస్తుంది. అది స్కూల్ అవనివ్వండి, ఇల్లు ఫ్యామిలీ అవనివ్వండి, ఎలాగైనా సరే. సో తల్లిదండ్రులు ఫ్యామిలీ పెథాలజీని ఫస్ట్ మేము ఆ హిస్టరీ తీసుకుంటాం. సో ఇద్దరు తల్లిదండ్రుల మధ్య ప్రాబ్లమ్స్ కానివ్వండి, సరైన వాతావరణం ఇంటి దగ్గర లేనప్పుడు, అంటే తల్లి ఎస్ అంటుంటుంది తండ్రి నో అండం, ఇప్పుడు ఒకరు ఆడుకోమంటారు ఒకరు చదువుకోమంటారు, ఇలాంటి డ్యూయల్ ఇవి సిగ్నల్స్ మనం పిల్లలకి ఇవ్వడం, ఆ తర్వాత ఒకరి డామినేషను, ఒకరి అంటే ఏ విధంగా

0: ఎప్పుడైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లాషెస్ ప్రభావం చాలా ఉంటుంది. వీళ్ళలో రెండు రకాలుగా తయారవుతారు అప్పుడు. ఒక విధంగా ఏమో చాలా టిమిడ్గా, అంటే ఇన్సెక్యూర్గా, ఇప్పుడు ఏది ఓపెన్గా వాళ్ళ విషయాలు ఏమి చెప్పలేకుండా, వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినవి అడగకుండా, ముందు వాళ్లే గొడవ పడుతూ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పకుండా ఉండే తత్వం టిమిడ్గా తయారవుతారు. ఆ రెండవది రెబల్గా తయారవుతారు, అంటే ప్రతిదానికి నెగిటివ్గా, ఇరిటబుల్గా, చిరాగ్గా, ఇంకా ఎదురు తిరగడం ఇట్లాంటివి. సో ఇదైనా చూస్తాం, అదైనా చూస్తాం, రెండూ కూడాను పిల్లల్లో మంచిది కాదు. సో బ్యాడ్ బిహేవియర్ మనం పిల్లల్లో చూసామంటే ఫస్ట్ థింగ్ మేము చూసేది ఫ్యామిలీనే. అండ్ ఈ రిఫ్లెక్షన్ను ఇంట్లో ఉన్నదే కాకుండా సొసైటీలో కూడా పిల్లలు చూపిస్తారు. ఇప్పుడు స్కూల్లో వాళ్ళ కాండక్ట్ ప్రాబ్లమ్స్, పక్కన వాళ్ళని బుల్లింగ్, వాళ్ళని వీళ్ళని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, లేకపోతే వాళ్ళు కొంచెం సాడిస్టిక్గా ప్రవర్తించడం, చదువులో వెనకబడడం కానివ్వండి, అదర్వైజ్ ప్రవర్తనలో బయట సొసైటీలో కూడా అది ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది వీళ్ళ ఇంట్లో వీళ్ళకున్న ఇన్సెక్యూరిటీ. సో డెఫినెట్గా సైకలాజికల్గా వాళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది. అంతెందుకు ఈవెన్ సింగిల్ పేరెంట్, ఇందాక మేడం గారు చెప్పినట్టు సింగిల్ పేరెంటింగ్లో కూడా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ మేము ఎక్కువ చూస్తాం. సైకలాజికల్ పిల్లల మీద ప్రభావం చాలా ఉంటుంది. అంటే పేరెంట్స్ పెద్దవాళ్ళలో ఉన్న సమస్యలు ఏవైనా కూడాను చైల్డ్ గ్రోత్ మీద, వాళ్ళ మానసిక పరిస్థితి మీద 100% రిఫ్లెక్ట్ చేస్తాయి.
1: ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటిది ఏంటంటే మన కుటుంబ వ్యవస్థల్లో కూడా విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజమైపోయింది. విడాకుల రేటు చాలా ఎక్కువైంది. ఈ విడాకుల రేటు ఎక్కువ కావడం వల్ల వచ్చిన కుటుంబ వ్యవస్థలో, అది ముఖ్యంగా పిల్లలు ఉన్నట్టయితే, అటువంటప్పుడు దాని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారు సకల గారు?
2: ముందు విడాకుల వరకు వచ్చాయంటే అప్పటికప్పుడు విడాకులు తీసుకోవడం సడన్ కాదు. ముందు నుంచి ఆ తల్లిదండ్రుల మధ్య చాలా విభేదాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒకరినొకరు అరుచుకోవడాలు, ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోకుండా ఉండడం, నువ్వెందుకు పిల్లలు చూస్తున్నారు
0: కేసెస్.
2: అందుకని అవన్నీ చూసేసరికి, విడాకులు వచ్చేసరికి కొంతమంది పిల్లల్లో రిలీఫ్ ఏమొస్తుంది అంటే, అబ్బా పేడు వదిలిపోయింది, ఎవరో ఒకరితో మనం ఉంటామని అనుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం ఎక్కడొస్తుందంటే, మన లా ప్రకారం కూడాను వీటిల్లోనూ చట్టాలు 14 ఏళ్ళలోపు ఆడపిల్ల తల్లి దగ్గరే ఉండాలి. ఆ పిల్లకి ఆ తల్లి ప్రవర్తన నచ్చక తండ్రి అందుకు విడిపోయాడని తెలిసినప్పుడు, ఆ 14 ఏళ్ళలో పిల్లని బలవంతంగా తల్లి దగ్గరే ఉండాలి అన్నప్పుడు కానీ, అలాగే 5 ఏళ్ళ వరకు మగపిల్లడు తల్లి దగ్గరే ఉండాలి తండ్రి దగ్గరికి 5 ఏళ్ళ తర్వాత అన్నప్పుడు, ఇష్టం లేకపోయినా తండ్రి దగ్గరికి పంపిస్తేను, వాళ్ళల్లో తప్పనిసరిగా మానసికంగా సంఘర్షణ ఉంటుంది, చాలా డిప్రెషన్కి లోన్ అవుతారు. అది మనం కౌన్సిలర్స్ కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా ఇప్పించాల్సిన అవసరం కనబడుతోంది. తర్వాత మనం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో అసలు కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది ఇంతవరకు. ఇప్పుడిప్పుడు అది కూడా పాశ్చాత్య ధోరణులు కనిపిస్తున్నాయి మనకు కూడా. అందుకే మన ఇతర దేశాల్లో పిల్లల్లో ఉండే ఒక రకమైన రౌద్రము, కోపము, తర్వాత ఇరిటేషను, తర్వాత ప్రేమరాహిత్యం, ఇవన్నీ చూసింది ఇప్పుడు మన భారతదేశంలో కూడా పిల్లల్లో చూస్తున్నాం. అందుకే భారతదేశంలో నేర ప్రవృత్తి అవనివ్వండి, లేకపోతే ఆడపిల్లల్లో వస్తున్న ఒక విచ్చల విడితనం, ఇవన్నీ చూస్తున్నట్లయితే అది తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇంతమంది స్ట్రీట్ చిల్డ్రన్ ఏర్పడినవ్వండి, ఇంతమంది అనాథలు అవ్వనివ్వండి, లేకపోతే ఇంతమంది కుటుంబంలోంచి పారిపోయి బయటకు వచ్చేసి పతితుల కింద తయారవుతున్నారు అంటే, మనం బ్యాక్ వెళ్ళినట్లయితే చూస్తే కుటుంబంలో వచ్చే గొడవలే కారణం అని ప్రథమంగా తేలుతోంది. సర్వీస్లో కూడా మనకు అదే తేలుతోంది.
1: వరరుచి గారు, మనకి ఈ ఒక సినిమాల్లో చూపించడమే కాదు, అసలు నిజంగా ఇళ్లల్లో, కుటుంబంలో కూడా ఇదివరకటి రోజుల్లోలా కాకుండా ఇప్పుడు, ఇదివరకు తండ్రి అంటే ఒక రకమైన గౌరవం, తల్లి అంటే ప్రేమ, ఈ ఉండేవి రెండు లక్షణాలు. కానీ ఈ రోజున పిల్లలు స్నేహితుల్లా మసలాలి అనేటటువంటిది సరైనటువంటి దారిలో వెళుతోందంటారా? అది వాళ్ళు స్నేహితుల్లాగా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా, లేకపోతే ఇంకోటి ఏదో ఇంకా కొంచెం అతిగా ప్రవర్తిస్తున్నారేమో అనిపించేటటువంటి ధోరణి అంటారా?
3: అది కొన్ని కుటుంబాల్లో జరుగుతోంది మేడం. కారణం ఏంటంటే ఇక్కడ ఆ గ్యాప్ ఎక్కువైపోవటం వల్ల ఫాదర్కి సన్కి, అంటే అందరూ మెకానికల్ లైఫ్లో పడిపోవటం వల్ల, ఎడ్యుకేషన్ హై క్లాస్ సొసైటీస్లో కలిసే టైం చాలా తక్కువ అవ్వటం వల్ల, వీళ్ళు ఉన్నదానిలో ఆ పిల్లలు ఏం చేసినా మనం దగ్గరే తీయాలనే ఉద్దేశంతో తండ్రి చేయటం, దాంతో వాళ్ళు ఏం చేసినా పర్వాలేదులే అనే ఉద్దేశంతో వీళ్ళని ఎంతసేపటికి వాళ్ళ తప్పును వదిలేసేసి కూడా ఇంజేయటం వల్ల ఫాదర్ అంటే ఆ రెస్పెక్ట్ కొంత పోతుంది వాళ్ళకి. దీనికి గల కారణం ఏంటంటే ఆ గ్యాప్ వల్ల ఫస్ట్ థింగ్. ఒక రకంగా చెప్పాలంటే మదర్కి ఫాదర్ మధ్యలో మదర్ పిల్లలకి చాలా దగ్గర అవుతుంటుంది, ఆ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఆ క్లోజ్నెస్ ఆమె దగ్గర ఉన్నది ఫాదర్ దగ్గర ఉండదు. నిజంగా అయితే ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాల్లో ఏమయ్యేదంటే ఆ భయం ఉండేది తండ్రి అంటే. కానీ ఇప్పుడు ఆ మీడియా కానివ్వండి ప్రతిదీ కూడా ఇప్పుడు పిల్లలు చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఏది సీరియస్గా తీసుకోరు మనం ఏం చెప్పినా కూడా. అయితే ఏదైనా అంటే మాత్రం చాలా సెన్సిటివ్, చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. మార్కులు సరిగ్గా రాలేదని ఇదివరకు రోజులాగా అరుస్తే కుదరదు, పిల్లలు గొడవ చేస్తున్నారు అరుస్తున్నా కూడా కుదరదు, ఏ స్టెప్ తీసుకుంటారని భయపడుతున్నారు తల్లిదండ్రులు కూడా. దీనివల్ల వాళ్ళు కొంత ఏంటంటే వాళ్ళని ఆ ఏం చేసినా పర్వాలేదని ఇదితోటి చూస్తుంటే వాళ్ళకి ఈ యొక్క ఫాదర్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ తగ్గడం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ యాటిట్యూడ్ ఎక్కువైపోతుంది. నేను మన మధ్య చూశాను కొంతమంది పిల్లల్ని ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులతో పిల్లలు వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవట్లేదు చిన్నపిల్లలు. ఇదివరకు మనం ఎవరైనా పిల్లల్ని ఎక్కడికైనా ఎవరి ఇంటికైనా తీసుకెళ్తే అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళం, ముట్టుకోకుండా కూర్చొని దూరంగా చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు వచ్చి వీళ్ళు షో కేసులు తీసినా అద్దాలు బాలు కొడుతున్నా ఏం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. అంటే ఏమిటి, వాళ్ళ విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందనమాట. మనం అరవగలమా అంటే మనం వాళ్ళు వచ్చిన గెస్టులు మన ఇంటికి మనం అరవలేము మనం ఏం అనలేము. అలాంటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళు పిల్లల్ని ఎలా పెంచగలరా అనేటువంటి అనుమానం వస్తుంది. రేపు అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏ స్టెప్ తీసుకున్నా వీళ్ళు ఏం అనలేరు కదా, ఇప్పుడే చిన్నప్పుడే అనలేకనేటువంటి స్టేజ్లో ఉన్నారు తల్లిదండ్రులు. అంటే టూ మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఒప్పుకోను, పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టేటప్పుడు పెట్టాలి మనం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏది తప్పు ఏది రైట్ అనేది. వాళ్ళని చిన్నప్పుడంతా ఓ దారికి వదిలేసేసి పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఏదో కంట్రోల్ చేయాలని చూస్తే ఇట్ కెనాట్ బి డన్, ఇట్ షుడ్ బి నిప్పుడ్ ఇన్ ద బడ్.
1: రాజకీయ రెడ్డి గారు, క్రమశిక్షణకి ప్రేమకి అభిమానం వాత్సల్యం రెంటికి మధ్య చిన్నటి గీతని, ఆ గీత తల్లిదండ్రులు ఎలా గీయాలంటారు?
0: అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు ఉన్నది ఒకరు ఇద్దరు, ఒకప్పటి సిస్టంలో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నది ఇంకా ఒకరికి కూడా లిమిట్ చేసుకుంటున్నారు చాలామంది ఫ్యామిలీస్. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఒకరిని పెంచడంలో మనవాడికి ఏది లేదు అనే మాట రానివ్వకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళకి నో అనేది తెలియదు. ఇప్పటి జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రుల నుంచి దేనికి నో అనేది రాదు. దానివల్ల వాళ్ళు ఏది అడిగినా ఏది కావాలన్నా వాళ్ళకి జరిగిపోతూ వస్తుంది. ఇప్పుడున్న సిస్టంలో ఇద్దరు పనిచేస్తుండడం వల్ల, మెకానికల్గా లైఫ్ ఉండడం వల్ల టైం పిల్లలతో స్పెండ్ చేసేది చాలా తగ్గిపోవడం వల్ల వాళ్ళ కోరిన కోరికలను తీర్చడమే ప్రేమగా తల్లిదండ్రులు గుర్తించి మనం అన్నీ ఇవ్వాలి, మన వాడికి మనం ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయాలి, మంచి స్కూలో లేకపోతే మంచి డ్రెస్సు ఏది అడిగితే అది, అలా అన్నీ ఇస్తూ వాళ్ళలో నో అనే పదం లేకుండా పోయింది. అండ్ రెండవది షేరింగ్. ఇంతకుముందు నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటే ఏదైనా తెచ్చినప్పుడు ఒక చాక్లెట్ ఏదైనా కానీ నలుగురు తీసుకోవడం అలాగే ఉండేది, ఇప్పటి వాళ్ళకి అలాంటిది తెలియదు. కాబట్టి వాళ్ళలో షేరింగ్ అనేది తెలియనందువల్ల ఆ సోషల్ రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఇప్పటి జనరేషన్కి అర్థం కావటం లేదు, మోర్ సెల్ఫిష్గా తయారవుతున్నారు. సో క్రమశిక్షణ అనేది అవసరం అనేది తల్లిదండ్రులు గుర్తించాలి. ప్రేమకి క్రమశిక్షణకి చాలా అంటే వ్యత్యాసం కంటే కూడా రెండు పూర్తిగా డిఫరెంట్. సో మనం ప్రేమగానే క్రమశిక్షణ అనేది పెట్టచ్చు. సో ఇది లేనందువల్ల పిల్లల్లో ఒక విధంగా ఎక్కువ చనువు, తల్లిదండ్రులతో టూ మచ్గా చనువు ఒకటి, అంటే గౌరవం ఉండదని కాదు కానీ దాని అవుట్ ఆఫ్ లిమిట్స్ కూడా అవుతూ ఉన్నాయి. అండ్ మనం చిన్నప్పుడు ప్రతిదీ పేరెంట్స్ చెప్పింది పిల్లలు చేస్తూ వస్తారు. ఒక టీనేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు సొంతంగా ఆలోచించడం, వాళ్ళ సొంత స్టైల్ ఆఫ్ పర్సనాలిటీ వాళ్ళు డెవలప్ చేసుకునే క్రమంలో ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నదానికిను పెద్ద కొంది వాళ్ళు చాలా బిహేవియర్లో తేడా వస్తుంది. దీంట్లో ఎదురు తిరగడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పడం అనేది ఉంటుంది. ఆ స్టేజ్లో మనం ఎక్కువ ఫ్రెండ్లీగా పేరెంట్స్ ఉంటే వాళ్ళు మనతో అన్నీ షేర్ చేయడానికి వీలవుతుంది. పేరెంట్స్ చిన్నప్పుడు మీరు అన్నట్టు ఫ్రీగా వదిలేసి అప్పుడు రెస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్గా ఉండడం చేయడం మూలంగా ఈ పిల్లలు తల్లిదండ్రులతో ఏది చెప్పరు. ఏమి జరుగుతున్నా వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ వాళ్ళు చేస్తున్న ప్రవర్తన లోపాలు కానీ ఏవి కూడాను పేరెంట్స్తో షేర్ చేయరు. అది పూర్తిగా అవుట్ ఆఫ్ దేర్ స్టేజ్ అయినప్పుడు, పూర్తిగా స్టేజ్ దాటిపోయి ప్రాబ్లంలో ఇరుక్కుపోయినప్పుడు తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ చాలా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ డిసిప్లైన్డ్గానే పెంచాలి. అండ్ మోర్ అథారిటేటివ్గా, నేను చెప్పింది ప్రతిదీ నువ్వు వినాలన్నట్టు పెంచకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం మోర్ పర్మిసివ్గా, ప్రతిదీ యు లెట్ గో అన్నట్టు పెంచకూడదు. బ్యాలెన్స్డ్గా మనం పిల్లల్ని పెంచుతూ వచ్చినట్లయితే ఈక్వలీ బ్యాలెన్స్డ్ పాయింట్తో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు.

0: అలాగే మనకి కుటుంబ వ్యవస్థలో గత ఒక 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి మరొక మార్పు సహజీవనం అనేటటువంటిది చూస్తున్నాం. కొన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడాను పెద్ద పట్టణాల్లో ఈ సహజీవనంలో వాళ్ళు అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడం వల్ల కలిగేటటువంటి పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ ఆ పిల్లల జీవితం మీద కానీ వాళ్ళ మానసిక స్థితిగతుల మీద కానీ? సకల్ గారు మీరేమనుకుంటున్నారు?
1: సహజీవనంలో లీగాలిటీ లేదు, కానీ నీతివంతంగా గట్టి బంధంతో వాళ్ళిద్దరూ కలిసి ఉండి భార్యాభర్తలుగానే ఉంటే పిల్లలకు ఆ సహజీవనం యొక్క అర్థం తెలియదు, వాళ్ళు చక్కగా పెరుగుతారు. కానీ ఈ సహజీవనం అనేది మేము ఎప్పుడుకంటే అప్పుడు విడిపోతాం అనే మనస్తత్వంతో మటుకు ఉంటే పిల్లల మీద ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అందుకని ఆ సహజీవనాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటారో ఆ ఇద్దరు కలిసిమెలిసి ఉండేటప్పుడు అనే దాంతో తెలుస్తుంది. అసలు సహజీవనంగా ఉండే వాళ్ళు పిల్లలు కరగకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది.
0: మీరేమంటారు వరరుచి గారు?
2: తప్పకుండా మేడం చెప్పినట్టు, అంటే వాళ్ళ ఫ్యూచర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఆ సహజీవనం అనేది ఏంటి? బిఫోర్ మ్యారేజ్ అనేది ఏర్పరచడం వెస్టర్న్ కంట్రీస్లో అలవాటైంది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. ఆ పీరియడ్లో వాళ్ళు తెలుసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, అంటే అర్థం చేసుకోవటానికి దీనికి ఇది, అప్పుడు విడిపోవడం ఏదో తెలియపోతుంది. కానీ పిల్లల్ని కన్నాక ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు తప్పకుండా వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. అది వెస్టర్న్ కంట్రీస్కి బాగా ఇదైపోయింది, కానీ మన కంట్రీలో అది అంటే ఇప్పుడే వస్తుంది. మీరు అన్నట్టు ఫ్యూచర్ జనరేషన్స్కి వచ్చేవాడికి తప్పకుండా వాళ్ళ మీద పడుతుంది, ఆ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఇట్స్ ఏ హ్యాపీ మ్యారేజ్ ఇస్ జస్ట్ లైక్ ఎ లాంగ్ కాన్వర్సేషన్ విచ్ అపియర్స్ టు షార్ట్ అన్నాడు. కాబట్టి ఆ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్. మన ట్రెడిషన్ ప్రకారం 7 జన్మల బంధం అని, ఫ్యూచర్స్లో కూడా జనరేషన్స్ కలిసి ఉంటామని అని చెప్పుకుంటుంటారు. అది నమ్మకం లేని వాళ్ళు ముందు స్టెప్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మేడం గారు చెప్పినప్పుడు పిల్లలు అనే విషయంలో జాగ్రత్త వహించాలి, ఆ పిల్లల మీద కూడా అది ఉంటుంది తప్పకుండా.
0: ఇట్లా సహజీవనంలో పుట్టేటటువంటి పిల్లలకి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా రాధికా రెడ్డి గారు?
3: అంటే మేడం గారు చెప్పినట్టు యాక్చువల్గా పేరెంట్స్ అని వాళ్ళు పెంచే విధానాన్ని బట్టే మన చైల్డ్ యొక్క ఫ్యూచర్ ఉంటుంది, అంటే మానసిక గ్రోత్ కూడా దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు సహజీవనం క్వశ్చన్ అరైజ్ అయితే, అంటే ఇప్పుడు వెస్టర్న్ కమ్యూనిటీని మనం కొంచెం ఫాలో అవుతున్నారు, ఈ ఇట్లాగా లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు అంటే మ్యారేజ్లో ఉన్న కమిట్మెంట్ అందులో లేదు. సో మ్యారేజ్లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ కమిటెడ్ ఇది కాబట్టి ఆ కమిట్మెంట్ వల్ల పిల్లల మీద ఇద్దరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఈ సహజీవనం వచ్చేటప్పటికి అది అంత బ్రేక్ అయిపోతుంది. అంటే ఎనీ టైం నేను నా రూపీని వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నప్పుడు కాబట్టి ఈ కష్ట
0: ప్రభావం పిల్లల మీద తప్పనిసరిగా ఉంటుంది. ఈ మార్పులని ఇప్పుడు మీరు అందరూ కూడా చూపించినటువంటి అంశాలని ఆలోచింప చేసుకుని అప్పుడే మన కుటుంబ వ్యవస్థకి మనం ఏ రకమైనటువంటి దారిలో వెళ్ళాలి అనేది తల్లిదండ్రులు మరి ఆలోచిస్తారని ఆశిద్దాం. నమస్కారం.
4: కార్యక్రమంలో మీరింతవరకు వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం ఈ అంశంపై చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు. చర్చలో పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సకల, అనుసంధానం శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: మరి ఇంతవరకు వనితవాణి స్త్రీల కార్యక్రమం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 2 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi to dedicate and lay foundation stone of multiple development projects worth over 18,800 crore rupees in Gujarat today. Center grants tax exempt.

కార్యక్రమంలో ముందుగా వింటున్న పాటను ఇంద్రావతి చౌహాన్ పాడారు కుబేరా చిత్రానికి.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: చిత్రగీతాలు కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాటను ఆదిత్య, ఎంఎం మానసి పాడారు లైలా చిత్రానికి.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.

జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: ఆ మిలో సజన చిత్రానికి కిషోర్ కుమార్ గానం విన్నారు.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
2: మంగళధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను

0: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
0: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
0: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
0: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలను. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
2: మత్ మత్ మాయిలే.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు యువలయ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఢాకు మహారాజ్ చిత్రానికి విశాల్ మిశ్రా గానం.

అనురాగ్ కుల్కర్ని యామిని పాడిన పాటను వింటున్నారు భైరవం చిత్రానికి.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు ఆపద్ బాంధవుడు చిత్రానికి. సిరియన్నెల గీతం ఇది, ఎంఎం కీరవాణి సంగీతం.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: హే జంకు జమ్మా, ముస్తాబయ్యా, హే టంకు టమ్మా, వస్తానయ్యా.
1: ఎస్ జానకి గాను వింటున్నారు ఆరాధన చిత్రానికి ఆత్రేయ గీతం. ఇది ఇళయరాజా సంగీతం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు.

మీరు వింటున్నారు ఎస్ జానకి గానాన్ని ఆస్తులు అంతస్తులు చిత్రానికి, రాజశ్రీ గీతానికి, ఇళయరాజా సంగీతం.

ఆదిత్య 369 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినబోతున్నారు. వేటూరి గీతం, ఇది ఇళయరాజా సంగీతం.

0: in the current financial year. Announcing the bi-monthly monetary policy today, RBI Governor Sanjay Malhotra said the Monetary Policy Committee has unanimously decided to retain the repo rate at 5.25% while maintaining a neutral policy stance. Accordingly, the standing deposit facility rate remains at 5%, while the marginal standing facility rate and the bank rate continue at 5.5%. The RBI has revised its GDP growth projection for the current financial year downward to 6.6% from the earlier estimate of 6.9%. The central bank has also raised its inflation forecast to 5.1% from 4.6%. Nepal Foreign Affairs Minister Shishir Khanal arrived in New Delhi today on a three-day visit to India at the invitation of External Affairs Minister Dr. S. Jaishankar. Briefing media in New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said Dr. Jaishankar will hold talks with his Nepalese counterpart tomorrow. And in hockey, India has beat Pakistan 5-3 in the semi-final of the Men's Under-18 Asia Cup 2026 in Kagamigahara, Japan today to set up a title clash against Japan. And that is the end.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు. వార్తల వివరాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కె రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర ఆహార ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్ట్రమని, రాష్ట్రంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ ఫుడ్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఆక్వా ఉత్పత్తులను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఆయన, ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్రం తీసుకునే చర్యలకు రాష్ట్రం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆక్వా రంగానికి భారతదేశం లైట్ హౌస్లా ఉండాలని, ఆ లైట్ హౌస్కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా వెలగాలని ఆకాంక్షించారు. ఆక్వా అభివృద్ధికి అవసరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Blue economy, it is a reality. Future is with blue economy. If you see here, we are the second largest producer of fish and seafood. Everybody told 197 lakh metric tons we are producing. Under the same time, last year record exports, that is nearly 19.3 lakh metric tons, $8.28 billion.
0: కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72.42 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మత్స్య పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు. చేపలు రొయ్యల ఉత్పత్తిలో 50 లక్షల టన్నుల 40% వాటాతో దేశంలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని తెలిపారు. ఈ ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
2: A National Fishery Development Board will have a regional office in Andhra Pradesh to promote the exports and fish productions. The second thing, Kakinada is a harbor and very old harbor. So we have sanctioned 72.42 crores rupees to convert it and modernize it in a smart harbor.
0: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు విజయవాడలోని లోక్ భవన్ ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతి స్ఫూర్తితో, వాతావరణం కోసం, మన భవిష్యత్ కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏక్ పేడ్ మాకే నామ్ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట కనీసం ఒక మొక్క నాటాలన్నారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని, ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలని, ఆరోగ్యకరమైన వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని. దీనితోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సిడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం.
0: గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన పాఠశాలల విద్యార్థులను ఉపాధ్యాయులను విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాశాలలో ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్ జేఎస్సీ నిర్వాహకులతో సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్స్ట్రామ్ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకుని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్ను స్థాపించాలని వారిని ఆహ్వానించారు. అలాగే దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్ బోగీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్స్ జేఎస్సీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆమె ఈరోజు విజయవాడ రామవరప్పాడు నుండి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు సైకిల్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటమే భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని హోంమంత్రి పేర్కొన్నారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. అమ్మ పేరుతో ఒక మొక్క ఒక సాధారణ పర్యావరణ కార్యక్రమం మాత్రమే కాదని, పవిత్రమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఆయన ఈరోజు తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధనా శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అద్య గుజరాత్ రాజ్యే 18,800 కోటి రూప్యకాధికమూల్యానాం మార్గ విద్యుతః తథా ఔద్యోగిక వికాస పరియోజనానాం శుభారంభం కృతవాన్. केन्द्र सर्वकारेण विदेशी संस्थागत निवेशकेभ्यः करेषु महत् शैथिल्यं प्रदत्तम्। भारतीय रिजर्व बैंकेन स्वस्य नवीन मौद्रिक नीति समीक्षायां प्रमुख कुसीद दराः यथावत् स्थापिताः। पुनःक्रयण दरः 5.25% यावत् स्थास्यति। नेपालदेशस्य विदेशमन्त्री शिशिर खनालः अद्य आरभ्य त्रिदिवसीयां यात्रायां भारतयात्रायां दिल्लीं सम्प्राप्नोत्। अद्य विश्व पर्यावरण दिवसः समग्रेपि विश्वे आमान्यते। प्रशासनेन दिल्ल्यां 18 नमो ऑक्सीजन पार्क इति उद्यानानि उद्घाटितानि। अपि च पुरुषाणाम् 18 वर्ष वयसः एशिया कप हॉकी प्रतियोगितायाः उपान्त्य स्पर्धायां भारतेन पाकिस्तान दलं 5-3 अंतरालेन पराजितम्। इदानीं वार्ताः विस्तरेण। विकास परियोजनानां शुभारंभं कृतवान् प्रधानमंत्री मोदी। भारतस्य प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य गुजरात राज्यस्य सूरत नगरे 18,800 कोटि रूप्यकाधिक मूल्यानां मार्ग विद्युतः तथा औद्योगिक विकास परियोजनानां शुभारंभं कृतवान्। सः आदौ हजीरा क्षेत्रं गत्वा औद्योगिक आधारभूत संरचना कार्याणां समीक्षां कृतवान् तथा जनसभाम् अपि सम्बोधितवान्। अनन्तरं प्रधानमंत्री दमन नगरं गमिष्यति गतवान् यत्र प्रायः 2,970 कोटि रूप्यक परिमितां विविध विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च कृतवान्। एताभिः परियोजनाभिः क्षेत्रस्य विकासः आजीविकानां निर्माणानि तथा जनसुविधानां वृद्धयश्च भविष्यन्ति। वैदेशिक निवेशकेभ्यः करमुक्तिः भारते च निवेशवृत्तेः प्रोत्साहनम्। केन्द्रसर्वकारेण वैदेशिक संस्थागत निवेशकेभ्यः महत् शैथिल्यं प्रदत्तम्। सर्वकारीय प्रतिभूतिषु निवेशात् प्राप्तेः पूंजीलाभे तथा कुसीदरूपेण आये सम्पूर्णकरमुक्तिः प्रदत्ता। एषा व्यवस्था अस्य वर्षस्य अप्रैल मासस्य प्रथमदिनात् प्रभाविनी भविष्यति। एतदर्थं प्रशासनेन 26-2000 वर्षस्य आयकर संशोधनस्य अध्यादेशः अपि प्रकाशितः। सर्वकारस्य मते अनेन निर्णयेन वैदेशिक निवेशकेभ्यः भारते अधिक निवेशस्य प्रोत्साहनं भविष्यति। तेन सर्वकारीय प्रतिभूतिषु निवेशः वर्धिष्यति। अर्थव्यवस्थायाः सुदृढीकरणे तथा विकास परियोजनानां वित्तसंग्रहे च इदं सहाय्यं भविष्यति। भारतीय रिजर्व बैंकेन स्वस्य नवीन मौद्रिक नीति समीक्षायां प्रमुख कुसीद दराः यथावत् स्थापिताः। बैंकस्य गवर्नर संजय मल्होत्रा अवदत् यत् पुनः क्रयण दरः 5.25% यावत् एव स्थास्यति। बैंक इत्यस्य कृते रिजर्व बैंक इत्यतः ऋणग्रहण दरे कश्चन परिकिश्चित अपि परिवर्तनं न कृतं। तथापि रिजर्व बैंकेन चालित वित्तवर्षस्य आर्थिक वृद्धि अनुमानं 6.9% न्यूनीकृत्य 6.6% कृतम्। अपरञ्च मुद्रास्फीत्याः अनुमानं वर्धापयित्वा 5.1% निर्धारितम्। परिवर्तमानानाम् आर्थिक परिस्थितीनां दृष्ट्या एषः निर्णयः समुचितः इति बैंकेन उक्तम्। नेपालदेशस्य विदेशमन्त्री शिशिर खनालः अद्य आरभ्य त्रिदिवसीयस्यां भारतीय यात्रायां दिल्लीं सम्प्राप्नोत्। सः भारतस्य विदेशमन्त्रिणः डॉ एस जयशंकरस्य निमन्त्रणेन भारतम् आगच्छत्। यात्राकाले नवदिल्ली इत्यत्र उभयोः मन्त्रिणोः मध्ये द्विपक्षीया वार्ता भविष्यति. नेपालस्य विदेशमन्त्रालयस्य अनुसारेण व्यापारः, निवेशः, सम्पर्कविस्तारः, ऊर्जाक्षेत्रे सहयोगः तथा जनसम्बन्धस्य सुदृढीकरणं च इत्येतादिषु क्षेत्रेषु विषयेषु चर्चा भविष्यति. एषा यात्रा भारतनेपालयोः मैत्रीपूर्णसम्बन्धान् तथा परस्परसहयोगं च अधिकं सुदृढं करिष्यति. संस्कृतवार्तायाः संस्करणम् इदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. समम् एव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति. केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य त्रिपुराराज्यस्य लङ्कामुरा सीम्नि सीमसुरक्षाबलस्य सैन्यबलं सम्बोधयन् व्यापिकां सीमसुरक्षां प्रति दृष्टिकोणं प्रस्तुतवान्. सीमसुरक्षायाः महत्त्वं प्रतिपादयन् गृहमन्त्री उक्तवान् यत् प्रशासनं त्रिपुरा, पश्चिमबङ्गाल, बिहार च इत्येतेषु सीमवर्तिषु क्षेत्रेषु अवैधजनसाङ्ख्यिकीय परिवर्तनानां निरोधाय दृढसङ्कल्पितम् अस्ति. श्रीशाहः सीमप्रबन्धनस्य सुदृढीकरणाय स्थानीयनागरिकप्रशासनेन सह उन्नतप्रौद्योगिक्याः एकीकरणं कर्तुं स्मार्ट् बॉर्डर रणनीतिम् इति उद्घाटितवान्.
5: जनसांख्यिकी का परिवर्तन चाहे त्रिपुरा हो, चाहे पश्चिम बंगाल हो, चाहे बिहार हो, जनसांख्यिकी का परिवर्तन हम सीमा के छिद्रों के माध्यम से नहीं होने देंगे. ये हमारा अटल विश्वास है और अटल संकल्प भी है. ये जनसांख्यिकी के परिवर्तन को रोकने के लिए बाड़ लगाई गई है.
4: अद्य विश्व पर्यावरण दिवसः समग्रेपि विश्वे आमात्यते. पृथिव्यां जीवनस्य संरक्षणाय पर्यावरण जागरूकतायाश्च संवर्धनार्थं संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रमस्य अन्तर्गतम् अयं दिवसः प्रतिवर्षम् आयोज्यते. प्रशासनेन दिल्ल्याम् 18 नमो ऑक्सीजन पार्क इति उद्यानानि उद्घाटितानि. अस्मिन् अवसरे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमन्त्री नरेन्द्र मोदी, गृहमन्त्री अमितशाहः, रक्षामन्त्री राजनाथसिंहश्च देशवासिभ्यः शुभाशंसाः प्रदत्तवन्तः. प्रधानमन्त्री नरेन्द्र मोदी उक्तवान् यत् मातुः नाम्ना एकः वृक्षः इति अभियानं वनक्षेत्रवृत्तौ महत्त्वपूर्णं योगदानं दत्तवत्. तेन उक्तं यत् अयं दिवसः पर्यावरणसंरक्षणं सततविकासं च प्रति अस्माकं प्रतिबद्धतायाः प्रतीकः अस्ति. सूचना प्रसारण राज्यमंत्री डॉक्टर एल मुरुगनः अद्य नवदिल्ली नगरस्य ऑल इंडिया रेडियो परिसरे एक पेड़ मां के नाम अभियानस्य भागरूपेण एकं वृक्षं रोपितवान्. आकाशवाण्या सह संभाषमाणः डॉक्टर मुरुगनः नागरिकेभ्यः आह्वानं कृतवान् यत् ते पर्यावरणस्य रक्षणस्य प्रतिज्ञां कुर्वन्तु. भारतीय ऋतु विज्ञान विभागेन उक्तं यत् आगामिनोः द्वित्रि दिवसयोः मध्ये मध्य अरब सागरस्य केषुचित् अधिकेषु भागेषु समग्रेपि गोवा प्रदेशे, महाराष्ट्रस्य, आन्ध्रप्रदेशस्य, कर्णाटकस्य च केषुचित् भागेषु, तमिलनाडु राज्यस्य अवशिष्टेषु भागेषु तथा पूर्वोत्तर राज्यानां केषुचित् भागेषु दक्षिण पश्चिम प्रावृतः आगमनाय परिस्थितयः अनुकूलाः सन्ति. पुरुषाणाम् अष्टादश वयस्यः एशिया कप हॉकी प्रतियोगितायाः उपान्त्यस्पर्धायां भारतेन पाकिस्तानदलं 5-3 अन्तरालेन पराजितम्. जापान इदम् अपरतः महिलानाम् अंडर 18 एशिया कप प्रतियोगितायाः उपान्त्यस्पर्धायां चीनदेशेन भारतीयदलं पराजितम् इति वार्ताः.
6: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో యమాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ కోరంపల్లి వెంకటేశ్వరరావు, హార్మోనియం శ్రీ అల్లాడి యేసుబాబు. వినండి రంగస్థలి కార్యక్రమాన్ని.

బావా కిరీటి. చంపావతి నగరాధీశులకు భూరికీర్తి మహారాజునకు జగజ్జటినను గర్వము కలదు. దురభిమాన పుత్రుడుకు భూరికీర్తి మన యాగాశ్రమును బంధించి రణమునకు తలపడు నేమోయని సందేహించుతున్నాను. బావా కిరీటి. ఒరడిల్లు మూరడిల్లు మూడు.

యశో నిష్టాత్ముడౌ ధర్మజు రోయల్ చూచదవేమి పాపమిది, నీలో ధర్మమే కృంజను న్యాయ

తాత భూరికీర్తి భూపాల క్రోధావేశముతో వీరక్షత్రియ ఆచారధనం మీద తలపోయిచున్నావు. కాని పూర్వాపరముల బొత్తిగా విచారింపుకున్నావు. పాండుకుమారులల్ల పసి ప్రాయముల తమ తండ్రి పోయి నిండు సభాస్థలి పరమ నీచులచే అవమానమల్లిన గుండలు కృంగు కారణ విగృహరిన తమ ధర్మ కర్మముల్ చండదల అట్టి సుగుణ

అల్లుడా కొంచెం ఓపిక పట్టము, అనంతమగు కాలానుకూల గమనమునకని రక్షింపము, చంపావతి పురాధీశ్వర శాంతింపము, బభ్రువాహనుడు పాండవ రాయబారిగా వచ్చిన నాకు బాసటగా ఏతించినను మాట మరచిపోకము, రాజధర్మము దప్పకము, ఇది రాయబార సందేశము కాని రణసందేశము కాదు, ఇప్పటికేని నీ దూరదృష్టి ప్రదర్శించి సంధి ప్రయత్నం అనుకుంటా, ఆ పైన నీ ఇష్టము. గొప్పకు ప్రాకులా గుర్రము తప్పదు యుద్ధమల్చు పెడదా.

రాజా, తాబట్టిని కుందేటికి మూడే కాళ్ళను ముండివాదన విడిచిపెట్టుము. ప్రజానాశనము యుద్ధ సంక్షోభము సమయంపు. ప్రజలు కోరినది సస్యశ్యామల క్షేత్రము, కాని ప్రజామాన సంఘర క్షేత్రము కాదు. నే చేయి హితబోధలు.

మామ, రోగికి పత్యములు చెంపినట్టు నా హితోపదేశము నీకు దండుగా మారదే కావచ్చు. పాండవ రాయబారినై వచ్చిన నా ధర్మం నేను నిర్వర్తింతుగాక. దురహంకారము నీ వంటి ధర్మదేక తగదు. నిజమాడని నిశ్రమము కానీ నీ శౌర్యధైర్య గాంభీర్యాదులు పాపజీవుల భంజించుడికే పనికి వచ్చును. కానీ దైవబల సంపన్నుల గురు ఆ పాట నిజమేగాన్న. అండపిండాండ బ్రహ్మాండ భాండములను చుట్టిన ఒకవేళ చుట్టవచ్చు. ప్రళయకాలాభీల బహుళ దావాగ్నులను బట్టిన ఒకవేళ

మారణ కాలకూట విషంబు మృంగిన ఒకవేళ మృంగవచ్చు. కానీ ఫల్గుణ శౌర్య జంజా నిలంబు అడ్డద నటంచు ఒక రాజ బిడ్డ మున్ను పుట్టియుండడు. ముందిక పుట్టబోడు డంభబల తేజవో యమధ.

మా యమధర్మదేవ. కోపము రూపు మాపుమని కోరిన నానుడి ధిక్కరించు, నీ పాపము పండనున్నప్పుడే బావురు మందువుగాక. నీవి కల్రేపు రణోర్విలో నిలచి రెక్కలు మలిచిన నీ ప్రతాపము చూపెదుగాక. నే కనుల చూచదగాక కృతాంత పంతము బావా. ఫల్గుణ, ఏమి నీకే వెర్రి? కథనమునందు కీడిటలు కలుగు కిరీటిక ఈ కృష్ణుడుండగా అదీనుగాక కాగల పని గంధర్వులే తీర్చురన్నట్లు అంజనీసుతుడే యమధర్మరాజుకు బుద్ధి చెప్పగలడు. నీవిక గాంధీవమైన చేపట్టుక విశ్రాంతి తీసుకునవచ్చును. ఏమీ వీరాంజనేయ, అర్జునుతో నాడు నీ వాడిన మాట తప్పుదువా? నీవి అవమానము సహింతువా? అయ్యో, కపిధ్వజమునకు జరిగిన అవమానం ఎట్లు సహింతువయ్యా వీరాంజనేయ? గంధమాదన పర్వతం నుండి కదలరావయ్యా వీరాంజనేయ. ఇది నా ఆజ్ఞ.

సుమంగళి ప్రాప్తిరస్తూ అమ్మా సుమాలిని. నీయానతి జబదాటని మాయని చరితార్థమతి సుమాలిని, సూత్ర శ్రేయము సాయము గల్గిన ఆయుష్మందురవు రమ్ము యమధర్మరాజా. ధర్మాధర్మముల రయుసు కర్మజ్ఞుల పాప పుణ్యగతి నాలింపన్ ధర్మము దప్పని ఓ యమ ధర్మ విభో లెమ్మికల్ స్వధర్మము దెద్ద మిత్రమా వసంతగా. శత్రుత్వము వలదను నీ పాత్రకు పరిపూర్ణ సిద్ధి ఫలించ కదా మిత్రమా, నీవ

అసురుల వంశంప మోహిని వేషంబు వేసిన కామ వైరి నటన్న కైలాసపతి గర్వమనగింప నటినయి ఆడినాను. వనసీమ పార్జుడు భద్రను వెంటాడ నేను సుభద్రనయి తిరిగినాను. జన్మ సావరాత్మక ఈ జగతిలోన నేను వేయని వేషమే కానరాదు. భక్త జన రక్షణార్థమై ఏ పనినైనా

ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో మీరు ఇంతవరకు యమాంజనేయ యుద్ధం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర విన్నారు. నిర్వహణ శ్రీ కోరంపల్లి వెంకటేశ్వరరావు, హార్మోనియం శ్రీ అల్లాడి యేసుబాబు.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతులు ప్రాముఖ్యత గురించి వింటారు.
1: సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతులు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రకృతిలో పరాన్నజీవులు, పదనికలు, వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడపురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచడంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ ఉంటాయి. జీవ నియంత్రణ అంటే ఒక జీవిని ఉపయోగించి మనకు నష్టాన్ని కలిగించే మరొక జీవిని నశింపచేయటం. సస్యరక్షణకు వాడే అధిక విష ప్రభావం కల పురుగు మందులను విచక్షణారహితంగా పిచికారీ చేయడం వల్ల పరాన్నజీవులు, బదనికలు పూర్తిగా నాశనమవుతాయి. చీడపురుగులు ఈ మందులను తట్టుకునే శక్తిని సంతరించుకొని వీటిని అదుపు చేసి శత్రు పురుగులు పంట పొలాల్లో నాశనమవడం వల్ల తిరిగి విజృంభిస్తూ ఉంటాయి. కాబట్టి చీడపురుగులను అదుపులో ఉంచేందుకు తక్కువ విష ప్రభావం కల మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగిస్తూ కొంతవరకు పరాన్నజీవులు, బదనికులను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని మనం పొందవచ్చు. ఈ విధంగా జీవ నియంత్రణను సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకోవాలి. జీవ నియంత్రణ పద్ధతులను రసాయనిక పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వాడటం వల్ల పర్యావరణ సమతుల్యతను పాటిస్తూ రైతులు పురుగుమందుల అవశేషాలు లేని నాణ్యమైన ఉత్పత్తులను సాధించవచ్చు. జీవ నియంత్రణ పద్ధతుల్లో ట్రైకోగ్రామా పరాన్నజీవులు, ఎన్పి ద్రావణం, ట్రైకోడెర్మా విరుడి, సూడోమోనాస్ ముఖ్యమైనవి. ముందుగా ఈ ట్రైకోగ్రామా గ్రుడ్డు పరాన్నజీవి విషయానికొస్తే, ట్రైకోగ్రామా బదనికలు సీతాకోక చిలుక జాతికి చెందిన పురుగులను ఆశించే ముఖ్యమైన పరాన్నజీవులు. ట్రైకోగ్రామా పరాన్నజీవి తల్లి పురుగులు లేత ఎరుపు రంగులో ఉండే అతి సూక్ష్మ కీటకాలు. ట్రైకోగ్రామా తల్లి పురుగులు కొన్ని రసాయన సంకేతాలను ఉపయోగించి పంట పొలాల్లో మొక్కలపై ఉన్న కీటక గుడ్లను కనిపెట్టి అటువంటి గుడ్ల మీద రంధ్రం చేసి వాటి లోపల ట్రైకోగ్రామా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లు ఒకటి రెండు రోజుల్లో పొదిగి పిల్ల పురుగులుగా మారి కీటకం గుడ్ల లోపలి భాగాల్ని తినడం ప్రారంభిస్తుంది. 3-4 రోజుల తర్వాత ట్రైకోగ్రామా ఆశించిన గుడ్లు నల్లగా మారి తల్లి పురుగు బయటికి వస్తుంది. గుడ్డు దశ నుండి తల్లి పురుగు వరకు మారడానికి సుమారు 8-9 రోజులు పడుతుంది. బయటికి వచ్చిన పరాన్నజీవి మళ్ళీ సీతాకోక చిలుక జాతికి చెందిన గుడ్ల కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ట్రైకోగ్రామా పరాన్నజీవులు ట్రైకో కార్డ్ రూపంలో లభ్యమవుతుంది. ఈ కార్డులు 15x10 సెంటీమీటర్లుగా ఉండి ఒక్కొక్క కార్డు నుండి సుమారు 20,000 నుండి 25,000 తల్లి పురుగులు బయటకు వస్తాయి. ఒక్కో కార్డును చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పొలంలో నలుమూలల చెట్టు ఆకుల అడుగు భాగంలో పిన్నుతో ఎండ తగలకుండా కట్టుకోవాలి. ఈ పరాన్నజీవులు ఉదయం పూట గుడ్డు నుండి బయటకు వచ్చి పొలమంతా వ్యాపిస్తుంది. ఈ కార్డులను 10 రోజుల దాకా తల్లి పురుగులు రాకుండా 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఈ గుడ్డు పరాన్నజీవి కార్డులను ముఖ్యంగా శనగపచ్చ పురుగు, మచ్చల పురుగు, గులాబీ రంగు పురుగు, కాండం తొలిచే పురుగు, దాసరి పురుగు, లద్దె పురుగు ఇట్లాంటి వాటి నివారణ కోసం వాడుతూ ఉంటారు. వీటి నివారణ కోసం ఎకరానికి 3-4 కార్డులు పురుగు ఉధృతిని బట్టి 3-4 సార్లు వాడుకోవచ్చు. అయితే ఈ ట్రైకోగ్రామా వాడటంలో రైతులు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవేంటంటే, ట్రైకోగ్రామా బదనికలు పురుగుల గుడ్ల మీద మాత్రమే ఆశించి చంపుతాయి. కాబట్టి పొలంలో పురుగుల గుడ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని వాడుకోవాలి. ఈ కార్డులను ఉపయోగించే ముందు, తర్వాత పొలంలో ఎలాంటి విషపూరితమైన క్రిమి సంహారక మందులను వాడకుండా జాగ్రత్త పడాలి. ఈ విధంగా ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని రైతులు వాడుకోవాలి. ఇక రెండోది ఎన్పి వైరస్. దీన్ని వివిధ సమగ్ర సస్యరక్షణ జీవ నియంత్రణ పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో రైతు స్థాయిలో తయారు చేసుకోవచ్చు. ఎన్పీవీ అనేది పురుగులకు వ్యాధిని కలగచేసే ఒక వైరస్. కణాలు ఆకుల ద్వారా కానీ ఇతర మొక్కల భాగాల ద్వారా కానీ పురుగులు తిన్నప్పుడు జీర్ణకోశంలోకి ప్రవేశించి అక్కడ ప్రత్యుత్పత్తి జరిపి జీర్ణాశయాన్ని బలహీనపరచి క్రమేపీ అన్ని శరీర భాగాలకు ప్రవేశించి పురుగులను చంపివేస్తాయి. ఈ వైరస్ సోకి చనిపోయిన 100 గొంగళి పురుగుల నుండి 100 ఎల్ఈ వైరస్ ద్రావణాన్ని తయారు చేస్తారు. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. ఈ ద్రావణాన్ని 500 గ్రాముల బెల్లం, 100 మిల్లీలీటర్ల టీపాల్ లేదంటే గంజి, దీంతోపాటు 50 గ్రాముల నీలిమందును 200 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం సమయంలో పిచికారీ చేసుకోవాలి. ఈ వైరస్ సోకిన గొంగళి పురుగులు 2వ రోజు నుండి ఆకులు తినడం మానేస్తాయి. 4 లేదంటే 5వ రోజు నల్లరంగుకు మారి జిగట ద్రవాన్ని విసర్జించి తలకిందులుగా వేలాడతాయి. ఏ పురుగుతో తయారయ్యే వైరస్ అదే రకం పురుగును మాత్రమే చంపగలదు. ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. అంటే శనగపచ్చ పురుగు నుంచి వేరు చేసిన లద్దె పురుగు వ్యాధిని నియంత్రించలేదు. కాబట్టి ఏ జాతి పురుగులకు అదే జాతికి చెందిన వైరస్ ద్రావణం మాత్రమే రైతులు వాడుకోవాలి. ఈ విషయాన్ని రైతులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఎన్పి వైరస్ ద్రావణాన్ని రైతులు వాడుకోవచ్చు. ఇక 3వది ట్రైకోడెర్మా విరుడి. ఇది వేరుశనగ, అపరాలు, పత్తి, నిమ్మ, పొగాకు, అరటి ఇట్లాంటి పంటలను మాగుడు తెగులు, వేరుకుళ్ళు, ఎండు తెగులు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలగచేస్తాయి. ఈ తెగుళ్లను అరికట్టడానికి జీవ నియంత్రణ పద్ధతి ద్వారా ట్రైకోడెర్మా విరుడిని విత్తన శుద్ధిగా 1 కిలో విత్తనానికి 4 నుండి 10 గ్రాముల చొప్పున ఈ పొడి మందును 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. భూమిలో లేదా పైరు మీద దీన్ని పిచికారి చేసుకోవచ్చు. ఈ కల్చర్ను వాడే ముందు భూమిలో తగినంత తేమ ఉందో లేదో చూసుకొని అప్పుడు వాడుకోవాలి. దీనిని ఇతర రసాయన ఎరువులు లేదంటే పురుగు మందులతో కలిపి వాడకూడదు. జీవ నియంత్రణ పద్ధతి ద్వారా తెగుళ్లను అరికట్టడానికి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే బ్యాక్టీరియాను ఎక్కువగా శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. విత్తన శుద్ధికి 5 గ్రాముల పొడి మందును 10 మిల్లీలీటర్ల నీటితో కలిపి 1 కిలో విత్తనాలకు పట్టించుకోవాలి. లేదా 1 ఎకరానికి 2-3 కిలోలు దుక్కిలో కానీ కిలో పొడి మందును దీంతోపాటు వేపపిండి 10 కిలోలు ఇంకా 90 కిలోల పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని 1 వారం రోజులు నీడలో ఉంచి కావలసిన తేమ అందించి మిశ్రమాన్ని కలే తిప్పుకొని దుక్కిలో వేసుకోవచ్చు. 1 కిలో పొడి మందును 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా ట్రైకోడెర్మా విరుడిని రైతులు వాడుకోవాల్సి ఉంటుంది. ఇక 4వది సూడోమోనాస్ ఫ్లోరసెన్స్.

0: ఇది బ్యాక్టీరియా సిద్ధ బీజాలతో తయారైనటువంటి జీవ శిలీంద్ర నాశిని. ఇది ఆకుమచ్చ, వరిలో అగ్గి తెగులు, కాండంకుళ్ళు తెగులు, అరటిలో వచ్చే దుంపకుళ్ళు తెగులు, ఎండు తెగులు, ఇంకా కొబ్బరిలో వచ్చే మొవ్వుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా నివారిస్తుంది. బయోమాస్, బయోకుర్, సూడోటి, ఫ్లోరిగెంటి ఇట్లాంటి వ్యాపార నామాలతో ఇది లభ్యమవుతోంది. విత్తన శుద్ధికి 10 గ్రాముల సూడోమోనాస్ మందును 1 కిలో విత్తనాలకు పట్టించుకోవాలి. 10 గ్రాముల సూడోమోనాస్ పొడిని 1 లీటర్ నీటిలో కలుపుకొని వరి దుబ్బులను ఈ ద్రావణంలో 5 నుంచి 10 నిమిషాలు ముంచి వెంటనే నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దుక్కిలో వేసుకోవాలి అనుకుంటే 3 కిలోల సూడోమోనాస్ను 10 కిలోల పశువుల ఎరువును కలిపి దానిమీద గోను సంచిని కప్పి తగినంత నీటిని చల్లుతూ 4-5 రోజుల పాటు నీడలో ఆరబెట్టి ఎకరా పొలంలో చల్లుకోవాలి. లేదా 5 గ్రాముల సూడోమోనాస్ పొడిని 1 లీటర్ నీటిలో కొద్దిగా బెల్లం కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని రైతులు పంటలలో వాడుకోవచ్చు. అయితే రైతులు ఈ జీవని ఎరువులను వాడేటప్పుడు కొన్ని రకాల మెళుకువలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే, జీవని ఎరువులతో పాటు పశువుల ఎరువును కలిపి వాడినట్లయితే ఎరువుల సామర్థ్యం మరింత పెరుగుతుంది. జీవన ఎరువులను రసాయన ఎరువులతో, పురుగు మందులతో, ఇంకా కలుపు మందులతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. జీవన ఎరువులను ఎప్పుడూ చల్లని ప్రదేశంలో మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. ఎండలో కానీ, వేడి ప్రదేశంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో నిల్వ ఉంచకూడదు. జీవన ఎరువులను వాడే
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతులు ప్రాముఖ్యత గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: బాబూ, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
4: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
3: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్త ప్రసారం వింటారు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో వివిధ పంటలలో పురుగుల నియంత్రణకు ముందు జాగ్రత్తలు చర్యలు డాక్టర్ ఎస్ దయాకర్ గారి పరిచయ కార్యక్రమం, జానపద గీతం, అనంతరం అవిసె గింజల

ప్రయోజనాలు గురించి వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ. 8:00 విజ్ఞానము మరియు పర్యావరణ కార్యక్రమంలో ప్రకృతి స్ఫూర్తితో పర్యావరణాన్ని కాపాడుదాం, భవిష్యత్తును రక్షించుకుందాం.

0: చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతం, 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం కార్యక్రమాలు వినవచ్చు. 11:45 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
2: దునియా అబ్ హరిత్ యుగ్ కీ తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కీ తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకీ హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక్ కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్దీ కే ప్రారంభ మే హీ సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
1: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్యరంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
3: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే మరా ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్డ్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వీఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే ఎస్ అన్న మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయింగే.
1: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి

0: పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ది చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
1: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेट 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ GDP వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం, సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి పంటసీమలో కార్యక్రమంలో వివిధ పంటల్లో పురుగుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ దయాకర్ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ దయాకర్ గారు నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: సార్, మీరు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కీటక శాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. ఈరోజు మనం రైతు సోదరుల కోసం ప్రత్యేకంగా ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. అదేంటంటే వివిధ పంటల్లో పురుగుల నివారణ కోసం పాటించవలసిన ముందు జాగ్రత్త చర్యలు. ఈ విషయాలు సమగ్రంగా మనం మాట్లాడుకోబోయే ముందు మన రాష్ట్రంలో సాగులో ఉన్న పంటల వివరాలు ఒకసారి తెలియజేస్తారా?
2: నమస్కారం అండి. ఖరీఫ్ పంట కాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక చూసుకున్నట్టయితే ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, అదేవిధంగా నూనె గింజల పంటలు, ఇతరత్ర పంటలు కూడా ఉన్నాయి. మనకి పండ్ల తోటలు, కూరగాయలు, పూలు కూడా మనకి సాగు చేస్తూ ఉన్నారు రైతులు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న ప్రధాన ఆహార పంటలు. నూనె గింజలకు వచ్చినప్పుడు వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు ఇవి కూడా సాగు చేస్తున్నారు. అపరాల్లో కంది, పెసర, మినుము, శనగ రబీలో సాగు చేస్తున్నప్పటికీ ఈ 4-5 పంటలు కూడా మనకి ఎక్కువగా సాగులో ఉన్నటువంటి పంటలు సార్.
1: అయితే రైతు సోదరులు ఆరుగాలం శ్రమపడి సాగు చేస్తున్నప్పటికీ కూడా సార్, ఈ మధ్యకాలంలో తగినంత దిగుబడులు కానీ వారికి తగిన ప్రతిఫలం కూడా అందుకోలేకపోతున్నారు మన రైతు సోదరులు. గిట్టుబాటు కావటం లేదు వ్యవసాయం అంటున్నారు. ఎందుకోసం అంటారు? ఎందువల్ల? ఏమిటి కారణాలు?
2: ప్రభుత్వాలు ప్రత్యేకంగా మంచి మంచి పథకాలు పెడుతున్నప్పటికీ మా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ ICAR అంటాము, ఆ సంస్థ ద్వారా నుంచి కూడా చాలా మంచి వంగడాలు తయారు చేసి మనం రైతులకు అందుబాటులో ఉంచుతున్నాము. ఆ వంగడాలని రైతులు, అదేవిధంగా నూతన టెక్నాలజీని, నూతన విధానాలను కూడా పాటిస్తున్నారు. అయినప్పటికీ కూడా గిట్టుబాటు అనేది మార్కెట్తో ఉన్నటువంటి వాళ్ళు అమ్ముకునే ధరతో లింక్ అయి ఉంటుంది. దానికంటే ముందు రైతు దగ్గర వాళ్ళు పెట్టే ఖర్చుతో లింక్ అయి ఉంటుందండి. ఆ ఖర్చును కనుక తగ్గించుకోగలిగితే, అదే మనం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా అదేనండి, ఖర్చు తగ్గించుకునే మార్గాల ద్వారా ఫలసాయాన్ని పెంచుకోవచ్చు అండి.
1: రెండు విధాల ఆదాయం అవుతుందన్నమాట. ఒకటి పెట్టుబడి ఖర్చు, దానిలో కొంత మిగిల్చుకొని అదేవిధంగా ఇంకా దిగుబడులు
2: కూడా పెంచుకుంటారు,
1: వారికి ఇంకా ఆదాయం వస్తుంది అంటారు. అయితే పంటలు నాశించే పురుగులు, వీటి యాజమాన్య పద్ధతులు ఏమున్నాయి, వాటి గురించి తెలియజేస్తారా సార్?
2: ఈ ఏవైతే ఈ అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఉన్నాయో, హైబ్రిడ్లు కానీ రకాలు కానీ, ఇవన్నీ కూడా వేసేటువంటి రసాయనిక ఎరువులకి మంచి రెస్పాన్స్ చూపిస్తాయండి. బాగా పెరుగుతాయి, ఏపుగా పెరుగుతాయి, ఎక్కువ దిగుబడి వస్తుంది. కానీ ఈ నేపథ్యంలోనే పురుగులు, తెగుళ్ళు ఆశించడం కూడా ఎక్కువగా జరుగుతుంది. సో ఈ ఆశించినటువంటి పురుగులు, తెగుళ్ళ యాజమాన్యానికి రైతులు వివిధ రకాల పద్ధతులని, యాజమాన్యం కోసం వివిధ రకాల పద్ధతులు, ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కొన్ని సేద్య పద్ధతులు ఉంటాయి, కొన్ని యాజమాన్య పద్ధతులు ఉంటాయి, కొన్ని భౌతిక పద్ధతులు ఉంటాయి, ఇంకొన్ని ఏమో జీవ సంబంధమైన పద్ధతులు, వృక్ష సంబంధమైన పద్ధతులు, చిట్ట చివరి

0: మనం ఏమోనో రసాయనాలను వాడుకోమని చెప్తున్నాం, కానీ రైతుల దగ్గరకు వచ్చినప్పటికీ తొందరగా పురుగుని లేకపోతే తెగుళ్ళని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ మిగిలిన పద్ధతులన్నింటినీ పక్కన పెట్టి రసాయనాలనే ఎక్కువగా వాడటం, వాడిన మందునే మళ్ళీ మళ్ళీ వాడటం, తద్వారా ఖర్చు పెరిగిపోవటం, ఈ రకంగా కూడా అంటే పంటలు నాశించే పురుగుల యాజమాన్యం కొరకు వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు పెరిగి పంట గిట్టుబాటు కావట్లేదండి, వ్యవసాయమే గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడుతుంది.
1: ఈ పురుగుల యాజమాన్యంలో మనకు సాంప్రదాయ విధానాల యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్?
0: సాంప్రదాయ విధానాలతో మనకి ముఖ్యంగా రెండు లాభాలు ఉంటాయండి. ఒకటి, సాంప్రదాయ విధానాలని మనం పాటించినట్లయితే పురుగుల యాజమాన్యం చేసుకోవచ్చు. రెండోది, ఈ విధానాలని మనం సరైన సమయంలో చేసుకున్నట్టయితే పంట మంచి బాగా దృఢంగా పెరగడం, ఏపుగా పెరగటం, తర్వాత పంట దిగుబడులు పెరగటం, అంటే ఒకవైపు పురుగులు తెగుళ్ళు తగ్గుతున్నాయి, ఇంకో అంటే దానిపైన పెట్టాల్సినటువంటి ఖర్చు తగ్గుతుంది, రెండవది ఏంటంటే దిగుబడులు కూడా పెరుగుతాయి, కాబట్టి రెండు విధాలుగా కూడా రైతులకి వీటితో లాభం ఉంటుందండి. సాంప్రదాయ విధానాలంటే ప్రత్యేకంగా ఏవో ఉండవు, అంటే మనం ఎక్కడి నుంచో తీసుకురాం సార్, అవి మనం చేస్తున్నటువంటి పంట సాగు కోసం పాటిస్తున్నటువంటి విధానాలని కొద్ది కొద్దిపాటి చిన్న చిన్న మార్పులు చేసి ఉపయోగించుకోవటమే.
1: ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఏం చెప్పచ్చు సార్?
0: ఇప్పుడు వేసవిలో దుక్కులు చేస్తారు సార్, దానివల్ల ఏమవుతుందంటే భూమి లోపల ఉన్నటువంటి పురుగులు లేదా పురుగుల యొక్క దశలు బయటకి వచ్చి ఎండకి గురై చనిపోవటం, లేదంటే మనం చూస్తూ ఉంటాము దాని నాగలతో దున్నుతుంటే వెనకాల పక్షులు చాలా వచ్చి పడతా ఉంటాయి, ఆ పక్షులన్నీ కూడా ఏంటంటే ఆ పురుగుల్ని ఆ పురుగుల దశల్ని తింటాయి. ఒక్క పురుగులే కాదండి, తెగుళ్ళ తాలూకా బీజాలు కానీ అదేవిధంగా కలుపు మొక్కల విత్తనాలు కానీ వీటన్నిటిని కూడా మనం యాజమాన్యం చేసుకోగలుగుతాం. కాకపోతే ఏంటంటే ఆ వర్షం పడినప్పుడు మనకి సమ్మర్లో వేసవికాలంలో వర్షాలు పడతాయి, పడిన వెంటనే ఒక దుక్కి ఇవ్వాలి, దుక్కి ఇచ్చినట్టయితే పొలానికి మంచిది, తెగుళ్ళు చీడిపోయిలను కూడా మనం యాజమాన్యం చేసుకోవచ్చు.
1: తర్వాత మాట్లాడుకుంటే డాక్టర్ దయాకర్ గారు, మనం రకాల ఎంపిక ద్వారా కానీ విత్తన శుద్ధి ద్వారా కానీ అదే ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు లో దిక్కుల వల్ల కానీ ఈ పద్ధతుల ద్వారా మనం ఎలాగ ఈ పురుగుల్ని అరికెట్టవచ్చు అంటారు?
0: వరి పంటను కనుక తీసుకున్నట్టయితే మనకి 100 రకాల కంటే ఎక్కువ రకాలు అందుబాటులో ఉన్నాయండి. అందరు రైతులు అన్ని రకాలని సాగు చేయలేరు. అక్కడ ఏంటంటే రైతు తన ప్రాంతానికి అనుకూలమైనటువంటి రకాన్ని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలిక రకం కావాలా, మధ్యస్థకాలికం కావాలా, స్వల్పకాలికం కావాలా, ఆ ఏరియాని బట్టి అక్కడ వచ్చేటువంటి పురుగులని లేకపోతే తెగుళ్ళని వీటిని తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయా, ఉన్నట్టయితే ఆ రకం ఏంటి, ఒక దిగుబడినే దృష్టిలో పెట్టుకొని చేస్తున్న కారణంగానే దిగుబడి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తున్న కారణంగానే మనకి ఈ పురుగు మందుల వాడకం, పురుగులు ఏమైనా పురుగు మందులను తట్టుకునే శక్తిని పెంచుకోవటం, పర్యావరణం ఏమైనా విషపూరితం అవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఏంటంటే ఒక దిగుబడినే మనం దినిగా తీసుకోకుండా పురుగులు తెగుళ్ళని తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకొని కనుక మంచి రకాలను ఎంచుకొని అదునులో కనుక నాటుకున్నట్టయితే రకాల ఎంపిక విత్తన శుద్ధి అన్నారు. విత్తన శుద్ధి అనేది మనం కనుక చేసుకున్నట్టయితే ఇది చిన్నపిల్లలకి మనం టీకా మందులు వేసినట్టు, ఒకసారి చిన్నప్పుడు ఎప్పుడో టీకా మందు వేస్తే జీవితాంతం అది కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ విత్తన శుద్ధి జీవితాంతము మొక్క జీవితాంతం కాపాడలేకపోయినా కనీసం మొదట 20-25 రోజుల వరకన్నా ఎలాంటి తెగుళ్ళు అంటే రసం పీల్చే పురుగులు ఆశించకుండా పంటను కాపాడి మొదటి దశలోనే మొక్కలు బాగా పెరిగేటట్టుగా చేయగలుగుతుంది. దానివలన పంట కూడా తరువాత దశల్లో కూడా బాగా వచ్చే అవకాశం ఉంది.
1: దుక్కుల గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, అది ఏ విధంగా ఉదాహరణతో చెప్పారు సార్. అలాగే రకాల ఎంపిక గురించి ప్రస్తావించారు మీరు, అందులో కూడా ఏదైనా ఫలానా ఒక రకం ఫలానా పురుగుల్ని తట్టుకోగల అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయండి?
0: ఉన్నాయండి. ఇప్పుడు ముఖ్యంగా మనకి గోదావరి మండలంలో చూసుకున్నాం అనుకోండి, వరి ప్రధాన పంట, వరిలో అక్కడ సుడిదోమ చాలా ఎక్కువగా వస్తుంది. సుడిదోమను తట్టుకునే రకాలు మా దగ్గర పాతకాలం నుంచి వజ్రం అలాంటి రకాలు కూడా ఉన్నాయి, ఆ రకాలను కనుక సాగు చేసుకున్నట్టయితే రైతులు ఆ పురుగు నుంచి కాపాడుకోవచ్చు. అలాగే కూరగాయ తోటల్లో ఎక్కువగా ఈ పురుగులతో బెడద ఎక్కువగా ఉంటుంది, నులు పురుగులు కానీ లేకపోతే రసం పీల్చే పురుగుల నుంచి పత్తిలో కానీ మొక్కజొన్నలో కానీ లేకపోతే మనకిప్పుడు కందిలో కానీ ఇలాంటి అనేక పంటల్లో ప్రత్యేకంగా కొన్ని పురుగులు ఎక్కువగా వచ్చే ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాల్లో ఆ రైతులు కనుక రకాల ఎంపిక విషయంలో కనుక కొద్దిగా మార్పులు చేసుకున్నట్టయితే మనకి దిగుబడులు ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది, పురుగులు కూడా తక్కువ ఆశిస్తాయి.
1: తర్వాత స్టేజ్కి వెళ్తే సార్, మనకు కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. కలుపు అలాగే నీటిపారుదల ఎలా ఇవ్వాలి, అలాగే పోషకాల యాజమాన్యం, మనం పంట వేసాం కాబట్టి దానికి పోషకాలు, ఈ పద్ధతులు మనకు పురుగుల యాజమాన్యంలో ఎలా ఉపయోగపడుతుంది?
0: పంట వేసుకున్న తర్వాత పోషకాలు ఇవ్వాలి, నీరు ఇవ్వాలి, ఈ రెండు ఇవ్వంగానే కలుపు అనేది అంటే మధ్యలో ఖాళీలు ఉంటాయి కాబట్టి కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి
1: సహజంగా వస్తుంది.
0: ఇప్పుడు ఈ కలుపు మొక్కలు అనేది ప్రధాన శత్రువు. కలుపు మొక్కలు అనేవి వేరే రకాల పురుగులకి అవి అతిధేయులుగా పనిచేస్తాయి, ఆవాసాలుగా పనిచేస్తాయి. పంట లేనప్పుడు కూడా ఈ పురుగులు ఆ కలుపు మొక్కల మీద తిని బతికి మళ్ళీ పంట వేసుకునే సమయానికి పంట పైన ఆశించే ప్రమాదం కూడా ఉంది. అందుకని కలుపు యాజమాన్యం చాలా ముఖ్యము. దాంతోపాటు పోషకాలు నీరు, పోషకాలు నీరుకి ప్రతి పంటలో కూడా కొన్ని సున్నిత దశలు ఉంటాయి. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క సున్నిత దశ, ఆ దశలో నీటి ఎద్దడి రాకూడదు. అలా నీటి ఎద్దడి రాకుండా మనం కనుక కరెక్ట్గా ఆ టైంలో రైతులు నీటి తడిలు ఇచ్చుకోవటం. సుడిదోమ ఉందండి, సుడిదోమకి నీరు ఎక్కువగా నిలబడిన నీరు కనుక ఉన్నట్టయితే సుడిదోమ తాలూకా ఉధృతి ఎక్కువవుతుంది. అందుకని మనం ఏం చెప్తామంటే మధ్య మధ్యలో ఒకసారి ఒక వారం రోజులకు ఒకసారి అన్న నీరు మొత్తం తీసేసి పొలాన్ని ఆరబెట్టమంటాం. నీటి యాజమాన్యము అంటే నీటిని పెట్టడమే కాదు సార్, నీటిని తీసేయడం కూడా నీటి యాజమాన్యం కిందకే వస్తుంది. అదేవిధంగా పోషకాల యాజమాన్యం అంటే పంట పెరగటం కోసం పోషకాలు ఇవ్వటం కాదండి, పంట బాగా రావటం కోసం పోషకాలు ఇవ్వాలి. రైతులు చేస్తున్నటువంటి పోషకాల యాజమాన్యంలో మనకి ఇబ్బంది ఏంటంటే నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అనేవి మూడు ప్రధాన పోషకాలు. ఈ మూడింటిని సమపాళ్ళలో వేసుకున్నట్టయితే పంటకు బాగా ఉంటుంది. కానీ ఈ నత్రజని ఎరువు అనేది కొద్దిగా తక్కువగా అంటే యూరియా రూపంలో దొరుకుతుంది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఫాస్ఫరస్ను, పొటాష్ అనేవి కొద్దిగా కాస్ట్లీ అంటే ఎక్కువ ధర పెట్టాల్సి వస్తుంది కాబట్టి అందుబాటులో కొన్నిసార్లు ఉండకపోవడం వల్ల రైతులు ఎక్కువ యూరియా వేస్తున్నారు. యూరియా వేయటంతో పంట ఏపుగా పెరగటం, బాగా నల్లగా రావటం, ఈ ప్రోటీన్ కంటెంట్ అనేది మొక్కలో మాంసకృత్తులు ఎక్కువగా తయారవటం, దాని మూలంగా పురుగులు తెగుళ్ళు ఎక్కువగా ఆశించడానికి కూడా అవకాశం ఉంది. అందుకని సమతుల పోషకాహార యాజమాన్యం, అదేవిధంగా నీటి యాజమాన్యం, తర్వాత కలుపు యాజమాన్యం, ఈ మూడు కనుక చేసుకున్నట్టయితే పంట పెరుగుదలకి పురుగుల ఆవాసాలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: నెక్స్ట్ సార్, మనం అలాగే అంతర పంటలు వేస్తూ ఉంటారు రైతులు, అలాగే రక్షక పంటలు, ఆకర్షక పంటలు కూడా ఉంటాయి, వీటి ద్వారా ఏంటి మనకు ఈ పురుగుల్ని ఏ విధంగా కట్టడి చేస్తారు?
0: అంతర పంటలు, రక్షక పంటలు మరియు ఆకర్షక పంటలు, ఈ మూడు కూడా మన భారతీయ విధానంలో చాలా ఎప్పటి నుంచో మనకి మమేకమై ఉన్నాయండి వ్యవసాయంలో. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సాంప్రదాయేతర వ్యవసాయం చేస్తున్నాం మనం ఇప్పుడు, సాంప్రదాయ వ్యవసాయం కాదండి. ఎందుకంటే గబగబా పంటలు ఎక్కువగా పండాలి, తొందరగా పండాలని, తర్వాత ఒకే పంట కాలంలో ఒక సంవత్సరంలో ఒకే పంటను మూడు నాలుగు సార్లు తీయాలనే క్రమంలో ఈ అంతర పంటలకి వాటికి స్థానం లేకుండా పోయింది. అంతర పంటలు వేయటం వల్ల ఏమవుతుందంటే ఒకే భూమి నేలలో మనం రెండు రకాల పంటలను కానీ మూడు రకాల పంటలను కానీ వేసుకుంటాం. వేసుకున్నప్పుడు అందులో ఒకటేమో పురుగులను ఆకర్షించేదిగాను, ఒకటేమో పురుగులను వికర్షించేదిగాను ఉంటుందండి. తర్వాత నేల యొక్క సామర్థ్యము, నేల యొక్క శక్తి కూడా మనం రెండు విధాలుగా వాడుకోవటం వల్ల నేల తాలూకా శక్తి కూడా పోకుండా మనం కాపాడుకోగలుగుతాము. రెండోది ఏంటంటే రక్షక పంటలు అన్నారు. రక్షక పంట అనేది ఏంటంటే ఒక వేరుశనగ లాంటిది కానీ లేదా టమాటో లేకపోతే మిరప ఏదైనా పంట తీసుకోండి, అది మనకు పంట పొలంలో వేసుకుంటాం. పొలం చుట్టూతో కూడా ఒక నాలుగైదు వరుసల్లో చుట్టూతా జొన్న, సజ్జ లేక మొక్కజొన్న ఇలాంటి పంటలు కనుక మనం చుట్టూతా దట్టంగా వేసుకున్నట్టయితే ఇవి ఒక కంచెలాగా, ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కంట్రీని ఎలా కాపాడుతూ ఉంటుందో ఆ రకంగా ఇవి. ఇప్పుడు తులసి ఆకును మనం ఒకసారి పట్టుకొని మన ముక్కు దగ్గర చేయి పెట్టుకుంటే తులసి వాసన తెలుస్తుంది సార్, జామ ఆకును పట్టుకుంటే జామ. ఎందుకంటే ఇవి చెప్తున్నాను, ప్రతి పంట నుంచి కూడా కొన్ని రకాల వాసనలు విడుదలవుతుంటాయి. అన్నీ మనకు తెలియని వాసనలా, పురుగులకు తెలుస్తుంది. ఆ వాసనలు ఏం చేస్తాయంటే కొన్ని వాసనలు పురుగుల్ని ఆకర్షిస్తే, కొన్ని వాసనలు పురుగుల్ని వికర్షిస్తాయి. ఈ బోర్డర్లో మనం వేసుకునే పంటల నుంచి వచ్చే వాసనలు వాటి తాలూకా పొడుగ్గా పెరిగే గుణం వల్ల కొన్ని పురుగులు ఈ ఒరిజినల్గా మనం లోపల ఉన్నటువంటి వేరుశనగ పంట అనుకోండి, ఆ వేరుశనగ పంటను గుర్తించలేవు, మన పొలానికి కాకుండా పక్క పొలానికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆకర్షక పంటలు అన్నారు, కొన్ని పంటలు అంటే పురుగులకు బాగా ఇష్టం. ఇప్పుడు మనం ఆ పంట మొక్కల్ని మళ్ళీ నేను టమాటో చెప్తున్నాను, టమాటోలో కానీ మిరపలో కానీ లేకపోతే వేరుశనగలో కానీ మనం అక్కడక్కడ ఒక 20 నుంచి 25 ఆముదం మొక్కలు కనుక వేసుకుంటే, ఆముదం అంటే పొగాకు లద్దె పురుగు అనే పురుగుకి చాలా ప్రీతి. అందుకని వేరుశనగని ఈ పంటలను వదిలేసి దాని గుడ్లను తీసుకెళ్లి ఆముదం మొక్క మీద పెడుతుంది. అంటే పొలమంతా కూడా చూడకుండా ఆ 20-25 మొక్కలు వేసినటువంటి ఆముదం మొక్కలను చూసి కూడా మన పంటలో పురుగు వచ్చిందా లేదా అన్నది కూడా, ఆశించిందా లేదా అన్నది కూడా మనం గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మొక్కల మీదే మనం యాజమాన్య చర్యలు చేపట్టి కూడా మనం పురుగుని తొలి దశల్లోనే యాజమాన్యం చేసుకునే అవకాశం కూడా ఉండి, మొత్తం పొలం అంతా ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సిన దానికిను ఒక 20 మొక్కలు పిచికారీ చేసేదానికి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆకర్షక పంటలు ఆ రకంగా ఉపయోగపడతాయి.
1: అయితే ఈ రక్షక పంటల్లో ఉదాహరణలు ఏమైనా ఉన్నాయి సార్? ఏవే మనకు రక్షక పంటలకు ఉపయోగపడతాయి?
0: మనకి వేరుశనగ పంటలు

0: తామర పురుగులు రాకుండా ఆపడానికి. ఈ తామర పురుగులు అనేవి రసం పీల్చడమే కాకుండా బడ్ నెక్రోసిస్, స్టెమ్ నెక్రోసిస్ అంటే కాండం కుళ్ళు తెగులు అనే ఒక తెగుల్ని ఈ వేరుశనగలో వ్యాపింపజేస్తాయి. ఆ తామర పురుగులు రాకుండా మనం ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిరప, పత్తి వంటి పంటల్లో పచ్చదోమ, తామర పురుగులు, పేనుబంక వంటి రసం పీల్చే పురుగులు రాకుండా ఆపుకోవచ్చు. అదేవిధంగా అపరాలలో ఈ చుట్టూతో కనుక మనం ఈ రక్షక పంట వేసుకున్నట్టయితే శనగ పచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగులు కనుక పంటను ఆశించకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: అయితే తర్వాత మనం పంట మార్పిడి పద్ధతి, అలాగే సరైన సమయంలో పంట వేసుకోవడం, ఈ పద్ధతుల ద్వారా మనం పురుగుల్ని ఎలా యాజమాన్యం చేసుకుంటాం?
0: ఇందాక నేను చెప్పాను, ప్రతి పంటని ఒకసారి వేసిన పంటని మళ్ళీ అదే నెలలో రెండోసారి వేయకుండా ఇంకొక పంటను వేసుకోగలి. అయితే అన్ని దగ్గరలో సాధ్యపడుతుందా అంటే సాధ్యపడకపోవచ్చు. ఇప్పుడు డెల్టా నేలలు ఉంటాయి, అక్కడ వరి తర్వాత వరినే వేయాలి, ఇంకోటి వేయడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితులను కనుక పక్కన పెడితే ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఖచ్చితంగా గింజ పంటలు వేసుకున్న తర్వాత అపరాల పంటలు కానీ లేకపోతే పత్తి, మిరప అలాంటి పంటలు కానీ వేసుకోవటం, మళ్ళీ మరొకసారి అలా మార్చుకుంటూ వేస్తున్నట్టయితే నేలలో ఉన్నటువంటి పోషకాలని సమర్థంగా వాడుకోవడం అవుతుంది. తర్వాత ఒక పంటని వరి పంట వేసామనుకోండి, వరి పంట నాశించే పురుగులు మళ్ళీ మనం తర్వాత వేసే అపరాల పంట నాశించే అవకాశం లేదు. అపరాల పంట నాశించే పురుగులు వేరే ఉంటాయి, వరి నాశించే వేరే ఉంటాయి. అదే మీరు వరి వేసి మళ్ళీ రబీలో కూడా వరేసి సమ్మర్లో కూడా మళ్ళీ మీరు వరేసినట్టయితే ఆ పురుగులకి సంవత్సరం పొడుగున ఆహారం దొరుకుతుంది, ఆవాసం దొరుకుతుంది, దానివల్ల పురుగుల సంఖ్య బాగా పెరుగుతుంది. మనము అదే పంట మీద ఒకే రకమైన మందులు పిచికారీ చేయడం వల్ల పురుగులకు పురుగు మందులు తట్టుకునే శక్తి కూడా తొందరగా పెరిగిపోతుంది. అందుకని పంట మార్పిడి చేసుకోవటం. రెండవది ఏం అడిగారంటే మీరు అదును చూసుకొని సరైన సమయంలో
1: పంట వేసుకో.
0: వ్యవసాయంలో అదును పదును అనేది ఒక ఒక నానుడింది. అదును అంటే కరెక్ట్ టైంలో మనం విత్తనం విత్తుకోవటం, పదును అంటే నేల స్వభావం, నేల బాగా గుళ్ళబారినట్టుగా చేసుకోవటం, నేలలో తేమ, పదును అంటే తేమ, ఆ తేమ కరెక్ట్గా తేమ ఉండటం. సో అదును పదును చూసుకొని మనం గనక కొన్ని పురుగులు ఎలా ఉంటాయంటే ఒక జొన్న మొక్క తీసుకోండి, జొన్న మొక్కలో మొదటి 3 నుంచి 4 వారాల లోపల మాత్రమే జొన్న ఈగ ఆశిస్తుందండి. జొన్న ఈగ ఆశిస్తే మొక్క పెరుగుదల మొత్తం అంటే మొదట 25 రోజుల్లోనే మొక్క చనిపోతుంది. జూన్ నెలలో కనుక మనం తొందరగా వెతుకున్నట్టయితే ఆ పురుగు ఆశించేది జూలైలో. సో మనం జూన్లో వేసినట్టయితే ఆ కాండం కొద్దిగా ఈ పెన్సిల్ అంత లావ్ అయింది అనుకోండి, ఆ పురుగు మరి దాని లోపల చొచ్చుకొని పోలేదు. అలా పంట యొక్క సున్నిత దశ, పురుగు యొక్క దశను కనుక మనం కొద్దిగా మార్పు చేసినట్టయితే పురుగు వచ్చేసరికి పంట దాన్ని క్రాస్ చేసి ముందుకెళ్ళిపోతుంది, దానివల్ల మనకు పురుగులు ఆశించడం తగ్గుతుంది. అదును పదును అనేది ఆ రకంగా మనకు ఉపయోగపడుతుంది.
1: అంటే చూడడానికి విషయం చాలా చిన్న మైన్యూట్గా ఉన్నప్పటికీ ఇది చాలా ప్రభావం చూపిస్తుంది.
0: ఇక్కడ రైతులకి ఆ పంట గురించి, అదేవిధంగా పురుగుల యొక్క వివిధ దశల గురించి, ఏ దశలో మన పంటను ఆశిస్తున్నది అన్నది కూడా తెలియాల్సిన అవసరం చాలా ఉంది సార్.
1: ఈ పురుగుల ఎదుగుదలకి మనం అవరోధాలు కల్పించడం ద్వారా, అంటే అందులో కందకాలు తవ్వడం, కాండంపై గ్రీజు పోయడం, ఇలాంటి పద్ధతుల గురించి ఒకసారి చెప్పండి సార్.
0: ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం వివిధ రకాల పురుగులు వివిధ రకాల దశల్లో పెరుగుతూ ఉంటాయి. కొన్నేమోనూ రెక్కల పురుగు దశలో పంటను నాశనం చేస్తుంటే ఎక్కువ శాతం పురుగులు వాటి తాలూకా లార్వా దశ అంటాం, అదే గొంగళి పురుగు దశ అంటారు, లద్దె పురుగు దశ అంటాం. లద్దె పురుగు దశలో మన పంటలు నాశించి నష్టాన్ని కలిగజేస్తుంటాయి. కొన్ని కాండంలోకి తొలుచుకొని పోయి కాండం లోపల తింటాయి దాక్కుని, కొన్నేమో ఆకును చుట్టు చుట్టి ఆకు లోపల ఉండి ఆకులను గీకి తింటాయి. ఈ రసం పీల్చే పురుగులు అనేవి ఆకులు కింది భాగంలో అంటే ఎండ పడని ప్రాంతాల్లో, సూర్యుడు రాని ప్రాంతాల్లో ఉండి అక్కడ గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వివిధ ప్రాంతాల్లో ఆశించి మనకు నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ఈ పురుగులు మన పంట మీదకి రాకుండా మనం కొన్ని అవరోధాలను ఏర్పరచుకుంటాం. మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టులో మనకి తెల్లగా ఉంటుంది పిండినల్లి. ఈ పిండినల్లి పురుగు బాగా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మామిడి కానీ, జామ కానీ, మన బొప్పాయి పంట, ఇలా చాలా పంటల్లో ఈ పిండినల్లి అనేది చాలా ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. ఒకసారి కాయ మీద కనుక పిండినల్లి వచ్చిందంటే ఆ కాయలకు మార్కెట్లో విలువ ఉండదు, ఎవరు కొనడానికి కూడా ఇష్టపడరు. మొదటి దశ పురుగులు అవి కాళ్ళతో ఉంటాయి, అవి కాండం మీద నుంచి పాక్కుంటా ఆ మొక్క యొక్క చివరి భాగాలకు చేరుతాయండి. అక్కడ మనం చెప్పారు గ్రీజ్ అని, గ్రీజ్ కానీ లేకపోతే మనం చూడండి రోడ్ల పక్కన మనం వెళుతున్నప్పుడు మొక్కల తాలూకా కాండాలకి మొత్తం తారు కానీ కలర్ కానీ పూస్తారు. అవి ఎందుకు పూస్తారంటే ఈ పురుగులు ఇవన్నీ కూడా పాకుకుంటా చెట్టుపైకి వెళ్ళి చెట్టును నాశనం చేయకుండా ఉండటానికి. మీరు రోడ్ల పైన నడుస్తున్నప్పుడు చూస్తున్నట్టయితే పురుగులు మందలు మందలుగా వందల వందలు ఒక పొలం నుంచి ఇంకో పొలానికి పాకుతూ ఉంటాయి. కాలువగట్ల మీద, పొలాల మధ్యలో ఉన్న రోడ్ల మీద నుంచి ఒక పొలం నుంచి ఇంకో పొలం పాకడం మనం చూస్తాం. అందుకనే వాటిని ఆర్మీ వామ్స్ అంటారు. ఎలా అయితే ఆర్మీ జవాన్లు వందల మంది వచ్చి కవాతు చేస్తుంటారో, ఈ పురుగులు కూడా అలానే సాగులో, అంటే ఒక పొలం నుంచి ఇంకో పొలంకి వెళ్తూ ఉంటాయి. ఎర్రగొంగల పురుగు, బిహారీ గొంగల పురుగు, అలాగే కొన్ని ఆర్మీ వామ్స్, కట్ వామ్స్ అని అంటామండి, కత్తెర పురుగులు, ఇవన్నీ కూడా ఒక పొలాన్ని నాశనం చేసి పక్క పొలానికి పాకుతూ ఉంటాయి. అలా పక్క పొలానికి రాకుండా, మనం మన పొలంలోకి పురుగులు రాకుండా ఉండాలంటే పొలం చుట్టూ చిన్న కందకం తవ్వుకోవటం, వీలుంటే ఆ కందకంలో ఏదైనా తేలికపాటి మందు, పొడి మందులు ఉంటాయి, ఆ పొడి మందులు లాంటి చల్లుకున్నట్టే ఆ పురుగు వస్తా వస్తా ఆ కందకంలో పడి ఆ పురుగు మందుకు తాకి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మన పంటని మనం ఆ రకంగా
1: సుమారు ఎంత లోతు ఉంటే,
0: ఒక అడుగు లోతు, ఒక అడుగు వెడల్పు, ఒక రెండు నాగలు చాలండి. ఒక నాగలు చాలంటే 15 సెంటీమీటర్లు సార్, అందుకే రెండు నాగలు చాలా లోతు ఒక కందకంలా గనక చుట్టూతో తవ్వుకున్నట్టయితే ఈ పక్క పొలం నుంచి వచ్చే పురుగులు అందులో పడిపోయి మన పొలంలో.
1: తర్వాత సార్, దీప పెరలు పెట్టడం కానీ, మంటలు మండించడం, అలాగే లింగాకర్షక ఎరలు ఏర్పాటు చేయడం, ఇవి ఎలా మనం పురుగులను అరికడతాయి?
0: దీపపు ఎరలు, మంటలు అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి సార్. కొన్ని రకాల పురుగులు రాత్రిపూట లైట్ల వైపు ఆకర్షించబడతాయి, అంటే అవి ఫోటో పాజిటివ్, లైట్ని ఆకర్షించే పురుగులు ఉంటాయి, కాంతి వైపుకి ప్రయాణిస్తాయి. అందుకని ఏం చేయాలంటే, ముఖ్యంగా పురుగులు భూమిలోంచి కోశస్థ దశల నుంచి బయటకు రావటం కానీ, తర్వాత పురుగులు ప్రత్యుత్పత్తి, గుడ్లు పెట్టే విధానం, ఇవన్నీ కూడా రాత్రిపూట ఎక్కువగా చేస్తాయి. నాక్టూయిడే అనే ఒక ఫ్యామిలీ ఉందండి, అంటే నాక్టూయిడే అంటే నాక్టర్నల్, రాత్రిపూట తిరిగే పురుగులు అవి. పగటిపూట బయటకు కనపడవు, పొలంలో చెత్త కింద, నెర్రెల్లోనూ, ఆకుల కింద దాక్కుంటాయి. ఈ పురుగులు రాత్రిపూట యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనం రాత్రిపూట సామూహికంగా, రైతులు వర్షాలు పడతాయి, వర్షాలు పడిన తర్వాత భూమిలో ఉన్న పురుగుకి తెలుస్తుంది వర్షం పడింది, రేపటి నుంచి రైతులు పంటలు వేస్తారు, లేదా మనకు తినడానికి గడ్డి మొలుస్తుంది తినొచ్చు అని చెప్పి లోపల ఉన్న పురుగు బయటకు వస్తుంది. ఆ టైంలో కనుక మనం మంటలు వేసుకున్నట్టయితే ఈ రెక్కల పురుగులు ఆ మంటలకు ఆకర్షింపబడవచ్చు, అందులో పడిపోతాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో, వేరుశెనగ వేసే ప్రాంతాల్లో ఎర్రగొంగల పురుగు ఎక్కువగా ఇబ్బంది ఉన్న దగ్గర ఈ విధానాన్ని మనం చెప్తూ ఉంటాం. అలాగే అన్ని రకాల పురుగులు, బత్తాయి తోటల్లో మన కాయ మీద తినే పురుగు ఒకటి ఉంటుందండి, దానికి కూడా ఒక 5-6 చెట్ల మధ్యలో చెట్టు పైన ఒక పెద్ద బల్బు పెడతారండి, కరెంటు బల్బు పెడతారు, కిందనేమో పళ్ళాల్లో మందునీళ్ళు వేస్తారు. ఆ పురుగు అక్కడ తిరిగి తిరిగి ఈ మందునీళ్ళలో కింద పడిపోయిన పండు తాలూకు రసం కూడా వేస్తాము, లేదా మొలాసిస్ వేస్తాము, లేదా బెల్లం వేస్తామండి. ఆ తీపి వాసనకి ఆ నీరు తాగడానికి కిందకు వస్తుంది, అందులోనే మనం మందు మలా తేయాలంటే మందు కూడా కలిపి ఉంటాం. సో ఈ నీరు తాగుతుంది, చనిపోతుందండి. ఇలా ఈ దీపపెరలు, మంటలు, లింగాకర్షణ ఎరలు అన్నారు. లింగాకర్షణ ఎరలు అంటే ఏంటంటే, ఆడ మగ పురుగుల సంపర్కానికి ముందర ఆడపురుగు తన ఉనికిని తెలియజేయడానికి, తన రెడీనెస్ని తెలపడానికి, మగ పురుగులు తెలపడానికి ఒక రకమైన వాసనని గాలిలోకి వదులుతుందండి. మనకు తెలియదు, పురుగులకు తెలుస్తుంది. ఆ టైంలో ఎక్కడెక్కడున్న మగ పురుగులు కూడా ఆ వాసనని గుర్తించి ఆడపురుగు దగ్గరికి వస్తాయండి సంపర్కం చేయడానికి. ఈ టెక్నాలజీని, ఈ విధానాన్ని మనం కృత్రిమంగా తయారు చేసి, అవే ఫెరమోన్స్ అంటామండి, లింగాకర్షణ బుట్టలు తయారు చేసి అందులో పెట్టడం వల్ల మగ పురుగులు వచ్చి అందులో పడిపోతాయి. దీనివల్ల చాలామంది ఏమనుకుంటారేమంటే, రైతులు నేను లింగాకర్షణ బుట్టలు పెట్టాను, పురుగులు పడిపోయినాయి, చనిపోతున్నాయి, ఇంకా లేదనుకుంటారు. అది కాదు సార్, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, అది పురుగు యొక్క ఉనికిని మాత్రమే తెలియజేస్తుంది. ప్రకృతిలో ఆడపురుగులు, మగ పురుగులు రెండూ ఉంటాయి. మనం అక్కడ పెట్టింది ఆడపురుగు వాసన, అంటే మగ పురుగులు మాత్రమే వచ్చాయి. పక్క పొలంలో ఎక్కడో ఉన్నటువంటి ఒక్క ఆడపురుగు, అంటే సంపర్కం జరిగిన ఒక్క ఆడపురుగు వచ్చినా మీకు 500 గుడ్లు పెడుతుంది. శనగపచ్చ పురుగు ఉందనుకోండి, 350 నుంచి 500 గుడ్లు పెడుతుంది, మన పంట నాశనం అయిపోవడానికి సరిపోతుంది అది. అందుకని ఏంటంటే, ఈ లింగాకృష్ణ పుట్టలో పడిన పురుగుల తాలూకా సంఖ్యను బట్టి తర్వాత కార్యాచరణ మనం నిర్ణయించుకోవడానికి, అదొక మెజర్ మాత్రమే,
1: మన పంటలో
0: యాజమాన్య చర్య కాదు, పంటలపైన నిఘా వేసుకోవడానికి పనికొస్తుంది.
1: డాక్టర్ దయాకర్ గారు, మీకు ధన్యవాదాలు సార్. ఈరోజు మనం రైతుల కోసం వివిధ పంటల్లో పురుగుల నివారణకి పాటించవలసిన ముందు జాగ్రత్త చర్యలు ఏమున్నాయో అవన్నీ మాట్లాడుకొని వివరంగా తెలియజేశారు. చూడడానికి చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ కూడా పంటల్లో చాలా మార్పు తీసుకొచ్చి రైతు సోదరులకి అధిక దిగుబడులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ పైగా ప్రివెంటివ్, ముందుగానే తీసుకునే చర్యలు కాబట్టి సమయం కూడా కలిసి వస్తుంది, వాళ్ళకి దిగుబడులు వస్తాయి. రైతు సోదరులు ఈ విషయాలు గమనించుకొని ఈ ప్రాక్టీసెస్ని అమల్లో పెట్టి మంచి లాభాలు ఆశిస్తారని కోరుకుందాం. మీకు మరొకసారి ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: వివిధ పంటల్లో పురుగుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ దయాకర్ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం.

0: రాదు.
1: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అవిసె గింజలతో మేలైన ఆరోగ్య ప్రయోజనాల గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఇంకా గృహ విజ్ఞాన నిపుణులు రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అవిసె గింజలను ఉపయోగించడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు అందుతాయి. దీంతోపాటు ఈ గింజల్లో ఉన్న ఔషధ గుణాలు మన శరీరం వివిధ వ్యాధుల బారిన పడకుండా మరికొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గేలా చేస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో 25 నుండి 30 గ్రాములు తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందని కూడా పరిశోధనలో తెలియజేయడం జరిగింది. అవిసె గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే స్థూల పోషకాలైనటువంటి ప్రోటీను, కొవ్వు, పీచు వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇవే కాకుండా సూక్ష్మ పోషకాలు కూడా వీటిలో ఎక్కువగానే లభిస్తాయి. 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో శక్తి 37 క్యాలరీలు, ప్రోటీన్ 1.3 గ్రాములు, పిండి పదార్థాలు 2 గ్రాములు, పీచు 1.9 గ్రాములు, కొవ్వు 3 గ్రాములు అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 0.5 గ్రాములు, సాచురేటెడ్ ఫ్యాట్స్ 0.3 గ్రాములు ఉంటాయి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 2 గ్రాములు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు 1597 మిల్లీగ్రాములు, విటమిన్ B1 రోజు తీసుకోవాల్సిన విలువలు 8%, విటమిన్ B6 2%, ఫోలేట్ 2%, కాల్షియం 2%, ఐరన్ 2%, పొటాషియం 2%, మెగ్నీషియం 7%, ఫాస్ఫరస్ 4%. ఇందులోనే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో పాటు లిగ్నిన్లు, ఫైబర్ వంటివి మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి. ఇంకా ఈ అవిసె గింజలు తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలను కనుక మనం చూసుకున్నట్లయితే, అవిసె గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి రక్షక భటుల్లా కాపలా కాస్తాయి. ఇవి మనకు ప్రొస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లు రాకుండా మనల్ని కాపాడుతుంటాయి. అవిసె గింజలు రక్తపోటు, ముప్పును తగ్గిస్తాయి. రక్తనాళాలు పెళ్సుగా మారడాన్ని ఆపడమే కాకుండా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం లేదా రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణను ఆపడం వంటివి జరగకుండా ఆపుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తాయి. వీటిని రోజు తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ శాతం చాలా తగ్గే వీలుంటుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు, కొవ్వు వంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయి. అందుకే వీటిని కొద్దిగా తినగానే ఎక్కువ సమయం పాటు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. దానివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం కాబట్టి బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్

కాలం వరకు అలు పెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: ఈనాటి పంట సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి.
2: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
3: సో చాలామంది చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్తి బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ముళ్ళు లేకుండా అన్నీ చేసి తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల్లోంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతూ ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యాఘర్ ముఫ్తి బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతా ఉన్నారు.
2: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
3: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతలో వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తూ ఉంది.
2: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
3: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి. దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
2: ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్తి బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
3: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ని బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని, ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటి వెనుక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతా ఉన్నారు.
2: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
3: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమంగా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌజ్, ఒక హౌజ్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తూ ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
2: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
3: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కి ఫ్రీ ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు, మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్ష ఇచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకొని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళిచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆత్మగౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
2: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తి బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
3: అందరూ అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశం కెళ్ళిచ్చి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా, ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మోల్డ్ అవ్వడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
2: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
3: జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకొస్తా ఉన్నాం.
2: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
3: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని, ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరినీ ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
2: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
3: అంటే ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్య శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడడానికి నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
2: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
3: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ను, రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
3: నమస్కారం.
1: ఇంతవరకు మీరు పిఎం సూర్యఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు విజ్ఞానము మరియు పర్యావరణ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతి స్ఫూర్తితో పర్యావరణాన్ని కాపాడుదాం, భవిష్యత్తును రక్షించుకుందాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం వింటారు.
1: శ్రోతలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 1972లో ప్రకటించారు. దీనికి నాంది ఐక్యరాజ్య సమితి 1972 జూన్ 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఒక చారిత్రాత్మకమైన పర్యావరణ సదస్సు స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగింది. మానవ పర్యావరణ పరస్పర చర్యలపై పెరుగుతున్న అవగాహనకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అధికారికంగా జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించారు. ఇదే సదస్సులో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, అనగా మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని పిలువబడే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను కెన్యాలోని నైరోబిలో స్థాపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం స్టాక్హోమ్లో జరిగిన ఈ సదస్సు 5 నుండి 16 వరకు 1972లో జరిగిన సదస్సు హ్యాబిటేట్ కాన్ఫరెన్స్ అని పిలువబడుతుంది. ఇది చాలా చారిత్రాత్మకమైనది. ఎందువల్లంటే 20 సంవత్సరాల తర్వాత 1992లో వాతావరణ మార్పుపై జరిగే అనేక కార్యక్రమాలని బ్రెజిల్లోని రియో డి జానిరో నగరంలో ఎర్త్ సమ్మిట్ అనే ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, జీవ వైవిధ్య సదస్సు దట్ ఈస్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, ఐక్యరాజ్య సమితి ఎడారీకరణ నిరోధక సదస్సు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబ్యాట్ డిజర్టిఫికేషన్ అన్న 3 అంశాలను చర్చించారు. ఆ విధంగా 1972 నుంచి 1992 వరకు 2 దశాబ్దాల్లో జరిగిన వాతావరణ మార్పుల్ని క్షుణ్ణంగా పరిశీలించి అనేక ప్రతిపాదనలు, అనేకమైనటువంటి ఒడంబడికలు జరిగినవి. ముఖ్యంగా వాతావరణంపై ప్యారిస్ ఒప్పందం 2015, మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని పిలువబడే పొల్యూటెంట్స్ వాతావరణానికి చాలా హాని కలుగజేస్తున్నది. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ముఖ్యంగా హైడ్రాటమిక్ గ్యాసెస్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, సల్ఫర్ డయాక్సైడ్ మొదలైనవి. ప్రపంచ దేశాలు ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ నియంత్రణకు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల వాతావరణ మార్పులకు కారణం. అందువలన 2026వ సంవత్సరంలో క్లైమేట్ చేంజ్, క్లైమేట్ యాక్షన్ అన్నది ముఖ్య అంశం. ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవంలో థీమ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యునెప్ ఒక థీమ్ని సజెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 సంవత్సరంలో ప్లాస్టిక్ పొల్యూషన్ మీద కృషి చేయాలని నిర్దేశించారు. అలా ప్రతి సంవత్సరం

ఈ ఒప్పందాలకు ఒక నోడల్ మంత్రిత్వ శాఖ. మన దేశానికి అనేక ప్రధానమైన ఒడంబడికలకు భారతదేశం కట్టుబడి ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులపై UNFCCC జీవ వైవిధ్య సమావేశం CBD, ఓజోన్ పొర రక్షణ కోసం వియన్నా సదస్సు ప్రతిపాదనలు, ఓజోన్ పొర క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్, ఎడారీకరణను ఎదుర్కోవటానికి యుఎన్ కన్వెన్షన్ అనగా UNCCD కోయోటో ప్రోటోకాల్, ప్రమాదకరమైనటువంటి ట్రాన్స్ బౌండరీ పొల్యూటెంట్ కదలిక నియంత్రణ వాటిని నియంత్రించటం, నిరంతర సేంద్రియ కాలుష్యాలపై స్టాక్హోమ్ కన్వెన్షన్ ప్రతిపాదనలను, అంతర్జాతీయ వాణిజ్యంలో కొన్ని ప్రమాదకర రసాయనాలు పురుగుల మందులు మొదలైన వాటిపై నియంత్రణ, అంతర్జాతీయ కెమికల్ నిర్వహణకు వ్యూహాత్మక విధానాలు, రామ్సార్ కన్వెన్షన్ ముఖ్యంగా చెరువులు వాటర్ బాడీస్ పాండ్స్ వీటిని రక్షించటం కోసం అనేకమైనటువంటి ఒడంబడికలను మన భారత ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. క్లైమేట్ యాక్షన్కి ఒక ముఖ్యమైన ప్రతిపాదన 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు అనగా COP24లో బహుమతి గెలుచుకున్న పీపుల్స్ సీట్ అన్న కార్యక్రమంలో సర్ డేవిడ్ అటెన్బరో ఒక పిలుపుని ప్రతిపాదించారు. అది యాక్ట్ నౌ ఫర్ క్లైమేట్ చేంజ్. ఈ యాక్ట్ నౌ కార్యక్రమంలో 10 ముఖ్యమైన సలహాలు సర్ రిచర్డ్ అటెన్బరో ప్రతిపాదించారు. అది ఏమనగా, యూజ్ లెస్ వాటర్, 5 మినిట్స్ షవర్. మనం చూస్తుంటాం చాలామంది టబ్ బాత్ చేస్తుంటారు. ఆయన ప్రతిపాదన నంబర్ 1, యూజ్ మినిమం వాటర్ ఫర్ బాత్. 2, డ్రైవ్ లెస్. వాహనాలు చిన్న చిన్న పనులకు దగ్గర ప్రాంతాలకు వినియోగించకుండా సైకిల్ వాడమని. 3, ప్లాంట్ బేస్డ్ మీల్స్ వాడుకలోకి తీసుకురావాలి. 4, రీసైక్లింగ్ ది వేస్ట్. 5, అన్ప్లగ్, డోంట్ యూజ్ ఎలక్ట్రిసిటీ. మనం గమనిస్తుంటాం అనేక సార్లు పగలపూట విద్యుత్ దీపాలు వెలుగుతుంటాయి. అన్ప్లగ్, బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్, 6వ సూత్రం. ప్లాస్టిక్ సింథటిక్ మెటీరియల్స్ మీద డిపెండ్ అవ్వకుండా యూజ్ యువర్ ఓన్ బ్యాగ్, క్లాత్ బ్యాగ్. దానివల్ల ఈ సింథటిక్ మెటీరియల్ ప్లాస్టిక్ నివారణను సులభంగా నియంత్రించవచ్చు. 7, లైట్స్ ఆఫ్. అనవసరమైన విద్యుత్ పరికరాలని స్విచ్ ఆఫ్ చేసి ఉంచమని. 8, లోకల్ ప్రొడ్యూస్ని మనం వాడుకలోకి తీసుకుని రావాలి. బయట దేశాల నుంచి, బయట ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి మనం వాడుకునే కంటే లోకల్గా ప్రొడ్యూస్ అయ్యే మెటీరియల్స్ని మనం ఎక్కువగా వాడుతుండాలి. రీఫిల్ అండ్ రీయూజ్, అంటే రీసైక్లింగ్ పద్ధతిని ఫాలో అవ్వాలి. 10వది, జీరో వేస్ట్ అన్నది. ఈ 10 సూత్రాలని ఫాలో అవ్వాలని పీపుల్స్ సీట్ కార్యక్రమంలో సర్ డేవిడ్ అటెన్బరో పిలుపునిచ్చారు. ఇది క్లైమేట్ చేంజ్ కంబాటింగ్ కొరకు చాలా ఉపయోగంగా ఉంటుంది. కంబాటింగ్ క్లైమేట్ చేంజ్ ఆర్ క్లైమేట్ యాక్షన్ అని పిలువబడే ఈ ముఖ్య అంశం సుస్థిరాభివృద్ధిలో గోల్ నంబర్ 13, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 13. ఈ గోల్ని అచీవ్ చేయటానికి ముఖ్యంగా 1992 నుంచి ప్రతిపాదించిన UNFCCC, CBD, UNCCD అనగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, కోయోటో ప్రోటోకాల్,

0: ఫర్ గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్, 2007లో జరిగిన బాలి యాక్షన్ ప్లాన్ ఆన్ రిడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రడేషన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, కాప్ ప్రోగ్రామ్స్, ప్రతి సంవత్సరం మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అనే వివిధ అంశాల మీద అనేక దేశాల్లో జరగబడుతున్నటువంటి ఈ ముఖ్యమైన కాప్ కాన్ఫరెన్స్ అడంబడికలు, ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో ప్రతిపాదించిన ప్యారిస్ అగ్రిమెంట్, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఆఫ్టర్ రాటిఫికేషన్ బై ది పార్టీస్, ఇది నవంబర్ 4, 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి దేశం ఈ ఒడంబడికలకు కట్టుబడి ఉండాలి. 2024-29 కాప్ సదస్సు అజర్బైజాన్లోని బాకు నగరంలో జరిగింది. అక్కడ గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ పైలట్ ప్లాంట్స్ అనే డిమాన్స్ట్రేషన్ చేయబడింది. భారతదేశం కూడా హైడ్రోజన్ ఎనర్జీని ఇండియన్ రైల్వేస్లో వాడుకోవటానికి చాలా కృషి చేసింది. 2024-25 సంవత్సరాల్లో భారత రైల్వే సంస్థ హైడ్రోజన్ ఎనర్జీతో నడపబడే రైళ్లని హర్యానా స్టేట్లోని జింద్ నుంచి సోనేపట్ 90 కిలోమీటర్ల దూరం ట్రయల్ రన్ నడిపారు. దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని నియంత్రించవచ్చు. ఇది నాంది రానున్న రోజుల్లో చాలా ముఖ్యమైన ప్రతిపాదనలు అమలులోకి వస్తాయని ఆశిద్దాం.
1: మీరు ఇంతవరకు విజ్ఞానము మరియు పర్యావరణ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతి స్ఫూర్తితో పర్యావరణాన్ని కాపాడుదాం, భవిష్యత్తును రక్షించుకుందాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
3: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
2: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పాడిన పాటను వింటున్నారు చంటబ్బాయి.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు చిన్నోడు పెద్దోడు చిత్రానికి. ఈ పాటకు రచన వెన్నెల కంటి, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: మీరు విన్న పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:30. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, రహదారి, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు అభివృద్ధిని వేగవంతం చేస్తాయని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. పర్యావరణ దినోత్సవం రోజున దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం క్రమంగా హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోంది అన్న ప్రధానమంత్రి, ఈ పరివర్తనకు భారతదేశం చురుకుగా దోహదపడుతోందని పేర్కొంటూ,
2: ఆజ్ భారత్ కి రిన్యూయబుల్ కెపాసిటీ 250 గిగావాట్ హై. హమారే దేశ్ మే కభీ మెగావాట్ సే ఆగే సోచా హీ నహీ జాతా. ఆజ్ గిగావాట్ కి చర్చా హో రహీ ఔర్ ఇస్మే 50 గిగావాట్ కా యోగదాన్ అకేలే గుజరాత్ కా హై. యానీ దేశ్ కి గ్రీన్ ఎనర్జీ కా 5వా హిస్సా అకేలా గుజరాత్ ప్రొడ్యూస్ కర్తా హై.
1: సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్ట్ వద్ద జరిగిన ప్రహరి సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, పశువుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ కరెన్సీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు స్మగ్లింగ్, చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడిస్తూ,
3: ऐसी स्मार्ट सुरक्षा ग्रिड बनाने का काम अब भारत सरकार ने हाथ में लिया है. मैं स्मार्ट बॉर्डर की परिकल्पना जब रखता हूं तब मवेशी तस्करी से लेकर हर प्रकार की तस्करी स्मार्ट बॉर्डर को परिकल्पना में समाहित होती है. ये सभी चीजों से देश को सुरक्षित करना चाहिए और मैं मानता हूं कि हम सब की साझी जिम्मेदारी है.
1: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ సారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 2వ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈరోజు ప్రకటిస్తూ, స్వల్పకాలిక రెపో రేట్ను 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది. కాగా రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయం వృద్ధిని, వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆ దేశ ప్రణాళికలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంతో సహా జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాల్లో నెలకొన్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి సమస్యలను ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఆ దేశం కప్పిపుచ్చలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ జాతీయ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన సీఫుడ్ బ్రాండ్గా భారతదేశాన్ని నిలబెట్టాలని పేర్కొంటూ,
4: Prime Minister Narendra Modi's vision of Viksit Bharat 2047 being actually implemented with the whole of the government approach, breaking down silos or departments with the state, the fisheries ministry, commerce ministry, food processing ministry, aviation ministry, all working as one team with one goal, and that goal is to make our fishermen, our farmers, our exporters reach the world, reach the skies and achieve, make India the envy of the entire world.
1: పర్యావరణ పరిరక్షణ చర్యలలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి నగర వ్యాప్తంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. అలాగే ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారంలో భాగంగా పలు పర్యావరణ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం అనే మూడు ప్రధాన పర్యావరణ సవాళ్లను నేడు మానవాళి ఎదుర్కొంటోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సౌర విద్యుత్ సామర్థ్య పెంపులో ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలవడం, పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేయడం, అంతర్జాతీయ సౌర కూటమిని స్థాపించడం వంటి మైలురాళ్లను సాధించిందని కేంద్ర మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమం పోస్టులో, ప్రకృతితో సామరస్యంగా జీవించాలని మన దేశ నాగరికత విజ్ఞానం బోధిస్తోందని పేర్కొన్నారు. వనరులను వివేకవంతంగా పంచుకోవాలని, సకల జీవులను రక్షించాలని తమిళ సాహిత్య గ్రంథం తిరక్కురళ్ సూచిస్తోందని, సుస్థిరత అన్ని జీవరాశుల పట్ల కరుణ అనేవి ప్రాథమిక విధులని ఇది మనకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ కొత్త ఆర్ఎంసీ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లకు వాతావరణ సూచన సేవలను బలోపేతం చేస్తుందన్నారు. వాతావరణ అంచనా, పర్యవేక్షణ, విపత్తుల సంసిద్ధతను మెరుగుపరిచేలా ఈ కేంద్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం సుర్హాతాల్ను దేశపు 100వ రామ్సర్ సైట్గా ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సహజ పరిసరాలను, ప్రత్యేకించి చిత్తడి నేలలను పరిరక్షించడంలో భారతదేశ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. ఈ చిత్తడి నేల వైవిధ్యభరితమైన పక్షి జాతులతో సమృద్ధిగా ఉంటూ అనేక వలస పక్షులకు, స్థానిక పక్షులకు నెలవుగా నిలుస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా చిత్తడి నేలల పరిరక్షణ, పునరుజ్జీవన ప్రయత్నాలు దేశంలో గణనీయంగా పెరిగాయన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు రానున్న తరాలకు పచ్చని భవిష్యత్తును అందించడంలో ఈ ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జలవనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి

0: పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వకమైన కళాభివందనాలు సమర్పిస్తున్నాను. ఈనాటి సత్కథ బ్రహ్మశ్రీ పరిమి సుబ్రహ్మణ్యం భాగవతులు రచించిన మహాభారతమందలి తలమానికమైన ఘట్టం భీష్మ ప్రతిజ్ఞ అను హరికథ. సమాధాన చిత్తులై ఆశాంతం ఆస్వాదించి నన్ను ఆశీర్వదించ

బ్రహ్మమానసపుత్రుడు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు. వశిష్ఠుని కుమారుడు శక్తి మునీంద్రుడు. శక్తి కుమారుడు పరాశర మహర్షుల వారు. పరాశర మహర్షి ఒకనాడు తపోదీక్షలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అప్రయత్నంగా ఒకనాడు తనంతట తాను తపస్సమాధిలో నుండి లేచి అలా నడుచుకుంటూ అరణ్యంలోకి ప్రవేశించాడు. సారికా కీర మయూర దంపతులు

పరాశర మహర్షి అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ అరణ్యంలో సంచరించేటువంటి భయంకరమైన క్రూర మృగాలు కూడా జాతి వైరాన్ని విడిచిపెట్టి దారికి ఇరుప్రక్కల నిలబడి స్వాగతం సుస్వాగతమని ఆయనకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఫలవంతమైనటువంటి వృక్షరాజములన్నీ అలా చక్కగా పొందికగా వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాయా అన్నట్లుగా ఒదిగి అర్ఘ్యవాద్యాదులు సమర్పిస్తూ ఉన్నాయి. నెమలి దంపతులు దారికి ఇరుప్రక్కలా నిలబడి స్వామికి వినయ విధేయతలతో నమస్కరిస్తూ ఉన్నాయి. ఆహ్లాద వాతావరణంలో పరాశర మహర్షి యమునా నదీ తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ బెస్తలరాజైనటువంటి దాసరాజుతో, నాయన, నేను ఈ నదిని దాటాలి అనుకుంటున్నాను, కాస్త దాటించవయ్యా అన్నారు. సరే అని చెప్పి దాసరాజు తన పుత్రికారత్నమైనటువంటి సత్యవతిని పిలిచి, అమ్మా, మహర్షుల వారిని నదిని దాటించిరమ్మా అని చెప్పి పంపించాడు. చిత్తం తండ్రి అంటూ ఆ సత్యవతి అనగా మత్స్యగంధి ఆమె శరీరం నుండి చేపవాసన రావడం వల్ల ఆమెకు మత్స్యగంధి అనేటువంటి పేరు వచ్చింది. ఆమె పడవ నడుపుతూ ఉంది. పరాశర మహర్షుల వారు ఆ పడవలో కూర్చొని జపమాల తీసుకుని జపం చేస్తూ ఉన్నారు.

పడవ సాఫీగా సాగిపోతోంది. అలా వైకుంఠపురంలో మహతీ వీణాగాన విశారదుడైన నారద మహర్షుల వారు శ్రీమన్నారాయణమూర్తిని చేరి నమస్కరించి, మహప్రభో, భూలోకంలో మీరు తక్షణం అవతరించాలి అన్నాడు నారదా.

జరిగింది అన్నారు స్వామి. స్వామి ఏం చెప్పాలి? వేదాలను విభజించడం కొరకు మీరు భూలోకంలో అవతరించాలి. వేదాల సారాంశం సామాన్య మానవులకు అర్థం కాక అయోమయంలో పడిపోతున్నారు. మీ ఉనికిని కూడా సందేహించేటువంటి ప్రబుద్ధులు పుట్టుకొస్తున్నారు. కాబట్టి వేదాలను విభజించడం కొరకు తమరు తక్షణం అవతరించండి అన్నాడు. సరే నారద, నీవంతగా చెప్పడం నేను కాదనడమా? అభయమిచ్చి సరే అన్నారు స్వామి. ఇక ఇక్కడ మాయం భయమున పడవ నడుపుతోంది మత్స్యగంధి. పరాశర మహర్షుల వారు అప్పటి వరకు జపమాల తీసుకుని జపం చేస్తూ ఉన్న ఆ మహానుభావుడు ఒక్కసారి కన్నెత్తి చూశాడు. 8 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి సత్యవతి చాలా అందంగా కనిపించింది. ఆహా, ఎంత సౌందర్యవతి ఈ బాలికామణి! ఓ బాలికా,

ఓ బాలిక, నీ భవిష్యత్తు అంతా నాకు అర్థమవుతోంది. నీవు సామాన్యురాలవు కాదు, నీవు చక్రవర్తిని వివాహమాడుతావు. నీకు ఇద్దరు మగబిడ్డలు కూడా కలుగుతారు. ఇక ఇలా దగ్గరగారా, నీ చేయి చూచి నీ తలరాత ఏమిటో చేతి గీతల పట్టి చెబుతాను అని చెప్పి దగ్గరగా రమ్మన్నాడు మహర్షి. సరే, అభ్యంతరం దేనికి? ఆయన వయస్సులో పెద్దవాడు. తిన్నగా వెళ్ళి ఆతృతగా చేయి అందించింది. ఆ చెయ్యి అలా తీసుకుని, ఆహా ఎంత మృదువుగా ఉన్నది నీ అరచేయి బాలిక అని ఆ చేతిని తన భుజం మీద వేసుకున్నాడు మహర్షి. స్వామీ

0: స్వామి, ఏమిటిది? మీరు పెద్దవారని, గొప్పవారని, మా అయ్య పడవ ఎక్కించుకుని నదిని దాటించమని మిమ్మల్ని నాకు అప్పగించారే, మీరేమో ఇలా దగ్గరగా పిలుస్తున్నారు? స్వామి, ఇది భావ్యమేనా? దూరంగా ఉండండి స్వామి అంది.
1: ఓ బాలిక,
0: ఈ గతి సంశయం.

గతి సంశయాపగతమేమీ ఇతండన ఏమియు లేని భైరాగి యటంచు నించితివో. సుందరి, ఎందుకు అభ్యంతరం? ఓహో, నేను భైరాగిననా? నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. ఎప్పటికీ నీ సౌందర్యం ఇలాగే ఉండిపోవాలా? చెప్పు, అనుగ్రహిస్తా. బంగారు సౌధాలు కావాలా? ఇచ్చేస్తా. చక్కని వనాలు కావాలా? చెప్పు సుందరి, నీకు అభ్యంతరం దేనికి? అనుగ్రహిస్తాను. నీవు ఏం కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఓహో, ఈ మహర్షి ఏదడిగితే అది ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటున్నారు. ఒకవేళ ఈ మహర్షి చెప్పిన మాట వినకపోతే శాపం ఇచ్చేస్తాడేమో అని భయపడి, స్వామి నన్ను చూశారా, నా శరీరం నుండి నీచు చేపవాసన వస్తోంది, నన్ను చూస్తే మీకు మోహం ఎలా కలుగుతుంది? ఆలోచించండి మహర్షి అంది. ఓహో, అదా నీ సందేహం? సుందరి, అయితే చూసుకో. కృతాయోచన గంధా శుశ్రూపచ వరానన మృగనాభి సుగంధాం త్వాం కృత్వాం కాంతాం మనోహర. నీ దేహం చూసుకో, భయంకరమైనటువంటి దుర్గంధం పోయింది. సుగంధ పరిమళాలు నీ శరీరం నుండి వెదజల్లుతూ కొన్ని యోజనాల దూరం వరకు వెళుతున్నాయి. గమనించావా బాలిక? అన్నాడు. ఒక్కసారిగా తన శరీరం నుండి విపరీతంగా సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటే ఆ సువాసన పసిగట్టినటువంటి ఆ మత్స్యగంధి ముగ్ధురాలైపోయింది. ధన్యురాలను స్వామి, ధన్యురాలను. మరి ఇక నీకు అభ్యంతరం దేనికి? అన్నాడు. స్వామి, చూశారా, ఆవల ఒడ్డున మా అయ్య ఇటే చూస్తున్నాడు. ఓహో, అదా నీ అనుమానం. సరే, పడవ ఆవల ఒడ్డుకు చేరింది. నీ తండ్రికి కనిపించకుండా ఇప్పటికిప్పుడు ఈ ప్రదేశాన్ని నేను చీకటిమయం చేస్తున్నాను బాలిక, నీకోసమే అని ఆ ప్రదేశాన్ని చీకటిమయంగా మార్చాడు తన తపోశక్తి చేత పరాశర మహర్షి. అయినప్పటికీ కూడా అభ్యంతరాన్ని వెలుబుచ్చుతున్నటువంటి మత్స్యగంధిని చూచి, బాలిక, నీవు జాలరి కన్యవని భ్రమిస్తున్నావు, కానీ నీ పుట్టుక, నీ జన్మరహస్యం నాకు తెలుసు. నీవు పూర్వం ఉపరిచర వసువు అనేటువంటి చక్రవర్తి వేటకని వెళుతూ వెళుతూ ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి పరవశించిన వాడై ఇంటి వద్ద ఉన్న తన ఇల్లాలిని జ్ఞప్తికి తెచ్చుకుని అతని హృదయమంతా కూడా మదనతాపంతో రేకెత్తగా రేతస్సు పతనమయ్యింది. ఆ తేజస్సును ఒక దొప్పిలో పట్టి డేగకిచ్చి భార్యకు అందించమని పంపించాడు. అది మార్గమధ్యమున జారి యమునా నదిలో పడిపోయింది. ఆ రేతస్సు ఒక చేప గ్రహించింది, తద్వారా గర్భాన్ని ధరించింది. జాలర్లకు వలలో చిక్కింది ఆ మత్స్యం. దాన్ని దాసరాజుకు అప్పగించారు. విలువైనటువంటి బహుమానంగా స్వీకరించిన దాసరాజు దాని గర్భాన్ని చీల్చి చూడగా ఒక అబ్బాయి, అమ్మాయి మానవ ఆకృతులతో కనిపించారు. ఆ అబ్బాయికి మత్స్యరాజని, ఆ అమ్మాయికి మత్స్యగంధి అని పేర్లు పెట్టడం జరిగింది. చేప నుండి పుట్టడం వల్ల, ఆమె శరీరం నుండి చేపవాసన రావడం వల్ల మత్స్యగంధిగా ఉన్నటువంటి మన సత్యవతి ఎప్పుడైతే మహర్షుల వారి అనుగ్రహాన్ని పొందిందో ఆనాటి నుండి ఆమె శరీరం నుండి సుగంధ పరిమళాలు కొన్ని యోజనాల దూరం వరకు వ్యాప్తి చెందడం వల్ల యోజనగంధి, గంధవతి అనేటువంటి నామాలు ఏర్పడ్డాయి. ఇది నీ జన్మరహస్యం బాలిక. ఇంకేమిటి అభ్యంతరం? అన్నాడు. స్వామి, నా కన్నెరకం చెడుతుంది. అమ్మా నాన్నలకు నేను అప్రతిష్ట తెచ్చినదాన్ని అవుతాను. ఆలోచించండి స్వామి, నీ కన్నెరకం చెడకుండా వరం ఇస్తున్నా, ఇంకేం కావాలి? అన్నాడు.

నా కన్యరికమునకు అందు నిందున లోపముందనటునా.

సరే బాలిక, నీ కన్నెరకం చెడదు. ఈ రహస్యం నీయంతటా నీవుగా ఎవరితో చెబితే తప్ప ఎప్పటికీ ఎవరికీ తెలియదు. ఇంకేం కావాలి? స్వామి, మహాతపశక్తి సంపన్నులు కదా, మీ బోటి బాలకుమారుణ్ణి కనాలని ఉన్నది స్వామి. మీ అంశతో నాకు వెంటనే ఒక బాలుణ్ణి ప్రసాదించండి స్వామి అన్నది అప్రయత్నంగా. అది దైవానుగ్రహం చేత, అక్కడ దైవ సంకల్పం అలా ఉన్నది. తథాస్తు అన్నాడు.

ఆమెకు దగ్గరగా వెళ్ళాడు మహర్షి. తన హస్తాన్ని ఆమె మస్తకం మీద ఉంచాడు. ఆమెకేమీ అర్థం కాల, అనుభూతి చెందింది, తన్మయత్వంలో మునిగిపోయింది. తపోమహిమనం

సద్యోగర్భమున ఒక బాలునికి జన్మనిచ్చింది సత్యవతి. పరాశర మహర్షి ఆ విధంగా సత్యవతిని అనుగ్రహించి అక్కడ నుండి వెడలిపోయినాడు. 5 ఏండ్ల ప్రాయం కలిగినటువంటి బాలుడు ఎదురుగా నిలబడ్డాడు. ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అన్నారు. వేదాలను విభజించడం కొరకు జన్మించినవాడు కాబట్టి ఆ మహాపురుషుని వేదవ్యాసునిగా అభివర్ణించారు. వ్యాసో నారాయణో హరిహి అనేటువంటి వేదవాక్కు ఉండనే ఉన్నది. బాలభాస్కరునిలా శతకోటి సూర్య ప్రభాభాసమాన తేజోమూర్తిలా వెలుగొందుతున్నటువంటి ఆ బాలుణ్ణి చూచి దేవతలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ పుష్పవర్షం కురిపించారు. జననం వందిన తోడనే సకల శాస్త్రశ్రేణి వేదముల్ ఆతని జిహ్వాగ్రముందు నిల్చెన్ సురలు ఉత్సాహంబునన్ ఘన వస్త్రాళిక మండలం అఖిలమాకాశమందుండి అతని కర్పించిరి. ఆకాశంలో నుండి దేవతలు కృష్ణాజనం కమండలాన్ని పంపించారు. అవి తన కోసమే అన్నట్లుగా ధరించాడు వ్యాస భగవానుల వారు.

తల్లి వందనం. నాకు సెలవిప్పించమ్మా. నా జీవితానికి అర్థం పరమార్థం వేరే ఉన్నది. నన్ను ఆనందంగా దీవించి సాగనంపు అన్నాడు నాయన. పుట్టి పుట్టక ముందే మునివేషము నువ్వు నిజనుచుండెనని చింత తలపకమ్మా. నాయనా,

ఆనందంగా నన్ను ఆశీర్వదించి సాగనంపమ్మా. నీ మనస్సులో నన్ను తలవంగని నీ కండ్ల ముందు ఉంటాను. కంటతడి పెట్టకమ్మా నన్నగన్న తల్లి అని మాతృవందనం చేసి వ్యాసుల వారు అక్కడ నుండి వెడలిపోయినారు. బరువెక్కిన గుండెతో ఆ గంధవతి అయినటువంటి సత్యవతి ఇంటికి చేరింది. బ్రహ్మలోకంలో ఒకనాడు బ్రహ్మ విచారం కొనసాగుతోంది. అహం బ్రహ్మాస్మి అంటున్నారు కొందరు, అన్నం పరబ్రహ్మ స్వరూపమని మరికొందరు చెబుతూ ఉన్నారు. ఆ సమయంలో నదీమ తల్లులందరూ కూడా యథారూపాలు పొంది ఆ సభలో ఆశీనులై ఉన్నారు. గంధర్వుడైనటువంటి మహాభీషుడు గంగను ఓరకంట చూస్తున్నాడు. గంగ కూడా మహాభీషుని వంక అలా క్రీగంటి చూస్తోంది. వీరి ఉభయుల్ని పరికించాడు బ్రహ్మదేవుడు. ఓరీ గంధర్వ, ఏమీ నీ కండకావరం? ఇది నా సాన్నిధ్యమని కూడా మరచి మదనతాపంతో ఉన్నటువంటి నీకు ఇక్కడ స్థానం లేదు. భూలోకంలో హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రతీప చక్రవర్తి కుమారుడవై జన్మించి నీ యొక్క కామ్యాలు తీర్చుకొని రా, పో, ఇక్కడ నీకు స్థానం లేదు అన్నాడు. మహాభీషుడు చిన్న ముఖం చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. గంగను చూచి, గంగా, ఎంత పవిత్రురాలవైన నీవు ఇక్కడ ఇప్పుడు ఇలా ప్రవర్తించడం అగమ్యగోచరంగా ఉన్నది. ఏది ఏమైనా నీవు ఆ గంధర్వుణ్ణి వివాహమాడి నీ యొక్క ఇష్టకామ్యాలు తీర్చుకో, పో, ఇక్కడ నీకు స్థానం లేదు అన్నాడు. గంగ అక్కడ నుండి సిగ్గుతో అరణ్యాన్ని చేరి అటూ ఇటూ సంచరిస్తోంది. ఈ మహాభీషుడు ప్రతీప చక్రవర్తి కుమారుడై జన్మించాడు. అతడే శంతనుడు, యువరాజుని చేశాడు ప్రతీప చక్రవర్తి. ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నటువంటి గంగను చూచినటువంటి శంతన మహారాజు, సుందరి, నిన్ను చూస్తూ ఉంటే మనకు జన్మజన్మాల బంధం ఉన్నట్లుగా అనిపిస్తున్నది. నేను నిన్ను పరిణయమాడదలిచాను అనగానే గంగ అన్నది, రాజా,

రాజా, నా కుల గోత్రాలేమిటో, నా తల్లిదండ్రులు ఎవరో నాకు ఏమీ తెలియవు. ఒకవేళ మీరు నన్ను వివాహమాడాలి అనుకుంటే ఒక్క షరతు. ఏమిటా షరతు? నా మాటకు ఎప్పుడు మీరు అడ్డు చెప్పకూడదు. నేను ఏం చేసినా ఇది తప్పు అని ఖండించరాదు. నాకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వాలి. కోసింతేనా? అలాగే. వారి ఉభయుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా గంగ కోరడానికి కారణం ఏమిటి అంటే, ఒకనాడు గంగమ్మ తల్లి ఆ వనంలో విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో అష్టవసువులు అనేటువంటి వారు ఆమె దగ్గరకు వచ్చారు. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనేటువంటి ఈ అష్టవసువులు గంగమ్మ తల్లిని ప్రార్థించారు. అమ్మా,

అమ్మా గంగమ్మ తల్లి, నీ పవిత్ర గర్భాన మేము ఎనముండుగురు నీకు బిడ్డలుగా జన్మిస్తాం. మాలో నీవు ఏడుగురిని గంగపాలు చెయ్యి, మా ప్రాణాలు తీయి తల్లి. అలా అడగడం కోసమే నీ వద్దకు వచ్చామమ్మా, మాకు మోక్షాన్ని కలగజెయ్యి తల్లి అని ప్రార్థించారు. నాయన, మీరందరూ నాకు బిడ్డలుగా పుట్టడమనేది నేను ఎంతో ఆనందిస్తున్నాను, గర్విస్తున్నానయ్యా. కానీ మిమ్మల్ని చంపమని మీరే అర్థిస్తున్నారు, అర్థం కావడం లేదు. ఏ తల్లి అయినా లోకంలో కడుపున పుట్టిన బిడ్డలను కాలరాస్తుందా? నాదంత కఠిన హృదయం కాదు నాయన, మీరు ఇలా అడగడానికి కారణమేమిటి అని అడిగింది. ఏం చెప్పాలమ్మా, దురదృష్టవంతులం తల్లి. గగనవీధిలో వెళుతున్నటువంటి మా కంటిని ఆకర్షించింది బ్రహ్మర్షి వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువు. మేము దాన్ని ఎలాగైనా అపహరించుకుపోవాలని ప్రయత్నం చేశాం. మాలో 8వ వాడైనటువంటి ప్రభాసుడు అది తప్పు, అపహరించడం అనేది వద్దు అని చెప్పి ఖండించాడు, అయినా వినలేదు. అంబా అంబా అని ఆర్తనాదాలు చేసింది కామధేనువు.

అది విన్నటువంటి వశిష్ఠుల వారు శోకతప్త హృదయంతో కామధేనువును చేరి దానికి కలిగినటువంటి కష్టాన్ని గ్రహించి కోపోద్దీపిత మానసుడై ఆగ్రహపూరితుడై రగిలిపోతూ, ఓరి అష్టవశువులారా, ఇలా అపహరించుకుని వెళ్ళడం అపరాధ భావమని మీకు తెలియదా? నేటితో మీ వశుత్వం నశిస్తుంది. మీరు భూలోకంలో మరణం కలిగిన నరులుగా జన్మిస్తారు. వెళ్ళిపోండి అన్నాడు. వారందరూ కూడా కాళ్లావేళ్లా పడి పశ్చాత్తాపతప్తులై పరిపర విధాల నొచ్చుకుంటూ తరుణోపాయం చెప్పమని కోరి ప్రార్థించారు. నాయనలారా, మీరు పుట్టి మరణించిన తర్వాత మీ వశుత్వం తిరిగి మీకు వస్తుంది. ఆ విధంగా నేను సవరణ చేస్తున్నాను, అనుగ్రహిస్తున్నాను. కానీ ప్రభాసుడు మీలో 8వ వాడు. అతడు అది తప్పు అని ఖండించడం వల్ల భూలోకంలో అతని ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది. అతని చరిత్ర శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతుంది అని చెప్పి మహర్షుల వారు తరుణోపాయం చెప్పారు. ఓహో, మనం నరులుగా జన్మించినా ఎంత తొందరగా మరణిస్తే తిరిగి అంత తొందరగా మన వశుత్వం మనకు వస్తుంది. కాబట్టి ఎక్కడ తొందరగా మరణిస్తామో అక్కడే మనం పుట్టాలి అని అటుగా సంచరిస్తూ తిరుగుతూ ఉన్నటువంటి గంగమ్మ తల్లిని వెళ్ళి ప్రార్థించారు వీళ్ళంతా. ఆ విధంగా మాకు శాప విమోచనం చేయడానికి మరి నిన్ను అర్థిస్తున్నాము తల్లి. నీ కడుపున పుట్టిన మమ్మల్ని 7 కూడా గంగపాలు చెయ్యమ్మా. 8వ వాడు శాశ్వతమైనటువంటి ఖ్యాతిని గడిస్తాడు. ఆ ప్రేమంతా కూడా అతని ఎందు చూపించు. బాధపడకు తల్లి అని చెప్పి ఆమెను ఓదార్చి ఆమె దగ్గర వరం తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టే గంగమ్మ తల్లి శంతన మహారాజు గారిని వివాహమాడే సమయంలో పెట్టిన షరతు ఏమిటి?

నీరు ఏం చేసినా అడ్డు చెప్పకూడదు. ఇదేమిటి అని నన్ను ప్రశ్నించకూడదు. ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే నేను అక్కడ ఉండను, ఎక్కడికో వెళ్ళిపోతాను. నేనేమైనానో కూడా మీకు తెలియదు. ఒకవేళ వెతికినా నేను మీకు కనపడనండి అని ముందుగానే మాట తీసుకుని ఆనందంగా సుఖజీవన యాత్ర సాగిస్తూ ఉన్నారు సత్యవతి, ఆ యొక్క గంగమ్మ తల్లి, శంతన మహారాజు గారు. వారి ఆనందానికి ప్రతిఫలంగా ఒక చక్కని పండంటి మగబిడ్డ పుట్టాడు. ఎంతో ఆనందించాడు శంతన మహారాజు. పుట్టి పుట్టగానే ఆ బిడ్డను తీసుకుని అలా ఎత్తుకుని ముద్దులిడి అలా నీళ్ళలో విడిచిపెట్టింది గంగమ్మ. శంతన మహారాజు గారికి ఏమీ అర్థం కాలేదు. ప్రశ్నించాలి అనుకున్నాడు, ఇది తప్పు అని నిరదించాలి అనుకున్నాడు. కానీ గంగ తనకు దూరమైతే భరించలేడు. మిక్కిలి మక్కువ ఎక్కువ గంగమ్మంటే. ఇలా ఒకరు ఇద్దరు కాదు, ఏడుగురు బిడ్డల్ని నీళ్లపాలు చేసింది గంగమ్మ తల్లి. ఒకనాడు అష్టమ గర్భంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అతడే మన కథానాయకుడు. అతని పేరు గంగకు పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు అన్నారు. అతడే దేవవ్రతుడు, అతడే సత్యవ్రతుడు. అతడు భీష్మునిగా ఎలా మారాడో చూడండి. అయితే ఈ పుట్టిన పసికందుని అలా ఎత్తుకుని గంగాతీర ప్రాంతానికి వెళుతోంది గంగమ్మ. వెంటనే, గంగా ఆగో,

గంగ, నీకు పుణ్యం ఉంటుంది. ఆ బిడ్డను నా నుండి దూరం చెయ్యకు. లోకల్లో నీ వంటి తల్లి ఉంటుందా? కర్కశివి, పాషాణ హృదయంతో ప్రవర్తిస్తున్నావు గంగా. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఏడుగురు బిడ్డల్ని కనీసం తనివి తీరా నేను చూడనే చూడలేదే. వంశాన్ని నిలబెట్టేటువంటి వారసుల్ని దూరం చేసిన రాక్షసి, నీవు నాకు దూరమైపోయినా పర్వాలేదు. నా వంశాంకురాన్ని నాకు అప్పగించు. అయినా లోకల్లో బిడ్డల్ని కనాలని, అమ్మాని పిలిపించుకోవాలని, మాతృత్వపు మధురిమను అనుభవించాలని ప్రతి స్త్రీ తపిస్తుంది.

ప్రతి దైవానికి మొరుక్కుతారే. పుట్లకు పూజలు చేస్తారు. ప్రతి మెట్టు మెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. చెట్లకు ఉయ్యాల తొట్లు కడతారే. ఏది ఏమైనా గంగ, ఆ బిడ్డను నాకు అప్పగించు అన్నాడు. స్వామి, నేను ఇలా చెయ్యడానికి కారణం ఏమిటో తెలుసునా అని అష్టవశువుల కథనంతా కూడా పూసగుచ్చినట్లు చెప్పి, ఏది ఏమైనా మనం అనుకున్నటువంటి ఒప్పందాన్ని మీరు తప్పారు కాబట్టి మీ నుండి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను అల్లారుముద్దుగా పెంచి ప్రయోజకుణ్ణి చేసి మీకు అప్పగిస్తానండి అని చెప్పి అంత జాహ్రవీదేవి

జాహ్నవీదేవి అక్కడ నుండి ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోయింది. గాంగేయుడు పరశురాముని వద్ద ధనుర్ విద్యనంతా కూడా అభ్యసిస్తూ ఉన్నాడు. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి దగ్గర వేద విద్యను అభ్యసిస్తూ సకల విద్యలలో ఉత్తీర్ణతను సంపాదించాడు. ఇక గంగ దూరమైన నాటి నుండి శంతన మహారాజు ఏదో పోగొట్టుకున్న వానిలా కూలిపోతూ ఒంటరితనాన్ని అనుభవించలేక ఒకనాడు ఉద్యానవనంలో సంచరిస్తూ ఉన్నాడు. పెరిగి పెద్దవాడై యవ్వనప్రాయంలోకి ప్రవేశించినటువంటి గాంగేయుడు శంతన మహారాజు గారికి ఎదురుపడ్డాడు. చూసి చూడగానే ఏదో తెలియనటువంటి పుత్రవాత్సల్యం కలిగింది. నాయనా, నీవు ఎవరు? నీ మాతృమూర్తి ఎవరు? నీ ముఖంలో నా గంగ పోలికలు కనిపిస్తున్నాయి అని దగ్గరగా వెళ్ళాడు. ఓయి, నా తల్లి మహాపవిత్రురాలు, మా అమ్మ పేరు ఉచ్చరించడానికి నీవెవరు అని కయ్యానికి కాలు దువ్వుతున్నటువంటి గాంగేయుని వారిస్తూ గంగ ప్రత్యక్షమయ్యింది. నాయనా ఆగు, నాయనా ఆగు. వారు శంతన మహారాజుగారు, నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి తప్పు నాయనా, వెళ్ళి వారిని మన్నించమని అర్థించు అని చెప్పింది. వెంటనే తండ్రి పాదములపై ఒరిగినటువంటి ఆ గాంగేయుడు మన్నించమని అర్థించాడు. పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైనటువంటి కుమారుని చూచి ఎంతగానో ఆనందించి గాఢాలింగనం చేసుకున్నాడు. మహారాజా, మీ బిడ్డను మీకు అప్పగించాను. సకల విద్యలలో ఉత్తీర్ణుడైనాడు. ఇక నాకు సెలవిప్పించండి అని గంగ అంతర్ధానమయ్యింది. గాంగేయుని రాజ్యానికి తీసుకొచ్చి అమందానంద కందలతో హృదయారవిందుడైనటువంటి శంతన మహారాజు గారు యువరాజుగా పట్టాభిషేకం జరిపించారు. ఆనందంగా కాలం గడుస్తూ ఉన్నది. ఒకనాడు శంతన మహారాజు గారు యమునా తీర ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఏదో తెలియనటువంటి సుగంధ పరిమళాలు సువాసనలు వెదజల్లుతూ రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించాయి. ఆ సువాసనలు వచ్చేటువంటి ప్రదేశానికి చేరుకున్నటువంటి శంతన మహారాజు అక్కడ పడవ నడుపుతూ కనిపించినటువంటి సత్యవతిని చూసి మోహపారవశ్యంలో మునిగిపోయాడు. ఈ సుగంధ పరిమళాలు ఈమె శరీరం నుండి వెదజల్లుతూ ఉన్నాయన్న సంగతి గ్రహించి ఆమె అందానికి ఆకర్షితుడై తిన్నగా అక్కడికి చేరుకున్నాడు. సుందరి, నేను నిన్ను వివాహమాడతాను, నీకు అంగీకారమేనా అన్నాడు. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మీరేమో నన్ను వివాహమాడతాను అంటున్నారు. నేను తల్లిదండ్రుల చాటు కన్యను. ఈ విషయం మా నాన్నగారితో మాట్లాడండి అంది. సరే అలాగే అని చెప్పి బెస్తలరాజైనటువంటి దాసరాజును చేరి నీ కుమార్తెను నాకిచ్చి పాణిగ్రహణం చేయి, అల్లారుముద్దుగా చూసుకుంటాను అన్నాడు. ఓహో, ఈయన వయస్సులో చాలా వృద్ధునిగా ఉన్నాడే. నా కూతురు చక్కని యవ్వనప్రాయంలో ప్రవేశించింది. సరే, సందేహించకయ్యా, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజుని. అయితే మహారాజా, చిన్న మనవి. ఏమిటి? నా బిడ్డను మీకు ఇవ్వాలి అనుకుంటే నా కూతురు కడుపున పుట్టిన బిడ్డలై మీ తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించే మహారాజులు కావాలి. నా కూతురు రాజమాత కావాలి. దీనికి అంగీకారమైతే ఆనందంగా మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను అన్నాడు. ఓహో, తెలిసి తెలిసి తల్లి లేని బిడ్డ గాంగేయునికై అన్యాయం చేయడమా? మనసు అంగీకరించలేదు. సమాధానం లేకుండా తిరిగి అక్కడ నుండి రాజ్యానికి చేరుకున్నాడు. ఏదో దిగులు,

వాల్గంటికి చిక్కిన చిత్తము ఇటు లాగిన రాదు అన్నారు. ఆ వయస్సులో సత్యవతిని చూసినటువంటి శంతన మహారాజు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేడు. కానీ ఒకనాడు గాంగేయుడు తండ్రిగారి యొక్క వానకాన్ని చూచి, వారి మనోవ్యధకు కారణం ఏమై ఉంటుందా అని, తండ్రి మీ ఆవేదనకు గల కారణం ఏమిటో చెప్పండి, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా, సైరించుకుంటాను. లేదు నాయన, లేదు, నా దిగులెల్లా నీ గురించే నాయన. నీవు ఒక్కడివే మిగిలి ఉన్నావు. నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుల వల్ల నీకు ఏదైనా జరగరానిది జరిగితే ఈ వంశం ఏమైపోతుంది. అంతేకాకుండా ఒక కన్ను కన్ను కాదు, ఒక బిడ్డ బిడ్డ కాదు అన్నారు. ఏక సంతానం కలిగిన వారు అసలు సంతానమే లేనివారు ఒకటేనని శాస్త్రం నొక్కి వక్కానిస్తోంది. అదే నాయనా నా దిగులు అన్నాడు. అందలి ఆంతర్యాన్ని గ్రహించాడు గాంగేయుడు. తమ తండ్రి గారు వివాహం చేసుకోవాలని మనస్సులో తలంచుకున్నారని గ్రహించి, తమ రథసారథి వల్ల ఈ విషయాన్ని తెలుసుకుని తిన్నగా దాసరాజును చేరి, మీ అమ్మాయిని మా తండ్రి గారికి ఇచ్చి కళ్యాణం జరిపించండి అన్నాడు. ఓహో, పెళ్ళీడుకొచ్చినటువంటి కొడుకు తన తండ్రి గారికి పెళ్లి చేయడానికి అమ్మాయిని అడగడానికి వచ్చాడా? సరే నాయనా, మా అమ్మాయికి నీవే తగిన ఈడు జోడు, మా అమ్మాయిని నీకిస్తానయ్యా, మా అమ్మాయి నీవే పెళ్లి చేసుకో అన్నాడు దాసరాజు. ఓహో, ఏమయ్యా, నా తండ్రి వలచిన కన్య నాకు తల్లితో సమానం కదా, ఆ పాటి అర్థం కాదా నీకు? సరేనయ్యా, మీ తండ్రి గారు నీకు చెప్పారో లేదో, నా కూతురు కడుపున పుట్టిన బిడ్డలై ఈ రాజ్యానికి మహారాజులు కావాలి. నా కూతురు రాజమాత కావాలయ్యా, దానికి ఒప్పందమైతే మా అమ్మాయిని మీ నాన్నగారికి ఇస్తాను అన్నాడు. సరే, అలాగే, నాకు రాజ్యాకాంక్ష లేదు. ఈ క్షణం నుండి నాకు రాజ్యంతో సంబంధం లేదు. సరేనా అన్నాడు. బాగుందయ్యా, ఈ లోకంలో ఎవరూ చెయ్యలేనటువంటి గొప్ప త్యాగం చేశావు. నీ చరిత్ర ఆచంద్రార్క నిలిచిపోతుంది. కానీ నీవు రేపు వివాహమాడిన తర్వాత నీ కడుపున పుట్టిన బిడ్డలు వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు అంగీకరించరు. ఈ మాట ఇప్పటితో పోతుంది, అప్పుడు ఎవరు చూసొచ్చారు? ఓహో, అదా మీ ధర్మ సందేహం. సరే, నేను పెళ్లి చేసుకుంటే కదా పిల్లలు. అసలు జీవితంలో నేను పెళ్ళే చేసుకోను, ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అన్నాడు. ఎప్పుడైతే భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడో, ఆకాశంలో ఆ ఆకాశవాణి ప్రతిధ్వనిస్తూ భీష్మ భీష్మ అంటూ ప్రతిధ్వనించింది. దేవతలు ఆనందంగా పుష్పవర్షం కురిపించారు. నాయనా, ఈ మాట నీవు నాకు చెప్పడం కాదు, నిండు కొలువు కూటంలో మీ తండ్రి గారి సమక్షంలో మంత్రి సామంతరాజులు దండనాథులు పుర ప్రముఖులు ఎల్లరూ చూస్తూ ఉండగా ఈ వాణి ఈ వాక్కు అక్కడ చెప్పు నాయనా. సరే, పద నడవండి అని వారిని వెంట పెట్టుకుని రాజ్యానికి చేరుకుని నిండు సభలో, తండ్రి మీకిష్టమైనటువంటి సత్యవతిని తీసుకొచ్చాను, ఆమెను వివాహమాడండి. నేను ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాను. ఈ రాజ్యాకాంక్ష నాకు లేదు. నాయనా, నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావా? వద్దు నాయన, నా మాట విను, ఇప్పటికైనా మించినది లేదు. ఆ మాట వెనక్కి తీసుకో నాయన అన్నాడు శంతన మహారాజు. తండ్రి, మీరేమంటున్నారు, నన్ను మాట తప్పమని అంటున్నారా? పలికి బొంకని

కని మహాత్ముల కలవాలమై కుమారు వంశంబు కురుకులంబు విష్ణుపాదమున ఆవిర్భవించిన

అగ్నితేజుడు జమదగ్ని గురుడు ప్రకట సత్యం వ్రతుండ దేవవ్రతుండ నట్టి నేనెట్టు పట్టిన పట్టు వీడి అమృత కిరణాన్వయ ఖ్యాతి నగ్గి గల్పి

తండ్రి, పరమ పవిత్రమైనటువంటి కురువంశంలో ఆవిర్భవించిన నేను మాట తప్పాలా? పరమ పవిత్రురాలైనటువంటి గంగమ్మ తల్లి కడుపున పుట్టిన నేను అన్నమాట వెనక్కి తీసుకోవాలా? ధర్మాత్ముడవైన నీ కడుపున పుట్టిన నేను ఎలా మాట తప్పగలను? నా వల్ల కాదు. మరేమో, మీరు ఇబ్బంది పడకండి తండ్రి. ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతం వల్ల ఎన్ని లాభాలు తెలుసునా?

బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం వల్ల ఎన్ని లాభాలు తెలుసునా? ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, స్వార్థభావం నశిస్తుంది, తనుకాంతి హెచ్చు పెరుగుతుంది, దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి దీనివల్ల అన్ని లాభాలే తప్ప దీనివల్ల అపకారం లేదు, ఉపకారమే. మీరు ఆనందంగా వివాహమాడండి అన్నాడు నాయన. నా కోసం నీవింతటి త్యాగం చేశావే, నీ వంటి బిడ్డ లోకల్లో ఎంతమందికి కలుగుతాడు? ఇది నా అదృష్టం కదా, ఇదే నా భాగ్యం కదా. నా కోసం ఇంతటి త్యాగం చేసిన నీకు ఒక వరాన్ని అనుగ్రహిస్తున్నాను నాయన. నీవు స్వచ్ఛంద జీవిగా జీవిస్తావు, నీకు స్వేచ్ఛా మరణాన్ని అనుగ్రహిస్తున్నాను. నిన్నెవరైనా చంపాలి అంటే నీకు మరణం సంభవించదు. నీ ఎంతట నీవుగా మరణించాలి అనుకుంటేనే మరణం నీ దరి చేరుతుంది. నీవు స్వేచ్ఛాజీవివి, నీకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను అని శంతన మహారాజు భీష్ముని అనుగ్రహించారు. భీషణమైన ప్రతిజ్ఞ చేసినటువంటి గాంగేయుడు ఆనాటి నుండి భీష్మునిగా, తరువాత కాలంలో భీష్మాచార్యునిగా ప్రసిద్ధికెక్కాడు. అటువంటి భీష్ముని చరిత్ర సకల లోకాల వారికి ఆదర్శప్రాయం. ఇక సత్యవతి శంతనుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

మీరింతవరకు భీష్మ ప్రతిజ్ఞ సప్పభారతి గారిచే హరికథ గానం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: resources availability. So probably our industries have seen it as an opportunity to also transform. I would give you an example of this Morbi cluster in Gujarat, where you have the tile industry located. So they were quite a lot of dependent on gas. And when the supply got disrupted, they thought that this is the time when we can perhaps move towards piped natural gas. And they moved from propane to piped natural gas. Crisis is also a time for opportunity. So that is where our industry has shown good promise.
1: Just your take on artificial intelligence and semiconductor units, because it has now been set up in a big way. Where do you see MSMEs playing a role?
0: You are right. AI is going to penetrate into every sector, every segment of our life. So manufacturing cannot be left behind. Services cannot be left behind. And no doubt there could be a difference in the level of sophistication or level of up to which AI can be adopted in micro, small and medium enterprise. However, MSMEs are also now being fully prepared to adopt AI, to use AI. We have these technology centers, which I mentioned about, all over the country. We have tried to propagate AI and Industry 4.0 tools to the youngsters through training provided in these measures. Plus, we are also wanting to incentivize enterprises who adopt AI tools. So we have a scheme called MSME Innovative Scheme, in which we were earlier, you know, focused on incentivizing the enterprises for good quality standards. We had the Z scheme for competitiveness, for which we had the Lean scheme. We were having incubations done for the startups. That was the third component of the scheme. We were encouraging them for filing intellectual property rights. That was the fourth component of the scheme. We were pushing them towards greening and sustainable manufacturing, which was another component of the scheme. So we have now added AI also to that, so that MSMEs are not left behind in this new technology.
1: Bharat Kheda ji, thank you so much for being with us. We have unfortunately run out of time, but the discussion can be endless. That is the scope of the micro, small and medium enterprises. Thank you so much for being with us.
0: Thank you.
2: In the special series, 12 Years of the Modi Government, you are listening to an exclusive interview with Bharat Kheda, Secretary, Ministry of Micro, Small and Medium Enterprises, on major reforms and initiatives for the growth and empowerment of MSMEs. Interviewer was Arjun J. Chaudhary. This program was produced and presented by the New Services Division of Akashvani.
3: विशेष श्रृंखला मोदी सरकार के 12 साल के अंतर्गत अभी आप सुन रहे थे सूक्ष्म लघु और मध्यम उद्यम मंत्रालय के सचिव भरत खेड़ा के साथ विशेष साक्षात्कार कर रहे थे अर्जुन जे चौधरी। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్రశర్మ. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం, సుమతి శతక పద్య పఠనం, ధారావాహిక సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత మానసిక ఆరోగ్యంలో యోగా యొక్క పాత్ర గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం వింటారు. అనంతరం పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, ఈ అంశం గురించి శ్రీమతి ముందూరు సాయిలక్ష్మి గారి ప్రసంగం. 9:00 పెళ్లి పాటలు, నిర్వహణ శ్రీమతి అంజనా సుధాకర్. 10:00 వసుదైక కుటుంబం, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. 1:30 వనితావాణి కార్యక్రమంలో నా జీవిత ప్రయాణంలో ఆకాశవాణితో అనుబంధం, శ్రీమతి వట్టూరి రజనీకుమారి గారితో పరిచయం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో మెరుగైన జీవితం కోసం పోషకాహారంపై అవగాహన, ఈ అంశం గురించి శ్రీమతి కృష్ణవేణి గారి ప్రసంగం. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతుల యొక్క ప్రాధాన్యత, ఈ అంశం గురించి డాక్టర్ ఐ వెంకటరెడ్డి గారితో పరిచయం. అనంతరం జానపద గీతం, ఇంకా ఉద్యాన పంటల్లో పండ్ల కవర్లు వాడకం గురించి వివరాలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశ

వాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ధారావాహిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట. విత్తనాల వంటివి మన చేతలు, వాటిని బట్టే ఫలితాలు ఉంటాయి. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:47 దాటి 10 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియా వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.